0: చవిటి భూమిన దున్నిన ఛాయ కాదే, చవిటి భూమిని దున్నిన ఛాయ కాదే, చవిటి భూమిని దున్నిన ఛాయ కాదే.
1: ఇఫ్ వన్ కెన్ డూ హిస్ వర్క్ విత్ అన్ ఎఫర్ట్, దెన్ ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ వన్ టు అబ్టైన్ ది నెసెసరీ సక్సెస్. ఇఫ్ వన్ కెన్ డూ హిస్ వర్క్ విత్ యోగా and with attachment for that particular work, then it is possible for him to have forbearance and patience to achieve the result. If you have no peace and shanti, what can come out of the japas and the tapas which you may do? If the land which you are cultivating is a salty land, a land which is not fertile, how can you get any result out of this salty land?
0: ప్రేమ స్వరూపులారా, తరతరముల నుండి భారతీయులు ఆధ్యాత్మిక తత్వ ప్రబోధల చేత అన్ని దేశముల కూడాను స్థిర శాంతి సంతోష భద్రతలను చేకూరుస్తూ వచ్చుచున్నది.
1: పవిత్రాత్మ స్వరూప, ఫ్రమ్ టైమ్ ఇమ్మెమోరియల్ ది సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ have always been propagating spiritual peace and spiritual attitude to all the people of all countries. We have been propagating peace, prosperity and happiness and security through our spiritual attitudes.
0: Kanukani natiki netiki loka samasta sukino bhavantu annatvanti yokka హైందవ సాంప్రదాయము ప్రధానమైనటువంటి లక్ష్యంగా మారి ఉంటున్నది.
1: దట్ ఈస్ వై దెన్ అండ్ నౌ ఇన్ ది డేస్ దట్ హ్యావ్ గాన్ బై అండ్ ఇన్ ది డేస్ దట్ వీఆర్ గోయింగ్ త్రూ ఆల్ ది పీపుల్ ఆఫ్ ది వరల్డ్ ఆల్ ది పీపుల్ ఆఫ్ ఆల్ ది కంట్రీస్ షుడ్ బి హ్యాపీ అండ్ షుడ్ ఎంజాయ్ పీస్ హ్యాస్ బికమ్ ది ట్రెడిషన్ అండ్ హ్యాస్ బికమ్ ది స్లోగన్ ఆఫ్ అవర్ వర్క్ ఇన్ దిస్ కంట్రీ.
0: ఇట్టి పవిత్ర ధ్యేయమును కాపాడే నిమిత్తమై నాటి ప్రభువులు, మహనీయులు, ఋషులు, సతీమతల్లులు అనేక రకములుగా త్యాగములు నరించి దీనిని పోషిస్తూ వచ్చారు.
1: ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ అండ్ ప్రమోట్ సచ్ సేక్రెడ్ ట్రెడిషన్స్, ది కింగ్స్ ఆఫ్ దోస్ డేస్, ది రిషీస్ ఆఫ్ దోస్ డేస్, ది గ్రేట్ విమెన్ ఆఫ్ దోస్ డేస్ అండ్ ది సెయింట్స్ ఆఫ్ దోస్ డేస్, దే హ్యావ్ ఆల్ బీన్ పుటింగ్ దర్ ఎఫర్ట్ ఇన్ ఆర్డర్ టు ప్రమోట్ అండ్ ప్రొటెక్ట్ దిస్ నోబుల్ ట్రెడిషన్.
0: అద్భుతమైనటువంటి వస్తువు బాహ్య దృశ్యములకు అతి అందముగా గోచరించినప్పటికీ అది ఆధ్యాత్మిక దృక్పథమునందు కేవలం నిరుపయోగమైనటువంటిదిగా నిరూపిస్తూ వచ్చారు.
1: They have always been telling us that what you see in this material world, even if it appears as a very attractive thing for your external material vision, yet from a spiritual angle this may be valueless and useless.
0: అహంకారం ఉండినంత వరకు సాత్వికమైనటువంటిది ఏమాత్రమో మనకు కనిపించదు.
1: సో లాంగ్ యాజ్ దర్ ఇస్ ఈగో ఇన్ అస్, పీస్ ఆర్ సాత్విక్ యాటిట్యూడ్ ఈజ్ నాట్ గోయింగ్ టు కమ్ టు అస్ ఇన్ ఎనీ మెజర్.
0: అహంకారం నశించిన తదుపరియే మనకు ఆధ్యాత్మిక సౌందర్యం అనేటువంటిది మనకు గోచరిస్తుంది.
1: It's only after all the ego has disappeared will we be able to appreciate the spiritual beauty.
0: అది ఏ శివ వశీకరణ కావింపజేస్తుంది.
1: దాట్ స్పిరిచువల్ బ్యూటీ, ది గోయింగ్ ఆఫ్ ది ఈగో అండ్ ది రికగ్నిషన్ ఆఫ్ ది స్పిరిచువల్ బ్యూటీ విల్ బ్రింగ్ అస్ ది అప్రిసియేషన్ ఆఫ్ ఆల్ ది ప్రాస్పరస్ థింగ్స్.
0: ఈశ్వరుడు భాష సంబంధమైనటువంటి అధికారములకు కానీ, ధనకనక వస్తువాహనములకు కానీ, లేక సౌందర్యములకు కానీ లోబడినటువంటి వాడు కాదు.
1: This aspect of Ishvara is one who is not going to subordinate himself for external appearances, for external material manifestations or for attractions which are connected with this external appearance.
0: భౌతికమైనటువంటి శక్తి ఆధ్యాత్మిక శక్తిని ఏమాత్రం కూడా నువ్వు సాధించడానికి వీలు కాదు.
1: Material strength can never get the upper hand over the spiritual strength.
0: ఈనాటి పవిత్రమైనటువంటి యొక్క శివరాత్రి పర్వదినం నందున్నటువంటి అంతరార్థాన్ని మనం చక్కగా గుర్తించవలసినటువంటిది అత్యవసరం.
1: It is very necessary for us to recognize the inner meaning and significance of this sacred day of Shivaratri.
0: Parvati Saundarya Rasi.
1: Parvati was one who was a very beautiful woman.
0: Kani atti saundaryamunu aadharam chesukoni ahankaramunu kudanu tanayokka swadhinamunu banduchukoni tadwara ishwarni pondatukai aneka rakamulaina prayatnamulu gavinchinadi.
1: In this context of her beauty, she had not used her ego. She did not allow her beauty to generate ego in her.
0: Kani తన యొక్క ప్రయత్నము సఫలం కాకపోవట చేత తాను అహంకారం అనేటువంటి యొక్క దీనిని నిర్మూలము గావించే నిమిత్తమై ఈశ్వర తాపమనేటువంటి తపస్సును ఆచరించి తద్వారా ఈశ్వరుని యొక్క మనస్సును కరిగించి కదిలింపజేసినటువంటిది.
1: షీ వాజ్ వన్ వెన్ షీ డిడ్ నాట్ అటైన్ థింగ్స్ త్రూ ది పాత్ ఆఫ్ ఈగో, షీ సప్రెస్డ్ హర్ ఈగో అండ్ షీ వాజ్ వన్ హూ టుక్ ది పాత్ ఆఫ్ ఈశ్వర తపస్ అండ్ త్రూ ఈశ్వర తపస్ షీ ట్రైడ్ టు అట్రాక్ట్ అండ్ గెట్ ఎవ్రీథింగ్ దట్ వుడ్ గో అండర్ ద నేమ్ ఆఫ్ ఈశ్వర.
0: యవనత్వం అనేటువంటి సౌందర్యం అనేటువంటి మన్మతుని భస్మము గావించి కారుణ్య కాలదన్ని పార్వతిని అర్ధాంగిగా స్వీకరించినటువంటి యొక్క మహాపర్వదినము ఈ శివరాత్రి దినము.
1: This great and auspicious day of Shivaratri is one when Ishvara destroyed what would be called the youth and the youthful attractions that are present, and he has destroyed the kama or the youth.
0: ఈ యవ్వన గర్వం అనేటువంటిది మహా పాపమునకు మూల కారణం.
1: This pride of youth, the possession of youth and the pride which goes with it is responsible for several bad things which they do.
0: Kanuka manalo unnatunte ahankaram anetunte yokka ee yavana garvamunu paradroli paramaatmani yokka anugrahamunakai manam praakulaadutakai taginatunte yokka swartharahitamainatunte margaanni avalambinchali.
1: One has to accept a selfless path by throwing away this ego and pride of youth which is present in us.
0: దివ్యాత్మ స్వరూపులారా, మానవుని యొక్క జీవితము క్షణభంగురము.
1: దివ్యాత్మ స్వరూపస్, మ్యాన్స్ లైఫ్ ఈజ్ మోమెంటరీ.
0: మానవుడు ఏ నిమిత్తమై ఈ యొక్క లోకమునకు ఆవిర్భవించాడు అనేటువంటి యొక్క సత్యాన్ని కూడా గుర్తించడం అత్యవసరము.
1: ఇట్ ఈస్ వెరీ నెసెసరీ ఫర్ మ్యాన్ టు రికగ్నైజ్ ది ట్రూత్ బిహైండ్ ది పర్పస్ ఫర్ విచ్ మ్యాన్ హ్యాస్ కమ్ ఇన్ టు దిస్ వరల్డ్.
0: కేవలం ఆహారం నిద్ర భయం ఐదునారుల నిమిత్తమై ఈ జీవితం రాలేదు. జంతువునాం నరజన్మ దుర్లభం.
1: దిస్ లైఫ్ హ్యాస్ నాట్ కమ్ టు అస్ జస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ ఈటింగ్, స్లీపింగ్ అండ్ డూయింగ్ ది ఆర్డినరీ రొటీన్ థింగ్స్. అమంగ్స్ట్ ఆల్ దోస్ థింగ్స్ దట్ ఆర్ బోర్న్ ఇన్ దిస్ వరల్డ్, టు బి బోర్న్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎ మోస్ట్ డిఫికల్ట్ మ్యాటర్.
0: మానవత్వం అనేటువంటి యొక్క సత్యాన్ని కూడా చక్కగా అర్థం చేసుకోవాలి.
1: ది ట్రూత్ దట్ కాన్స్టిట్యూట్స్ హ్యూమన్ నేచర్ హ్యాస్ గాట్ టు బి అండర్స్టూడ్ బై అస్ వెరీ వెల్.
0: తన తత్వాన్ని నిరూపింపజేసేటువంటిదే మోక్షములకు మూల కారణం.
1: వాట్ కెన్ గివ్ యూ ది ఫుల్లర్ మీనింగ్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ వన్స్ ఓన్ ఆస్పెక్ట్ ఈస్ ది పాత్ విచ్ విల్ టేక్ యూ టు లిబరేషన్.
0: ఇక్కడ మోక్షం అనగా, ముక్తి అనగా, లయం అనగా ఉన్నటువంటి అంతరార్థము స్వవిమర్శే మోక్ష అని, తనను తాను విమర్శించుకునేటువంటి దాన్ని మోక్షమని కూడా నిరూపిస్తూ వచ్చారు.
1: Here, when we talk of liberation or moksha or mukti, we should understand what we mean by these words. We should explain moksha as one which will enable us to understand fully by discussion the aspect of one's own attitude.
0: Namocho navasa pushti napatale nabhutali ajnana hrudaya grandher nasi iti mrochya srutihi.
1: Moksha does not, or liberation does not consist of getting one thing and another. It is essentially the removal and destruction of ignorance which is preventing you to know your own nature.
0: Mukti anaga kevalam vidudala ani diniki artham.
1: Mukti, if interpreted literally, would mean just liberation.
0: Denini vidudala anetunte vishayanni manam vicharana chesukunte ee yokka భౌతికమైన దేహమును ధరించినటువంటి ప్రతి ప్రాణి కూడాను క్షణక్షణము కూడాను దేనినో ఒక స్థాయిని విసర్జిస్తూ వెళుతున్నది.
1: when we ask, what is it that we want to be liberated from? Then we will come to the answer that this material body which we are having from time to time, from moment to moment, everyone is trying to get liberated from some part or other of this material human body.
0: కనుక ఇప్పుడు మనము ఈ ఆకలి అనేటువంటి బాధను నివర్తి చేయించుకునే నిమిత్తమై మనం అన్నమును భుజిస్తున్నాము. అన్నమును భుజించిన తర్వాత ఆకలి అనేటువంటి యొక్క బాధ నివారణైనది.
1: We have hunger. We want to get free of hunger, be liberated from hunger. What do? We eat some food. By eating food, we get free of hunger.
0: కనుక ఒక స్థాయిని విసర్జించడము, మరొక స్థాయిని అందుకోవటము, ఈ చిన్న చిన్న నిత్యకృత్య ధర్మములు ఎందు కూడాను మనం అనుభవిస్తూ వస్తున్నాం.
1: ఇన్ ది డైలీ రొటీన్ వీ ఎక్స్పీరియన్స్ గివింగ్ అప్ సంథింగ్ అండ్ గోయింగ్ అండ్ టేకింగ్ ఆన్ సంథింగ్ ఎల్స్, గెటింగ్ ఫ్రీ ఫ్రమ్ సంథింగ్ అండ్ గెటింగ్ అటాచ్డ్ టు సంథింగ్ ఎల్స్. దిస్ ఇస్ కామన్ ఇన్ ఎవ్రీ డైలీ రొటీన్.
0: రోగము చే బాధపడుతున్నటువంటి సమయం నందు ఈ బాధ నివారణ నిమిత్తమై డాక్టర్ చింతకు వెళ్లి ఏదో కొంత ఔషధము సేవించి రోగ నివారణ ఆరోగ్య ప్రాప్తి ఈ రెండింటిని కూడా మనము అందుకుంటున్నాం.
1: If one is suffering from some kind of a disease, one goes to a doctor, one takes some medicine, thus he becomes free from the disease and he acquires health. Get rid of the disease, get some health.
0: కనుక ఇవన్నీను మనం విచారణ చేసినప్పుడు ఒక స్థాయిని వదలటము, మరొక స్థాయిని అందుకోవటము ప్రతి మానవుడు కూడాను నిత్య జీవితంలో జరుగుతూ వస్తున్నాయి.
1: When we examine all this, we find that we are giving up and becoming free from some situation, getting attached, getting something else in another situation. This is the daily routine in man's life.
0: ఏతావత ముక్తి అనగా ఏమిటి? దుఃఖ నివృత్తి ఆనంద ప్రాప్తి ముక్తి అనేటువంటి ఒక తత్వం మనకు అర్థమవుతుండాలి.
1: Be that as it may, if we understand what is the meaning of the word mukti, we will understand that getting rid of sorrow and getting on to happiness, giving free from sorrow and becoming attached to happiness is mukti.
0: Itti sthitulu prati manavudu kudanu prati jeevi kudanu aashistune vastunnadi.
1: This kind of liberation from sorrow and getting on to happiness, every human being is aspiring for such a thing.
0: కనుక ప్రతి ప్రాణికోటి కూడా ముముక్తి అని ముముక్తుడని చెప్పవచ్చును.
1: వీ కెన్ సే ఇన్ దిస్ ఆస్పెక్ట్ దట్ ఎవ్రీ లివింగ్ థింగ్ ఈజ్ సీకింగ్ ముక్తి ఆర్ లిబరేషన్.
0: అయితే ఇది శాశ్వతమైనటువంటి ముక్తియా లేక తాత్కాలికమైనటువంటి ముక్తియా అని కూడా మనకు తొలి విచారించాలి.
1: But we should ask at that stage one question: is this liberation a permanent liberation or is this liberation a temporary liberation?
0: Kaadu kaadu ilanti nitya jeevithamlo anubhavincheetvanni ikkudunu taatkalikamainatundi muktulu.
1: No, this kind of freedom or this kind of liberation which we have in the daily life, they are just temporary reliefs.
0: Aithe etti satyamunu manamu telusukunna తిరిగి ఇంకొక సత్యమును తెలుసుకోవడానికి వీలు కాదు. ఎట్టి సందర్శనను మనం అనుభవించినా తిరిగి ఇంకొక సందర్శనమునకై మనం వేచుకుని అక్కర్లేదు. అలాంటి యొక్క అంత్యముక్తిని మనం కొంత సాధించడానికి కానీ విచారించడానికి కానీ ప్రయత్నం చేయాలి.
1: వీ మస్ట్ మేక్ ఎన్ ఎఫర్ట్ బై నోయింగ్ దట్ ట్రూత్. నో అదర్ ట్రూత్ నీడ్ బి నోన్. బై గెటింగ్ ఫ్రీడమ్ ఫ్రమ్ సచ్ ఎ సిచ్యువేషన్ నో అదర్ ఫ్రీడమ్ నీడ్ బి సాట్. That kind of liberation and freedom is something which we should aspire for.
0: Manavudu edo oka reetiga ee jagatunandu tyagamunaitundi danni cheyabattakopoyina prakrutiye vaanni balavatta parchi tirigi ataniki tyagamunaku poonikam cheyistundadi.
1: If man in this world does not make an attempt by some method or other to undertake sacrifice, then nature itself will compel him to undertake sacrifice and give up certain things.
0: త్యాగము మానవునికి అత్యవసరం.
1: సాక్రిఫైస్ ఈజ్ వెరీ ఎసెన్షియల్ ఫర్ మ్యాన్.
0: న కర్మణ న ప్రజయ ధనీన త్యాగేనైకే అమృతత్వ మానసు అని ఈ త్యాగం వలనే మనకు అమృతత్వం ప్రాప్తిస్తుంది. కానీ త్యాగం లేకపోయినా మనకు ఇట్టి పవిత్రమైనటువంటి స్థితి అందుకోలేము.
1: వాట్ కెనాట్ బి అటైన్డ్ త్రూ వెల్త్, వాట్ కెనాట్ బి అటైన్డ్ త్రూ వర్క్, వాట్ కెనాట్ బి అటైన్డ్ త్రూ లెర్నింగ్ కెన్ బి అటైన్డ్ అండ్ దట్ ఈస్ ఇమ్మార్టాలిటీ త్రూ సాక్రిఫైస్ అలోన్.
0: ఇట్టి త్యాగానికి మనం పూనుకునే పూర్వము సత్య ధర్మ శాంతి ప్రేమ ఇట్టి పవిత్రమైనటువంటి నాలుగు చక్రములు కలిగినటువంటి రథాన్ని మనము కొంతవరకు ధరించాలి.
1: బిఫోర్ వీ అండర్టేక్ సచ్ కైండ్ ఆఫ్ సాక్రిఫైస్ వీ షుడ్ try and take the chariot on which we will travel. That chariot will have four wheels. The four wheels of that chariot which will take you to the spirit of sacrifice are Satya, Dharma, Shanti and Prema.
0: కనుక అట్టి సత్య ధర్మ శాంతి ప్రేమ అనేటువంటి పవిత్రమైనటువంటి రథమును మనము ఎక్కినప్పుడు, తద్వారా ఈ పవిత్రమైనటువంటి యొక్క మానవత్వం అనేటువంటి సత్యాన్ని గుర్తించినప్పుడు మోక్షమనేటువంటి ప్రదేశము మరి ఒక చోటు మనం వెతకనక్కరలేదు.
1: ఇఫ్ వీ క్యాన్ టేక్ దిస్ సేక్రెడ్ క్యారేజ్ విచ్ హ్యాస్ ఫర్ ఇట్స్ వీల్స్ సత్య ధర్మ శాంతి అండ్ ప్రేమ, అండ్ ఇఫ్ త్రూ దట్ వీ కెన్ రికగ్నైజ్ ది ఎసెన్షియల్ ట్రూత్ బై ట్రావెలింగ్ దిస్ పాత్ ఆఫ్ సాక్రిఫైస్, యూ డూ నాట్ హ్యావ్ టు సెర్చ్ ఫర్ లిబరేషన్ అండ్ మోక్ష అట్ దట్ స్టేజ్.
0: ఇట్టి నాలుగు పవిత్రమైనటువంటి శుభలక్షణములు శుభగుణములు లేకుండా ఉండేటువంటి మానవుడు ఎన్ని సాధనలు చేసి కాని, ఎన్ని పదవులు ఏలి కాని, ఎన్ని విధములైనటువంటి కీర్తి సంపాదించి కాని, ఇది కేవలము ఒక విధమైనటువంటి కృత్రిమైనటువంటి జీవితమే కాని సత్యమైనటువంటి జీవితం కానేరదు.
1: If man does not possess these four good qualities, Satya, Dharma, Shanti and Prema, whatever positions of authority which he may occupy, whatever sadhanas which he may do, whatever reputation and wealth which he may acquire, all that will ultimately become purposeless.

0: whatever positions of authority which you may occupy, the result of all that is zero.
1: Satya dharma prema shantunu lekunna bahula sarvartha sadakata sunna.
0: If there is no satya, dharma, prema and shanti, the many paths which you may employ through your penance and tapas, all the result of that will be zero.
1: Ee sanatana dharma harmyambu niluva gunamuli vinalgu punadi godalappa.
0: If this great mansion of sanatana dharma is to remain and become strong, what else can I convey to you, good people, members of this society? What else, what better thing can I convey to you than this truth?
2: Manavudu maraka manavuniki madhyana unnatundi sannigitha bandhavi sambandhanni gurtinchukolenatundi paristhitilo ee naadu manavudu tana manavatvanni marchipothunnadu.
0: Man today is in a position when he is not able to recognize the meaning and significance of the connection and the attachment that should exist between one and another. He is forgetting the very elementary truth.
2: Kanuka mottamota itti vishalamainatundi premanu vivekamainatundi manasunu swarthalagitamainatundi tattvanni mana hrudayamulo hattukoni poyeyatundi nimittamai mottamota manamu tyagamunuku punukovali.
0: Today, man should undertake to sacrifice in a way that he will understand what is meant by broad love between human beings, what is meant by a broad mind, and what is selfless service. He will understand these things by sacrifice alone.
2: Manam denini tyagam cheyali, denini vadalapettali, aneetuvanti vishayanni kuda nam mottamotta gurtinchali.
0: What is it that we should sacrifice? What is it that we should give up? We must first recognize what it is we have to sacrifice.
2: Aithe bahya sambandhamainatundi ee drushyakalpitamainatundi jagattuna leka aastipaastulana leka aalubiddalana evarini manam tyagam cheyali?
0: What is it that we have to give up? Have we to give up this material world which we see around us? Or have we to give up our family, wife and children? Or have we to give up the property and wealth that we have? What is it that we have to give up?
2: Kaadu kaadu. Nijamga tyagam anukunte ee naadu mana samajamlo unnatundi yokka arthamulu kaaneravu.
0: Truly, this cannot be the meaning of sacrifice as we understand today in our community.
2: Tyagam anaga ఏదో కొన్ని వస్తువాహనములు త్యాగం చేసి అరణ్యమునకు పోయి కూర్చోవటం అని అనుకుంటున్నారు. అవి వదలటము చాలా సులభమే. మానవుడు ప్రయత్నిస్తే అట్టి వివేకానికి కాని అట్టి త్యాగమునకు కాని ఏమాత్రం కూడా అభ్యంతరం ఉండదు.
0: They are thinking that sacrifice consists in giving up some possession, some wealth, what he has, and go to the forest and forget about what he has given up. They think so. This is not very difficult. If man makes up his mind, he can also get the intelligence and courage by which to give up some little possession and wealth of his.
2: మన బాహ్య సంబంధమైనటువంటి భావములు కాకుండా అంతర్ సంబంధమైనటువంటి వాంఛలను మనం త్యాగం చేయాలి.
0: What you have to sacrifice are not the things to which you are attached externally. What you have to sacrifice are certain inner attitudes which are in you and not outside you.
2: Manavuni inni dukkhamulaku moola karanamu inni rakamulainatundi vyamohamulaku moola karanamu kaamami daarine vaancha antaru.
0: The reason for man's difficulties, the reason why man is undergoing so many difficulties is what is called kama or desire.
2: కనుక ఈ వాంఛ అనేటువంటిది మానవుని అనేక రకములుగా పిశాచిగా మార్పు చేస్తున్నది.
0: దిస్ డిజైర్ ఇన్ మ్యాన్ ఇన్ మెనీ వేస్ ఈస్ చేంజింగ్ హిమ్ ఈస్ మేకింగ్ హిమ్ డెమోనియక్ ఇన్ క్యారెక్టర్.
2: ఈ వాంఛ అనేటువంటిది దేనివల్ల పుట్టుతున్నది, దేనివల్ల ఆవిర్భవించుతున్నది అంటే అజ్ఞానం వల్ల పుట్టుతున్నది.
0: What is the source for this desire? The main source for this desire is ignorance in man.
2: కనుక మొట్టమొదట అజ్ఞానం అనేటువంటి దానిని మనం విసర్జించినప్పుడే మనకు జ్ఞానోదయం కలుగుతుంది, తద్వారా జ్ఞానోదయం కైవల్యం అని.
0: When in the first instance we can get rid of our ignorance, then wisdom will dawn on us. Once wisdom dawns on us, we have attained liberation.
2: కనుక మనము ఈ అజ్ఞానం అనేటువంటి దానికి మూల కారణమైనటువంటి యొక్క ఈ వాంఛ ఈ కామం అనేటువంటి దాన్ని మనం నిర్మూలనం చేయడానికి తగిన ప్రయత్నం చేయాలి.
0: This ignorance, the ignorance which gives rise to desire and kama, we must first try and destroy this kama.
2: మీరు కొంత యోచించవచ్చును, ఒక్క కామమును మాత్రమే త్యజించినంత మాత్రమున ఈ క్రోధలోభములు నశిస్తాయా అని కూడా నువ్వు కొంత అనుమానం కలగవచ్చు.
0: యు మే హ్యావ్ ఎ డౌట్, యు మే ఆస్క్ ఎ క్వశ్చన్ జస్ట్ బై గివింగ్ అప్ కామ ఆర్ డిజైర్, అదర్ బ్యాడ్ క్వాలిటీస్ లైక్ యాంగర్, లైక్ గ్రీడ్, ఆర్ దే ఆల్సో గోయింగ్ టు డిసపియర్ ఫ్రమ్ అస్?
2: ఈ క్రోధ లోభములు రెండు కూడా నువ్వు కామమును అనుసరిస్తూ ఉంటుంటాయి, కానీ ఇవి ప్రత్యేకమైనటువంటివి కానేరు.
0: Yes, anger and greed are bad qualities which are associated with desire and kama. They are not distinct and separate.
2: Isurudu pinakapani ramulu dandapani antunnam anaga kodandapani antunnam kani kodandapani anukunnappudu kodandamu dharinchinanta maatramuna inka kodandam tone thana yokka jeevitham jarugutunnada kaadu kaadu kodandam anaga deeniki ambu kuda nu baanam kuda nu cheri unnadu aneetanti antaratma deeniki spashtam avutundi.
0: We understand Ishvara as Pinakapani. We understand Rama as Kodandapani. Just because Rama is holding the bow, the Kodanda, is he able to do all that he has done? No. He must also have an arrow along with the bow in order that the bow may become useful.
2: Kodandapani anaga kodandamunaku baanamu yetta sambandhinchi untunnado ade reethiga kaamamu aneetundi daniki krodha lobhamulu kudanu atti sannigitha abhinabhava sambandham kaligi untuntaru.
0: Just as when we call Rama Kodandapani, we imply and understand that along with Kodanda, there is also the arrow. So also, when we talk of Kama, the desire, we should understand that along with Kama, the greed and the anger, the two other bad qualities are going in association with Kama.
2: ఈ కామ క్రోధ లోభములు మూడు కూడాను మానవత్వాన్ని కేవలం నిర్మూలము గావించి దానవత్వాన్ని కంటే హీనమైనటువంటి స్థితిని కొనిపోతున్నది.
0: These three qualities, the lust or kama, the krodha, anger, and the greed or lobha, these three qualities together are taking man to the very depths of destruction.
2: Kamena karmanasanam. Kamam anetvanti vancha anetvanti ee manavuni yokka satkarmalanu oka poorthi nirmoolam chestunnadi.
0: Kama or desire is making man give up all his good work.
2: ఇంకా క్రోధము అనేటువంటిది కేవలము జ్ఞాన నాశాన్ని కలిపిస్తున్నది.
0: క్రోధ ఆర్ యాంగర్ డిస్ట్రాయ్స్ ఆల్ విజ్డమ్.
2: క్రోధము కలిగినటువంటి మానవునికి ఏమాత్రం కూడా వివేకం లేనటువంటి యొక్క అజ్ఞానంలో వాడు అంధుడుగా మారిపోతున్నాడు.
0: A man who has got anger will have no distinguishing capacity at all. He becomes a blind man who cannot separate good from bad.
2: కోపము కలిగిన వానికి ఏ పని ఫలింపకుండు ఎగ్గును గలుగును పాపపు పనులను చేయుచు చీపొమ్మని పెంచుకున్నట్టు చేకూరుచిని తన కలిమి భంగపుచ్చును తనకును గల గౌరవము దగ్ధము చేయును తన వారలకెడ చేయును జనునకు కోపము వలన సర్వము చెడుగు.
0: A man who has got anger, who is suffering from anger, can never do any work successfully. He will always do such things by which his reputation will be destroyed. He will do harm to his own people and he will earn always disgrace.
2: కనుక మానవునికి కోపము పాపమునకు ఒక ధూపము అన్నారు. కనుక అట్టి ధూపమైనటువంటి పాపాన్ని మనం ఏమాత్రం కూడా హృదయ స్థాయికి చేర్చుకోకూడదు.
0: టు మ్యాన్ యాంగర్ ఇస్ లైక్ దిస్, ఇట్ విల్ సింప్లీ ప్రమోట్ సిన్ ఇన్ హిమ్. సో సచ్ ఎ థింగ్ విచ్ విల్ ప్రమోట్ సిన్ ఇన్ అస్, వీ షుడ్ నెవర్ అక్సెప్ట్ ఇట్ ఆర్ ఇన్వైట్ ఇట్.
2: ఇంకా లోభము భక్తి నాశనం.
0: గ్రీడ్ ఇస్ వన్ విచ్ విల్ డెస్ట్రాయ్ ఆల్ యువర్ డివోషన్ అండ్ ఫెయిత్.
2: మానవునికి ప్రధానమైనటువంటి అంగములు కర్మజ్ఞాన భక్తి ఈ మూడింటి యందు శూన్యుడైనప్పుడు ఇంకా వాడి మానవత్వం అనేటువంటిది ఎక్కడ ఉన్నది?
0: మ్యాన్స్ ఎసెన్షియల్ క్వాలిటీస్ ఆర్ వర్క్, విజ్డమ్ అండ్ డివోషన్. ఇఫ్ దీస్ త్రీ గుడ్ క్వాలిటీస్, వర్క్, విజ్డమ్ అండ్ డివోషన్, ఇఫ్ దే ఆర్ డెస్ట్రాయిడ్ బై కామ, క్రోధ అండ్ లోభ, వాట్ ఎల్స్ ఇస్ లెఫ్ట్ ఇన్ హిమ్ విచ్ ఇస్ గుడ్?
2: కనుక మానవుని యొక్క జీవితం అనేటువంటిది వర్క్, వర్షిప్ అండ్ విజ్డమ్ ఈ మూడింటి యొక్క తత్వం చే కట్టబడినటువంటిది.
0: Man's life is tied up with these three qualities, work, worship and wisdom.
2: Manchi panulu cheyali, manchi talapulu talchali, manchiga jeevinchali.
0: He must do good work, he must promote good thoughts and good ideas, he must live well and a good life.
2: Nijamuga oka vyaktigatamainatundi oka jeevithamunu nimittamai thanu jeevinchadaniki poonukokoorudu.
0: Truly, no one should undertake to live a life which is intensely individual and selfish.
2: Samasthitattvanni tana yokka jeevithamlo abhivruddhi gavinchukovali.
0: He should be able to incorporate into his life a broad view, a view of equality.
2: ఒక్క జీవుని యొక్క నిమిత్తమై అనేక వేల మంది జీవులను బాధ పెట్టడం కూడాను ఇది మహాపాపం.
0: If we want to give trouble to a large number of people so that we may cause pleasure to one individual, that is a great sin.
2: సమాజం యొక్క క్షేమ నిమిత్తమై ఒక వ్యక్తిని బాధ పెట్టినా కూడా ఇందులో తప్పు లేదు.
0: For the sake of a large number of members of the community, even if you give trouble to one individual, it is not wrong.
2: కనుక మనము సమాజ సేవ నిమిత్తమై మనము ఎన్ని విధములైనటువంటి నిందలు నిష్ఠూరములు కలిగినప్పటికీ మనం ఏమాత్రం కూడా లెక్క చేయక మన జీవితాన్ని త్యాగం గావించడానికి సంసిద్ధులుగా ఉండినటువంటి సమయం నుండి మానవత్వం అనేటువంటి యొక్క పేరు సార్థకము నందుతుంది కానీ లేకపోతే వ్యర్థమే.
0: For the good of the total community, when an individual is ready to sacrifice his personal interests, it is only when he is ready to sacrifice his personal interests for the good of the total community, then the true human nature in us will be able to come out and do good.
2: యువకులైనటువంటి ఈనాటి పిల్లలనుండు పవిత్రమైన భావములను ప్రతిష్ఠింపజేసి తద్వారా స్వార్థరహితమైనటువంటి యొక్క తలంపులను వారి యొక్క హృదయమునకు చేర్చి విశాలమైనటువంటి ప్రేమతో ఈ యొక్క ఈనాటి భారతదేశం యొక్క పవిత్రమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని దేశ దేశమునకు చాటడానికి తగినటువంటి కృషి సల్పాలి.
0: We should make the effort today that young people, youth who are still young in their age, they should promote sacred ideas. They should be able to appreciate selfless ideas and know what broad love is. This is what we should attempt to do.
2: ఖండ ఖండాంతర ఖ్యాతినార్జించిన మహనీయులను గన్న మాతృభూమి.
0: Ours is a motherland which has given birth to people who have attained reputation beyond the continents and beyond the borders of our own country.
2: పాశ్చాత్య వీరుల పారద్రోలించిన స్వాతంత్రమునుగొన్న సమరభూమి.
0: Our great land is one which has defeated the western rulers and attained independence by our own effort.
2: పాండిత్యమున చాలా ప్రఖ్యాతి గాంచిన ప్రతిభ చూపించిన భరతభూమి.
0: In learning and in scholarship, this great land of ours has shown great attainments and great prominence.
2: Sangeetha sahitya shastriyamanduna panditiyamunu choope paramabhoomi.
0: In music, in arts, in shastras, our great land has shown great learning. This is the sacredness of our country.
2: Chitrakalalo thoda chitramayunnatti భరతభూమి యందు జననముంది భరతమాత ధర్మ భాగ్యంబుగా పాడ భాగ్యమంతయు మీదే భక్తులారా.
0: Having been born in Bharat, a country which has protected and given place and promoted arts and culture, having been born there, you citizens of Bharat, it is your responsibility to keep up the reputation of this great country.
2: Mana okkari sukhamu sukham kaneradu, mana okkari aanandamu aanandam anipinchukodu.
0: Our individual happiness cannot be called happiness. Our individual pleasure cannot be called pleasure.
2: ఒక చిన్న చీమ, మీకందరికీ తెలిసినటువంటి విషయమే, ఆ చిన్న చీమ ఏదో కొంత బెల్లపు ముక్కను చూచిందంటే చూచిన తక్షణమే తన కడుపు నింపుకునే నిమిత్తమే స్వార్థమునకు ప్రాకులాడదు. తక్షణమే అటూ ఇటూ తిరిగి తన బంధుమిత్రులందరినీ చేర్చుకుని వచ్చి అందరితోనా చేరి ఆ బెల్లపు ముక్కను తింటుంది.
0: దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఆల్ ఆఫ్ యూ నో, ఏ స్మాల్ టైనీ యాంట్, యాజ్ సూన్ యాజ్ దిస్ స్మాల్ సింగిల్ టైనీ యాంట్ looks at a small piece of sugar, it is not going to eat that sugar and fill its own stomach. It will look round for its companions, friends and relations and bring all the ants together to enjoy this pleasure of eating the sugar.
2: Okka kaaki, kaaki anaga bharatiyulu chaala asakinchukuneetundi, kaaki anaga chaala heenanga chuchetundi kaaki. ఏదైనా నాలుగు మెతుకులను చూచిందంటే తాను పొట్ట నింపుకుంటుందా? నింపుకోదు. అటు ఇటు కా కా కా కా అని తిరిగి అంత బంధువులు మిత్రులు కూడా చేర్చుకుని వచ్చి తాను భుజిస్తుంది ఆ మెతుకులు.
0: విల్ టేక్ ది కేస్ ఆఫ్ ఎ క్రో. ఎ క్రో ఇస్ సంథింగ్ విచ్ ఇస్ లుక్డ్ అపాన్ యాజ్ సంథింగ్ ఇన్ఫీరియర్ బై అవర్ కంట్రీమెన్. ఈవెన్ సచ్ ఎ క్రో, వెన్ ఇట్ సైట్స్ సమ్ ఫుడ్, something which it can eat, is it going to eat and fill its stomach? No, it will go around and it will call so many other crows and they will all share this food and enjoy the food.
2: Kani ee naati manavudu ee chimala kante kaakula kante heenamai ati swarthamlo munigipothunnadu.
0: However, man of today has become worse than an ant. He has become worse than a crow.
2: చీమకున్నటువంటి త్యాగము కాని కాకికున్నటువంటి విశాలమైనటువంటి బుద్ధి కాని ఈనాడు మానవుని ఎందు లేకుండా పోయి కాకి అంటే హీనంగా చూడటానికి కూడా ప్రయత్నం చేస్తున్నాడు. ఆ కాకి యొక్క సత్యాన్ని గుర్తించుకోలేనటువంటి వ్యక్తి.
0: ది సాక్రిఫైస్ దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ అన్ యాంట్ అండ్ ది బ్రాడ్ అవుట్లుక్ దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ది క్రో ఆర్ నాట్ ప్రెసెంట్ ఇన్ ది మ్యాన్ ఆఫ్ టుడే. అండ్ సచ్ అ మ్యాన్ ఈస్ లుకింగ్ అట్ ది క్రో ఇన్ ఎ మీన్ వే యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ టు బి డిస్పైజ్.
2: కనుకనే త్యాగరాజు చీమలో బ్రహ్మలో శివకేశవాదవులలో చీమయందు మొదలు బ్రహ్మ వరకునను శివకేశవులు ఎందు కూడాను ఉంటున్నది తత్వము దివ్యత్వమే తప్ప మానవత్వం ఉన్నది అనేటువంటి ఒక దీనిని తాను హెచ్చరించలేదు.
0: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ దట్ త్యాగరాజా సెడ్ దట్ ది యాటిట్యూడ్ వాట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ది యాంట్ వాట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ది బ్రహ్మన్ వాట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ శివ వాట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ కేశవ దిస్ ఆస్పెక్ట్ ఈస్ ది డివైన్ ఆస్పెక్ట్. హీ నెవర్ స్పోక్ ఆఫ్ ది హ్యూమన్ ఆస్పెక్ట్ బట్ హీ ఓన్లీ స్పోక్ ఆఫ్ ది డివైన్ ఆస్పెక్ట్ ఇన్ ది యాంట్ ఇన్ కేశవ అండ్ ఇన్ బ్రహ్మన్.
2: దివ్యాత్మ స్వరూపులారా, మనం ఆర్జించినటువంటిది కానీ పోషించుకున్నటువంటిది కానీ మనం ప్రోగు చేసుకున్నటువంటిది కానీ ఏనాటికైనా మనమన్న వదిలి తప్పిపోక తప్పదు, లేక మనమైనా వాటిని విసర్జించక తప్పదు.
0: Divyatma Swarupas, what we have earned, what we have gathered and what we have accumulated, someday or other it will leave us. If it does not leave us, we have to leave that and go someday or other.
2: Oka chinna kata.
0: There is a small story.
2: Oka Maharaja Kumarudu, tanu Mahatyaga Swarupudai, divyamaina 20 yokka daivatvanni pondalanetundi prayatnam cheta, aneka mandi guruvulu chintaku tanu ప్రాకురాడుతూ వెళ్తూ ఉండేవాడు.
0: ది సన్ ఆఫ్ ఎ గ్రేట్ కింగ్, హీ వాజ్ సీకింగ్ ది డివైన్ స్పిరిట్ అండ్ హీ వాజ్ వాంటింగ్ టు అండర్స్టాండ్ డివినిటీ అండ్ డివైన్ స్పిరిట్. హీ వాజ్ సీకింగ్ సో మెనీ గురుస్ వాంటింగ్ టు నో ఫ్రమ్ దెమ్ వాట్ డివైన్ ఆస్పెక్ట్ ఈస్.
2: ఒక పవిత్రమైనటువంటి మహాజ్ఞాని చింతకు వెళ్లిన తర్వాత ఆ జ్ఞాని ఈ మహారాజ్ కుమారు యొక్క త్యాగాన్ని గుర్తించి, నాయన తన చేతి ఎందున్నటువంటి ఒక రింగును అనగా ఉంగరంను ఇటు తీమని చెప్పిన కోరాడు.
0: He went to a sacred old wise man. That sacred wise man recognized the spirit of sacrifice present in this son of the great king. And this wise man asked his son, looked at a ring which is on one of his fingers, and he said, give that ring. You sacrifice this particular ring on your finger.
2: Atanu daggariki pilichi atanu cheviyandu ivanni kudanu ఏనాటికైనా ఒకనాడు నశించిపోవునవే అనేటువంటి పదమును ఈ రింగు పైన రాసుకుని నీవు హస్తం నందు ధరించమన్నాడు.
0: దిస్ వైజ్ మ్యాన్ కాల్ ది సన్ ఆఫ్ ది కింగ్ అండ్ టోల్డ్ హిమ్ ఇన్ హిస్ ఇయర్ దట్ ఆల్ దీస్ థింగ్స్ వాట్ ఎవర్ వెల్త్ యూ హ్యావ్ సమ్ డే ఆర్ అదర్ దే ఆర్ గోయింగ్ టు లీవ్ యూ. రైట్ దిస్ ఇన్స్క్రిప్షన్ ఆన్ ది రింగ్ అండ్ వేర్ దిస్ రింగ్ ఆన్ యువర్ ఫింగర్.
2: ఈవెన్ దిస్ షల్ పాస్ అవే అని రాసుకున్నాడు అక్కడ.
0: This king's son wrote on the ring, even this shall pass away.
2: Tanu chuchukuntu vachadu tanu yokka rajyamunu tanu yokka prajalnu tanu yokka gambhiranni tanu yokka adhikaranni okka thori gurtinchukoni aha nenu inta maharaja kumarunu kada ani ahankaramunu chotichina samayamlo tana ungaram chuchu aa ivanni enta kalam ye naatikaina nasinchi povunave ani tatchaname tanu gurtinchukoni aa yokka ahankaranni nirmulamga vistukuntu vachadu.
0: Whenever he used to feel proud about his kingdom, about his wealth, and whenever the spirit of pride came to him, looking at his wealth and at his kingdom, he would look at the ring, and seeing the inscription on the ring, he would feel, these things will someday or other leave me. Thus he was getting rid of his ego, looking
2: at the ring. లభించాలనుకున్నప్పుడు ఏదో పంచాక్షరములు కాని అష్టాక్షరములు కాని మనం జపించనక్కరలేదు. ఏదో ఒక విధంగా హృదయమునకు సత్యాన్ని గుర్తింపజేసేటువంటి యొక్క తత్వమును మనం బోధించుకుంటే అదే మంత్రము, అదే యంత్రము, అదే తంత్రము.
0: If man truly wants to get the spirit of true sacrifice, he doesn't have to go in for the Ashtakshari or the Panchakshari. Even if he can remind himself of the spirit of true sacrifice, that itself will give him the necessary spirit.
2: హృదయములో త్యాగము లేక బయట అనేక రకములైనటువంటి మంత్రములు జపించినప్పటికీ ఇవి కేవలం కాలమును వ్యర్థము గావించుకున్నటువంటి యొక్క క్రియలే తప్ప ఇది సార్థకము గావించుకునేటువంటి కానేరవు.
0: Without the true attitude of sacrifice in one's own heart, externally, even if he goes on repeating the japa or mantra so many times, all that will be only a waste of time and useless.
2: What is worship? Duty is God. మీ కర్తవ్యాన్ని మీరు నిర్వర్తించండి. హృదయపూర్వకమైనటువంటి భావంతో మీరు ఈ యొక్క జీవితాన్ని కొంత కర్మ రూపంలో త్యాగం చేయండి.
0: వర్క్ ఇస్ వర్షిప్, డ్యూటీ ఇస్ గాడ్. డూ యువర్ డ్యూటీ రికగ్నైజింగ్ వాట్ యూ హ్యావ్ టు డూ. డూ దట్ డ్యూటీ విత్ ది ఫీలింగ్ దట్ ఇట్ కమ్స్ ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ యువర్ హార్ట్.
2: నిజముగా ఈనాడు మనం త్యాగమునకు అనేక ప్రయత్నములు చేయనక్కరలేదు. మనము ఏ రీతిగా సుఖమును ఆశిస్తున్నామో అట్టి సుఖమే సర్వులకును ఉండాలనేటువంటి యొక్క పవిత్రమైన భావమును, విశాలమైనటువంటి తలంపును మీరు అభివృద్ధి గావించుకోండి.
0: ట్రూలీ టుడే ఇన్ ఆర్డర్ టు సాక్రిఫైస్ యూ డో నాట్ హ్యావ్ టు మేక్ సెవరల్ అటెంప్ట్స్. ఆల్ దట్ యూ హ్యావ్ టు డూ ఈజ్ టు ఫీల్ దట్ ది కైండ్ ఆఫ్ ప్లెజర్ అండ్ హ్యాపీనెస్ విచ్ యూ వాంట్ ఫర్ యువర్ సెల్ఫ్ యూ షుడ్ ఆల్సో విష్ ఇట్ ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ యువర్ హార్ట్ ఫర్ అదర్స్ యాజ్ వెల్. దట్ విల్ లీడ్ యూ టు సాక్రిఫైస్.
2: కేవలం నాది నాది నాది నాది అనేటువంటి ఈ యొక్క అభిమాన మమకారములకు మనము పాల్పడి జీవితత్వంనే ధ్వంసం చేసుకోకూడదు.
0: All the time you should not feel attached, you should not feel that it is for you, for yourself, and this kind of feeling of selfishness will destroy the good in your life.
2: Pasivuga puttinatundi manavudu pasipatiga maragaladu.
0: Man who is born because he is born, he is called an animal. Even he can transform himself into a pashupati.
2: Kruram mrugamuga puttinatundi yokka jantuvu adi kruramugangane chachipothundi.
0: An animal which is born as a cruel animal will die as a cruel animal.
2: కనుకనే మానవుని యందు ఇంత పవిత్రమైనటువంటి యొక్క సద్గుణములు ఉండట చేతని జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు. లేకపోతే నరజన్మంలో ఉన్నటువంటి పవిత్రత ఏమిటి?
0: Because of such good qualities and capacities that are present in a human being, it has been said that of all things that are born, to be born as a human being is a sacred birth.
2: Manavuni yokka puttukuto vachinatundi durgunamulnu abhyasam cheta gaani leka peddala yokka darshana sparshana sambhashanam cheta gaani tana durgunamulu nirmulam gaavinchukotaniki chakkani avakasam untundali.
0: Such bad qualities which have come to man with his birth, man has got the capacity either by his effort or by his sadhana or by learning with good people, he can get rid of those bad qualities.
2: Kani dushtamulu dushtagunamulu kaliginatvanti yokka jantuvu enni vidamulainatvanti abhyasamulu chesinappudiki tana dushtagunamulu matram ye matramu visarjinchadu.
0: But an animal which has got bad qualities born with it, whatever effort which he may take, whatever practice which it may undertake, it cannot get rid of those bad qualities.
2: కనుక పుట్టుకతో వచ్చినటువంటి దుర్గుణములను అంత్యం వరకును సాధింపజేసేటువంటిది ఒక పశుత్వము.
0: Animal nature is one which will make bad qualities which come with one's birth remain with him until he dies.
2: పుట్టుకతో వచ్చినటువంటి దుర్గుణములను నిర్మూలం గావించుకుని పవిత్రమైనటువంటి మార్గంలో ప్రవేశింపచేయించుకోవటం మానవత్వం.
0: హ్యూమన్ నేచర్ ఇస్ వన్ విచ్ కెన్ ఎనేబుల్ ది బ్యాడ్ క్వాలిటీస్ విచ్ హావ్ కమ్ టు వన్ విత్ హిస్ బర్త్ బి చేంజ్డ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ అండ్ గాట్ రిడ్ ఆఫ్ డ్యూరింగ్ హిస్ లైఫ్.
2: ఒక క్రూర మృగమును తీసుకుని వచ్చి సర్కస్ వాడు అనేక రకమైనటువంటి తరబీదులు చేసి తనకు అనేక రకమైనటువంటి సన్మార్గం యొక్క నడకలు కూడా నడిపించడానికి కొనుక్కుంటాడు.
0: A circus manager will bring a cruel animal and by giving it various practices and effort, he will try to change that cruel animal.
2: Kani tanaku aakaligannappudu puli pulichinatvanti yokka machipoyinatvanti yokka maamsamuni maatrame aaraginpa cheyadaniki poonukuntundi kani puriyalu kani sambar gaani cheesukotaniki poonukodu.
0: The tiger which is hungry, when it is hungry, in order to relieve its hunger, will try to eat the meat that is given to it, but it will not want to eat either puri or sambar.
2: Inte kaadu manam chakkaga paalu petti perugu petti chakkani bhojanamunu petti aneka rakamulaga tarbeedam chesi intilo manam oka pillini petti o pilli rajama o markata rajama మార్జాలమా నీవు ఎలకలను మాత్రం చంపవద్దు, నీకు కావలసిన ఆహారం నీకు ఇస్తుంటానని అనేక రకములుగా బోధించినప్పటికీ తిరిగి ఎలకలను చంపటం అది మానుకుంటుందా?
0: నాట్ ఓన్లీ దట్ వీ బ్రింగ్ అప్ ఎ క్యాట్ ఇన్ అవర్ హౌస్ వీ ఫీడ్ దిస్ క్యాట్ విత్ మిల్క్ విత్ కర్డ్స్ విత్ ఫుడ్ అండ్ సో ఆన్ హ్యావింగ్ ఫెడ్ ఇట్ బై మిల్క్ అండ్ కర్డ్ అండ్ ఫుడ్ ఇఫ్ యూ టెల్ దట్ క్యాట్ డోంట్ కిల్ ది ర్యాట్స్ డోంట్ ఈట్ ది ర్యాట్స్ ఈజ్ దట్ గోయింగ్ టు కీప్ క్వైట్ అండ్ నాట్ గో ఎట్ ది ర్యాట్స్ అండ్ ఈట్ ఓన్లీ మిల్క్?
2: కనుక పుట్టుకతో వచ్చినటువంటి దుర్గుణములను మనం దూరం చేసుకోవటానికి మానవత్వంలో ఎంతైనా అవకాశం ఉంటుండాలి.
0: సో టు గెట్ రిడ్ ఆఫ్ ది బ్యాడ్ క్వాలిటీస్ విచ్ హావ్ కమ్ టు అస్ విత్ బర్త్ దేర్ ఈస్ ఎన్ ఆపర్చునిటీ ఇన్ హ్యూమన్ నేచర్ టు బి ఏబుల్ టు గెట్ రిడ్ ఆఫ్ దెమ్.
2: దీనిని పురస్కరించుకుని ఏ జంతువు నామ నరజన్మ దుర్లభం అన్నారు.
0: It is in this context it has been said, and the human birth has been praised by saying, of all things that are born, to be born as a human being.
2: అట్టి పవిత్రమైనటువంటి తత్వాన్ని మనం గుర్తించుకోలేక ఏదో జగత్తులో పుట్టి నాది నావారు నాది నావారని మేకగా దార్చినట్టుగా మేక అరుస్తుంటాది, మే మే మే మే అని అరుస్తుంటాది. దాని అరుపు అరుచుటం చూచుకుని తోడేలు ఎక్కడి నుంచి వచ్చి ఒక్క తూరి దాన్ని చంపేసుకుని పోతుంది.
0: Without recognizing the sacredness in our birth, having been born into this world, like a goat, we keep on crying like a goat, saying, this is mine, this is mine, these people are mine, they are mine. This kind of cry on the part of the goat will be heard by a wolf, and someday the wolf will come and take away the goat. So also, man who keeps on saying, this is mine, he is mine, someday or other the wolf will come and take him away.
2: మే మే మే అనేటువంటి సంస్కృత పదంలో నాది నావారు అనేటువంటి అర్థం.
0: In the Sanskrit word may, may, the meaning is that it is mine, he is mine.
2: కనుక నేను నావారు నాది నాది అనేటువంటి ఈ మేకలంతగా కూడాను మృత్యు అనేటువంటి తోడేలు ఎప్పుడు వచ్చి కొట్టుకుని పోతుందో చెప్పడానికి వీలు కాదు.
0: All this sheep and goat who keep on saying, may, may, this is mine, someday the wolf of death will come and take away this sheep and goat.
2: కనుక ఈ మృత్యు అనేటువంటి తోడేలు వాత పడక పూర్వమే మనము ఏదో కొంత పవిత్రమైన మార్గం నందు ప్రవేశించి జన్మను సార్థకం గావించుకుని జనసేవనే జనార్దన సేవ, మానవ సేవనే మానవ సేవగా మనం భావించి ఈ యొక్క సంఘ సేవలో మనం కొంతవరకు సార్థకతను పొందుకోవాలి.
0: Before we fall a prey to this wolf of death, we must make this life of ours sacred. We must recognize that service to man is service to God. Service to community is service to God. Thereby, we should make our life sacred before we die.
2: Prema swarupulara, kevalam memu aadhyatmika margam nundi praveshinchukunnamani, edo japa tapa dhyanadulu manam oka aacharistunnamani, antatitone meeru trupti padaka పరోపకారార్థం ఇదం శరీరం అనేటువంటి తత్వాన్ని కూడా నువ్వు గుర్తించుకోవటం అత్యవసరమైన సాధన.
0: ప్రేమస్వరూపస్, యూ షుడ్ నాట్ ఫీల్ సాటిస్ఫైడ్ అండ్ యూ షుడ్ నాట్ థింక్ దట్ యూ హ్యావ్ డన్ వాట్ యూ షుడ్ డూ బై సింప్లీ ఫాలోయింగ్ ఎ స్పిరిచువల్ పాత్, బై డూయింగ్ ధ్యాన అండ్ బై డూయింగ్ జప. యూ మస్ట్ రికగ్నైజ్ దట్ ది హ్యూమన్ బాడీ ఈజ్ ఇంటెండెడ్ టు డూ గుడ్ ఫర్ అదర్స్. ఇట్ ఈస్ దిస్ రికగ్నిషన్ దట్ ఈస్ ఎసెన్షియల్ మోర్ దాన్ ది ధ్యాన ఆర్ ది తప.
2: ఈనాటి మన భారతదేశం నందున్నటువంటి పరిస్థితులంతా కూడాను చక్కదిద్దే నిమిత్తమై మన యువకులనేటువంటి వారిని ఎంతవరకు నైనా ఆధ్యాత్మిక మార్గం నుండి ప్రవేశింపచేసి తద్వారా స్వార్థము అహంకారం అనేటువంటి దాన్ని నిర్మూలము గావింపజేసి అటువంటి వీరులైనటువంటి భారతోద్ధారకులైనటువంటి యొక్క యువకులను ఈనాడు మనము అభివృద్ధి గావించడానికి తగిన ప్రయత్నం చేయాలి.
0: We must make all attempts today to see that the situation that exists in our country can be improved, can be eradicated with the help of the youth. The youth must be taught the path of spirituality, and along the path of spirituality, the youth must get rid of the selfishness, must get rid of their ego, and improve the conditions in the country.
2: నిజంగా యువకులైనటువంటి వారు దూర ప్రయాణం సల్పేటువంటి వారు.
0: Truly, the youth are such that they have to make a long journey in their life.
2: ఈ వృద్ధులైనటువంటి వారు తిరిగి మరుసటి స్టేషన్ లోనే దిగిపోయేటువంటి వాళ్ళు.
0: In this journey, the older people will alight from the train in the next station.
2: కనుక దీర్ఘ ప్రయాణం సల్పవలసినటువంటి యొక్క యువకులు యందు పవిత్రమైనటువంటి యొక్క క్షమ శాంతి దమము ఇలాంటి పవిత్రమైనటువంటి సద్గుణములు నేటి నుంచి వారి యందు అభివృద్ధి గావించాలి.
0: Amongst the young people, the youth who have to make a long journey, in them, good qualities like forbearance, like ability, like being able to get rid of their ego, these good qualities must be promoted in them.
2: Sevakante minchinatvanti sadhana marokati ledu.
0: There is no place which is nobler than the place of service.
2: Ee sevayandu ahankaram anetvanti addu raanivukunda chuchukovali.
0: In this service which we undertake, we should see that this ego, the pride, does not come in the way of doing service.
2: నిరంతరము కూడా నీవు సేవకుడిగా ఉండటకు ప్రయత్నం చేయి కాని నాయకునికై ప్రయత్నం చేయవద్దు.
0: All the time, try and be a servant, a follower. Do not become a leader.
2: సేవకుని యందు ఉన్నటువంటి పవిత్రత నాయకుని యందు ఉండదు.
0: The sacredness that is present in a service and in a servant is not present in one who leads.
2: నిజముగా కింకరుడుగాక శంకరుడుగా అవటానికి అధికారం ఉండదు. సేవకుడుగాక నాయకుడుగా అవటానికి అధికారం లేదు.
0: Truly, one has no right to become a leader without becoming a follower. Truly, one has not become a Sankara without becoming a Kinkara.
2: నియముగా మన క్వాలిఫికేషన్ అంతగా మన అర్హతలను గుర్తించుకోవాలంటే
0: should see that this ego, the pride, does not come in the way of doing service.
2: నిరంతరము కూడా నీవు సేవకుడిగా ఉండుటకు ప్రయత్నం చేయకాని నాయకుడికై ప్రయత్నం చేయవద్దు.
0: All the time.

0: not become a Sankara without becoming a Kinkara.
1: నియముగా మనం క్వాలిఫికేషన్ అంతగా మన అర్హతలను గుర్తించుకోవాలనుకుంటే మొట్టమొదటి నేను సేవకుణ్ణి అనేటువంటి హృదయపూర్వకంగా తాను చెప్పుకోవటానికి ధైర్యంగా నిలచాలి.
0: If you really want to recognize your deservedness, your capacity to aspire for something, he should have the courage to say that I am a follower, I am a servant.
1: దీనులు సేవ, దిక్కులేని వారి సేవ, రోగుల సేవ అతి ప్రధానంగా తీసుకోవాలి.
0: We must give great importance to service, to people who need service, who are needy, people who have no one to look after them, and people who are...
1: మన చేతనైనంత వరకు కూడాను శక్తి లోపం లేకుండా ఇతరులకు సహాయపడేటువంటి యొక్క కర్మను మనం చేపట్టాలి.
0: To the extent possible, without giving up any of your capacities, we must undertake to do service, to do good to others.
1: దివ్యాత్మ స్వరూపులారా, నీవు ఆశించినటువంటి ఈశ్వరుడు ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి దేవాలయం నందు లేడు. ఈశావాస్యం ఇదం సర్వం, ఈశ్వర సర్వభూతానాం. నీవు ఆశించినటువంటి ఈశ్వరుడు, నీవు ఆరాధించేటువంటి ఈశ్వరుడు సర్వ జీవులు ఎందు ఉంటున్నాడు. అలాంటి విశాలమైనటువంటి ప్రేమను మనము అభివృద్ధి గావించుకున్నప్పుడే నీ సాధన ఒక సార్థకత అవుతుంది. కానీ ఏదో దేవుడు ఒక ప్రదేశం నందు మాత్రమే ఉన్నాడనేటువంటి యొక్క దేవుణ్ణి కూడాను ఒక చిన్న దీనిగా స్థాయిలోకి తీసుకుని రావటము అది మహాపాపంగా మారిపోతుంది.
0: Divyatma Swarupa, the kind of Ishvara whom you are aspiring to attain is not present in some chosen local place. Ishvara is present everywhere. The recognition that Ishvara is present in every living human being is the one which you should develop. But to think that Ishvara is present in some confined place is to bring God to a narrow position. You must develop a broader vision than that.
1: Prema Swarupulara, ఈనాడు పవిత్రమైనటువంటి మహాపర్వదినమైనటువంటి శివరాత్రి, అన్ని రాత్రులు కంటే ఈ యొక్క రాత్రి ఒక ప్రత్యేకమైనటువంటి రాత్రి. రాత్రి అనగా చీకటితో కూడినటువంటిదని, కానీ ఇది చీకటితో కూడినటువంటి రాత్రి కాదు, శివరాత్రి అనగా పవిత్రమైన మంగళ స్వరూపంతో కూడినటువంటి ఒక ప్రజ్ఞాన విజ్ఞాన సుజ్ఞానమైనటువంటి ప్రకాశంతో కూడినటువంటి రాత్రిగా మీరు విశ్వసించాలి.
0: Prema Swarupas, today is an auspicious day which goes by the name of Shivaratri. Ratri means dark night. But here, this is not a just Ratri. This is a Shivaratri. This is a night which is associated with prosperity, with Mangala, with Shiva. This is the attitude which you should develop with regard to Shivaratri.
1: కనుక మనము ఈ యొక్క రాత్రి అంతే కూడాను నిర్మలమైనటువంటి మనస్సుతో, పవిత్రమైన భావంతో, లోక సమస్త సుఖినో భవంతు, లోకమంతా కూడాను సుఖశాంతులతో ఉండాలి, సర్వ జీవులు కూడాను పవిత్రమైనటువంటి హృదయంతో కూడి దియో యోన ప్రచోదయాత్ పవిత్రమైన బుద్ధిని అభివృద్ధి గావించాలన్నాడు గాంధీ కూడాను చెప్పాడు. సబుకో సన్మతి దే భగవాన్ అన్నాడు. సబుకో సన్మతి దే భగవాన్, పవిత్రమైనటువంటి మనసిమ్మని తాను కూడాను ప్రార్థించినటువంటి మహా రామభక్తుడు గాంధీ. కనుకనే అందరికీ మంచి బుద్ధి ఇవ్వాలని చెప్పని మీరు నిత్యము ప్రార్థించి ఈ రాత్రి అంతా కూడాను ఈ పవిత్రమైనటువంటి కాలంలో మీరు పవిత్రమైన హృదయంతో ప్రార్థన చేస్తే తిరిగి భావి భారతోద్ధారకులైనటువంటి మీ వల్ల ఈ భారతదేశము నిత్య కళ్యాణ పచ్చని తోరణంతో తులతూగుతూ కలకలలాడుతూ కిలకిల నవ్వుతూ కూడాను ఉంటుంటాదని నేను ఆశిస్తుంటాను.
0: This night of Shivaratri is a very sacred night. During this night, which is a sacred night, you must develop a pure mind. You must develop sacred ideas. You must wish that all people of all the countries, the entire world, should be happy and should enjoy the bliss. This is the context in which Gandhi wanted that all people should develop Sanmati, a mind which is broad for all people. Bharat, citizens of Bharat should develop this idea that all the people of all the countries should be happy and prosperous. That should be the idea.
1: కానీ దురదృష్టవశాత్తు ఈ శివరాత్రి అనేటువంటి పవిత్రమైనటువంటి పర్వదినమును లోకములో చక్కగా అర్థం చేసుకోలేనిటువంటి వ్యక్తులు అనేక రకములుగా దుర్వినియోగం చేసుకుంటున్నారు.
0: Unfortunately, many people in the world who do not understand the sacred significance of this Shivaratri, they are misusing this night in several ways.
1: పేకాటనాడుచు ప్రీతితో ఈ రాత్రి గడిపినందునక జాగార మగున.
0: If by playing cards you spend the whole night awake, is that going to remain waking up the night for a sacred purpose?
1: చేపల కొరకున్న ఈ చెరువులో చేరళ్ళు పొంచిచూచెడి దృష్టి ముక్తి కగున.
0: If for the sake of fish you look into a tank in order that you may get some fish, is that vision going to lead you to liberation?

0: ఇప్ప సారాయిత్రావి తన మేలు మరిచిన మా తాన తన్మయత్నమగునా.
1: ఇఫ్ యు గెట్ హెవీలీ డ్రంక్ అండ్ ఫర్గెట్ యువర్ సెల్ఫ్, ఈజ్ దట్ గోయింగ్ టు సే లీడ్ యూ టు ఎ కేస్ ఆఫ్ గెటింగ్ సూపర్ కాన్షియస్?
0: భార్యపై అలిగి పస్తుపురుండినా అది ఉపాసమగునా?
1: If you get angry with your wife and if you do not take food, is that going to be called a upavasa?
0: Kani ee naadu Shivaratri anetundi maha parvadinam peru pettukoni moodu sinimalu naalugu sinimalu raatrintha melukunte chaalu ani ee rakamainatundi deentlo duriyogam chestunnaru ee naati yuvakulu.
1: But young people of today, because they have to keep awake for the whole night of Shivaratri, they go and see 3 pictures or 4 pictures and keep awake. This is what the young people are doing today.
0: ఇవన్నీ ఇప్పుడు నువ్వు పవిత్రమైనటువంటి యొక్క మార్గములు కానేరవు. ఆ 3 సినిమాలకు 4 సినిమాలకు పోయేటువంటి ధనం తీసుకొచ్చి ఏదో ఆకలితో అల్లాడేటువంటి 4 బిచ్చగాళ్ళకి ఇంత అన్నం పెడితే ఎంత పుణ్యం వస్తుంది, ఎంత శాంతి కలుగుతుంది, ఎంత పవిత్రమైన కార్యములను నీవు ఆచరించిన వాడు అవుతావు. కనుక ఇలాంటి పవిత్రమైనటువంటి కార్యములో మనము పాల్గొని సాధ్యమైనంత వరకు కూడాను ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించిన వారందరూ కూడాను దేశ సేవ, లోకసేవ, సమాజ సేవ, వ్యక్తి సేవ, ఇది మన దైవ సేవగా భావించుకోవాలని నేను ఆశిస్తున్నాను.
1: సచ్ పాత్స్ కెనాట్ బి కాల్డ్ సేక్రెడ్ పాత్స్. ఇఫ్ ది మనీ విచ్ యు స్పెండ్ ఇన్ విట్నెసింగ్ 3 or 4 సినిమాస్ డ్యూరింగ్ ది నైట్, ఇఫ్ దట్ మనీ కెన్ బి గ్యాదర్డ్ అండ్ యూజ్డ్ ఫర్ ఫీడింగ్ ఏ హంగ్రీ మ్యాన్, ఏ నీడీ పర్సన్, హౌ గుడ్ will it be? I am hoping that all such people will take spiritual path. By taking spiritual path, you will do service to your country, you will do service to your community, and you will do service to the people who are in need of it.
0: Divyatma swaroopulara,
1: the lingam which has just been generated is called the prithvi lingam. The entire creation and the world is contained in that lingam. All the 5 elemental substances which constitute the creation, they are present in this prithvi lingam.
0: ఇది ఎప్పుడు జ్యోతిర్లింగము, ఒక విధమైనటువంటి ఆత్మలింగము ఇలాంటి వచ్చేది. ఇది పృథ్వీ లింగం అనగా పృథ్వీ అంతా దీంట్లో నుంచి ఉద్భవించినట్టుగా.
1: In the past, we used to hear of Jyotirlingam, Atmalingam and so on, signifying various things. But this one is Prithvi Lingam, significant of the entire creation. All the base of creation is contained in this Lingam.

0: శాంతి తుల్యం తపోనాస్తి. ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: శాంతి కంటే మించినటువంటి తపస్సు మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో హైయర్ పెనెన్స్ దాన్ దట్ ఆఫ్ పీస్.
0: ప్రతి మానవుడు, ప్రతి దేశము, ప్రతి కుటుంబము, ప్రతి సంఘము శాంతిని ఆశించి అనేక విధములైనటువంటి సాధనలు సల్పుతున్నారు.
1: ఎవ్రీ మ్యాన్, ఎవ్రీ నేషన్, ఎవ్రీ ఫ్యామిలీ, ఎవ్రీ కాంగ్రిగేషన్, సొసైటీ స్ట్రగుల్ హార్డ్ టు అటైన్ పీస్.
0: కనుక మానవుడు శాంతి కంటే మించినటువంటి తపస్సు లేదని గుర్తించి శాంతి నిమిత్తమై తగిన కృషి చేయాలి.
1: దెర్ఫోర్ మ్యాన్ హ్యాస్ టు రికగ్నైజ్ దెర్ ఇస్ నో గ్రేటర్ పెనెన్స్ దాన్ దాట్ ఆఫ్ పీస్ అండ్ హ్యాస్ టు స్ట్రైవ్ హార్డ్ టు అటైన్ దాట్.
0: సంతోషమున కంటే మించినటువంటి సుఖం మరొకటి లేదు.
1: There is no other comfort other than that of happiness.
0: మానవుడు సుఖము సుఖము సుఖము, ఏ సుఖము? ప్రాకృతమైన సుఖమా లేక భౌతికమైన సుఖమా? అనిత్యమైనటువంటి సుఖములు సుఖములు కానేరవు. ఆత్మసుఖమే నిజమైన సుఖము.
1: Man seeks happiness. Is that physical or fleeting or worldly? No. It is only the happiness of the spirit. That is the true happiness.
0: ఈ సుఖమును కోల్పోవుటకు కారణం ఏమిటి?
1: What is the reason behind seeking such a happiness?
0: Natrushtaya tapovyadi. మానవునికి ఈనాడు అమితమైనటువంటి ఆశలు

0: పెరిగిపోతున్నవి.
1: మ్యాన్ ఇస్ బౌండ్ బై లిమిట్లెస్ డిజైర్స్ టుడే.
0: ఈ ఆశల వలనే మానవునికి అనేక విధములైనటువంటి రోగములు ప్రాప్తిస్తున్నాయి.
1: బికాస్ ఆఫ్ దీస్ లిమిట్లెస్ డిజైర్స్ హీస్ పుట్ టు సఫరింగ్ అండ్ హీ బికమ్స్ సిక్.
0: కనుక వాంఛనను అదుపులో పెంచుకుని ఈ యొక్క అనారోగ్యమనేటువంటి యొక్క తత్వమును మనం దూరం గావించుకున్నప్పుడే మనకు శాంతి అనేటువంటిది లభ్యమవుతుంది.
1: దేర్ఫోర్ వన్ మస్ట్ పుట్ అండర్ చెక్ ఆన్ దీస్ లిమిట్లెస్ డిజైర్స్ అండ్ దెన్ ఫ్రీ ఫ్రమ్ సచ్ ఎ సిక్నెస్.
0: ఇంకా ధర్మం అంటే ఏమిటి? దానమే ధర్మం కాదు, ధర్మమే దానము కాదు. దానము వేరు, ధర్మము వేరు.
1: దెన్ వాట్ ఈస్ దిస్ ధర్మ రైచియస్నెస్? ఇస్ దట్ చారిటీ దాన? నో, దే ఆర్ డిఫరెంట్.
0: ఇది ప్రాకృతమైనటువంటి క్షణభంగురమైనటువంటి దానిని ధర్మం అంటున్నాం.
1: వీ కాల్ దిస్ చారిటీ యాజ్ ధర్మ బేసింగ్ ఆన్ ఫ్లీటింగ్ మొమెంటరీ ఎక్స్పీరియన్స్.
0: కానీ నిజమైనటువంటి ధర్మము శాశ్వతమైనటువంటిది.
1: బట్ ది ట్రూ ధర్మ ఇస్ పర్మనెంట్.
0: ప్రాకృతమైనటువంటి కర్మలన్నింటినీ కూడాను అతిక్రమించినటువంటి యొక్క ధర్మము అది ఆత్మధర్మము.
1: దట్ విచ్ ట్రాన్సెండ్స్ ద వరల్డ్లీ మండేన్ యాక్టివిటీ ఇస్ ది ధర్మ ఆఫ్ ద స్పిరిట్.
0: మతములు వేరైనప్పటికీ మతమే ధర్మంగా విశ్వసించేటువంటి వారు అనేక మంది ఈ జగత్తులో ఉన్నారు.
1: దో రిలిజన్స్ వేరీ, మెనీ కన్సిడర్ రిలిజన్ యాజ్ ధర్మ.
0: కానీ మతం వేరు, ధర్మం వేరు.
1: బట్ రిలిజన్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ధర్మ.
0: మతము ఒక రివర్ వంటిది, నది వంటిది.
1: రిలిజన్ ఇస్ లైక్ ఎ రివర్.
0: ధర్మము సముద్రం వంటిది.
1: ధర్మ ఇస్ ఎ మైటీ ఓషన్.
0: నదీనాం సాగరోహం గతి అని అన్ని నదులు కూడాను సముద్రంలో లీనమయ్యేటువంటిది.
1: ఆల్ రివర్స్ షుడ్ అల్టిమేట్లీ మర్జ్ ఇన్ ఎన్ ఓషన్.
0: అన్ని మతముల యొక్క సారము, అన్ని శాస్త్రముల యొక్క గమ్యము, అన్ని ఊహల యొక్క భావము కేవలము ధర్మమే.
1: Therefore, the essence of all religions, the goal of sacred texts, and the aim of all aspirations happens to be dharma.
0: Kanuka dharmam aneetvanti vishalamaitvanti samudramunu kevalam matamu aneetvanti reetiga polchukovatam idi chaala porapaatu.
1: Therefore, to consider this dharma, which is vast mighty ocean equal to that of a religion, is wrong.
0: Matamulanniyu veru మార్గంబు ఒక్కటే, వస్త్రభేదము వేరు వస్తు ఒకటే.

0: పూజలొకటే.
1: రిలీజియన్స్ ఆర్ డిఫరెంట్ బట్ పాత్ ఈజ్ వన్. ద క్లాత్ ఈజ్ డిఫరెంట్ బట్ యాన్ ఈజ్ వన్. జ్యూవెల్స్ ఆర్ మెనీ, గోల్డ్ ఈజ్ వన్. కౌజ్ ఆర్ డిఫరెంట్ కలర్స్, మిల్క్ ఈజ్ వన్. బీయింగ్స్ ఆర్ మెనీ బట్ ద బ్రెత్ ఈజ్ వన్. ఫ్లవర్స్ ఆర్ డిఫరెంట్, వర్షిప్ ఈజ్ వన్.
0: కనుక మానవత్వంలో తమ తమ అభీష్టమును నెరవేర్చుకునే నిమిత్తమై కొన్ని హద్దులను నియమించుకుని మానవ జీవితం ఈ రకమైనటువంటి యొక్క మత రూపం లోపల జీవిస్తూ వస్తున్నది.
1: Therefore, religion is sustained by maintaining a kind of limitation on desires, putting certain boundaries to ambitions.
0: ఇవన్నింటి యొక్క ఏకత్వము నిజమైనటువంటి ప్రేమ తత్వమే.
1: In fact, the unity, underlying principle, is the only main thing.
0: మానవుడు నీతిపరుడు.
1: Man is one of morality.
0: అన్ని దేశముల యందు కూడాను నీతి నిజాయితీనే ఉచ్ఛ్వాస నిశ్వాసములు.
1: In every country is the morality and integrity which is the breath.
0: మానవుడు నైతికంగా పరిణతి పొందినప్పుడే మానవత్వంలో ఉండినటువంటి యొక్క సోదరత్వము, సమానత్వము, స్వేచ్ఛ అనేటువంటిది ఆదర్శంగా మన ఆచరణలో నిలబెడుతుంది.
1: When only there is transformation ethically, you find the principles of fraternity, equality and freedom developing day by day.
0: ఈ నాటి మానవత్వంలో ఇట్టి నైతిక విలువలు కోల్పోవటం చేతనే జీవితం అనేటువంటిది అనేక విధమైనటువంటి అశాంతికి గురి అవుతున్నది.
1: Since moral values are totally out of picture, humanity is put to ruin today.
0: విజ్ఞాన శాస్త్రముతో పాటు నైతిక విలువలు కూడా పెంచుకున్నప్పుడే ఈ ప్రపంచము లోపల సంఘర్షణలు సమాప్తి అవుతుంది.
1: Along with the development progress in science and technology, we should also develop the moral spiritual values.
0: ఆర్థికంగా మానవుని యొక్క కోరికలు ధర్మబద్ధమైనప్పుడే మానవుని యందు ఒక దివ్యత్వం ఏర్పడుతుంది.
1: There will be divinity within us if only we develop desires based on righteousness.
0: అర్థకామములు ధర్మమయమైనప్పుడే మానవుని యొక్క దృష్టి దైవం వైపు మరలుతుంది.
1: If only our pursuit to earn money and the desire are righteous, then you will have liberation.
0: మానవాళి కంటే సృష్టి చాలా విశాలమైనటువంటిది.
1: This creation is so vast, more than that of humanity.
0: ఈ విశాలమైనటువంటి జగత్తులో మానవుడు ఒక బిందువు వంటి వాడు.
1: A human being is just a drop in this vast creation.
0: కనుక మానవత్వమునకు ఈ సృష్టికిని ఎట్టి ద్వేషము లేదు.
1: Therefore, humanity and creation, they are never contradictory.
0: తల్లిపాలు బిడ్డలు త్రాగినట్టుగా,
1: just as the child drinks the milk,
0: పువ్వులోని మకరందమును తుమ్మెదలు గోలినట్టుగా,
1: just as the honey bee takes the nectar from a flower,
0: ప్రకృతిలో ఉన్నటువంటి వనరులు మానవుడు అనుభవించటంలో ఎట్టి అభ్యంతరము లేదు.
1: There is no objection for humanity to enjoy the natural resources.
0: కాని మితిమీరిన ఆశల చేత ఈ యొక్క ప్రాకృతమైనటువంటి వనరులు మనం అమితంగా వినియోగించుకోవటం చేతనే ఈ ప్రకృతి యొక్క పరివర్తన విరుద్ధంగా మారుతూ వచ్చింది.
1: Because of indefinite desires, the exploitation of nature and the natural resources, we find perversion altogether.
0: కనుకనే ఈనాడు జగత్తునందు భూకంపములు, ఉప్పెనలు, కరువు కాటకాలు, బాధలు ఇలాంటివన్నీ సంభవించడానికి ఈ భూమిలో ఉండినటువంటి వనరులు మనం అమితంగా గ్రహించడం చేతనే దీని బ్యాలెన్స్ తప్పిపోతుండాలి.
1: The causes for earthquakes, the floods and the troubles and problems we are confronting day to day, the main cause is that of exploitation of nature.
0: ఈనాటి మానవుడు భౌతికమైనటువంటి వాంఛల చేత, మితిమీరినటువంటి కోరికల చేత, అమితమైన ఆంక్షల చేత తమ తత్వాన్ని తాము గుర్తించుకోలేక తాము కూర్చున్న కొమ్మును తానే కొట్టుకుంటున్నట్టుగా ఉన్నాడు.
1: Because man, as he developed limitless desires, It appears as though he is a person sitting on a branch of a tree which he himself is cutting off.
0: Manavani andali samanatvamu samanvayamu samatvamu ekatma bhavamu ee nalugintini manam abhiruddhi parchukunnappude manavatvamulo sodarattamu swechcha nyayamu vaddillutundi.
1: If only we develop this integrity and this equality, the principle of unity, then only you will have fraternity and justice ensured.
0: Manavani yandu ekatma bhavamu abhiruddhi kavali.
1: This principle of unity should be developed.
0: Ee ekatma bhavamu nundiye vishwamunandu prema tattvam aavirbhavistundi.
1: It is only the spirit of oneness which will be the origin for love.
0: Ee prema paasamu chetane yavat manavulu kudanu ekanga kattabadutu undaru.
1: It is only this rope of love that binds the entire humanity into one.
0: Ekkada Malaysia, ekkada Japan, ekkada China, ekkada Indonesia. Ee deshamlo varandaru kudanu ee kugramamlo vachi aikamatyanga anyonyanga aanandanga premanu anubhavincharante deeniki moola kaaranamu manavatvam unnatundi ekatva okkate adi ee prema.
1: Where is Malaysia? Where is Japan? Where is China? Where is Indonesia? They all gathered here in this tiny hamlet or village. What is that brought them here? It is only love and the principle of oneness.
0: ఈ ప్రేమ ఎందే ఉంటున్నది జీవితం యొక్క ఆనందం.
1: The bliss in our human life is contained within the principle of love.
0: ఈ ప్రేమను అనుభవించడంలోనే ఉంటున్నది సాత్విక ఆనందం.
1: In fact, the true pious happiness lies in experiencing this love.
0: ఈ అనుభవించినటువంటి ఆనందమును 10 మందికి పంచడంలోనే ఉంటుందది నిత్యమైనటువంటి ఏకత్వ ఆనందము.
1: Truly speaking, the joy in this unity can be obtained by sharing the love with the fellow man.
0: ఈ ప్రేమ తరంగములపైన జీవితమును కొంతవరకును ఆడించుకున్నప్పుడే ఇది పరిపూర్ణమైన మానవత్వంగా రూపొందుతుంది.
1: If only love dances on the waves of humanity, it would be total, complete and full.
0: కాని ఈనాటి మానవుడు ఈ ప్రాకృతమైనటువంటి సమత్వాన్ని గుర్తించుకోవటం లేదు.
1: But man today is not able to understand the principle of unity or equality.
0: మానవుడనగా కేవలం దేహస్వరూపుడు మాత్రమే కాదు.
1: A human being is not just a human in form.
0: ఇతనికి మనస్సు బుద్ధి ఆత్మ అని కూడా ఉంటున్నవి.
1: He has got the equipment such as the mind, intellect and the spirit.
0: ఈ నాలుగింటి యొక్క సమభాగమే సమత్వమే నిజమైన మానవత్వము.
1: All these four components present equally makes a human being.
0: అయితే ఈ నాలుగింటి యందు సమతత్వం అనేటువంటిది తగ్గిపోవటం చేతనే ప్రపంచంలో ఈ విధమైన అశాంతి అభివృద్ధి గాంచుతూ ఉన్నది.
1: Since the balance among these four components that make a human being is lost, you find restlessness.
0: ఈ సమతాభావమును మానవుడు ఏనాడు కాపాడుకున్నను ఆనాడే దేశము సుభిక్షంగా ఉంటుంది.
1: When once we maintain the balance, the welfare and the progress in this world are ensured.
0: మానసిక పరివర్తనే మనిషి యొక్క పరివర్తన.
1: It is only transformation of the mind that leads to transformation.
0: మనిషి యొక్క పరివర్తనే దేశం యొక్క పరివర్తన.
1: Transformation of man leads to transformation of the country.
0: దేశం యొక్క పరివర్తనే విశ్వం యొక్క పరివర్తన.
1: Transformation of the country leads to the transformation of the
0: world. కాబట్టి విశ్వం ఈనాడు శాంతి సౌఖ్యములతో అభివృద్ధి గావించాలన్న మనస్సు మారాలి.
1: If you want that the whole world should prosper in peace and progress and security,
0: మానవుని యొక్క మనస్సు మాధుర్యమైనటువంటి ప్రేమతో నిండాలి.
1: The mind should be so sweet, full of love.
0: మనస్సు అనేటువంటిది చాలా విచిత్రమైనటువంటిది.
1: Mind is very mysterious.
0: విజ్ఞానంతో చేరినప్పుడు ఇది అవధూతగా మారుతుంది.
1: When once it is full of wisdom, it transforms into a renunciant.
0: Adiye ajnanato cherinappudu yavadutaga maarutundi.
1: When once it is the company of a fool, it transforms into a messenger of God of death.
0: Anduvalane manayeva manushyanam karanam bandhamochevoni rendu vidhamulainatundi marpula cheta ee manassu manavunni aneka vidhamulainatundi tarangamullo daatistundadi.
1: Therefore is the mind that is responsible both for bondage and liberation. We should understand the trend of the waves of the mind.
0: Kanaka motta mota manasika parivartan jaragali.
1: So mental transformation should take place in the first place.
0: Ee naati vidya vidhanamulo aneka vidhamulainatundi marpulu teppinchinappatikini కానీ దీనికి అవసరమైన మార్పులు ఎవ్వరు కూడా తెప్పించడానికి ప్రయత్నించలేదు.
1: Though the modern education needs changes and transformations, needed changes have not been brought as yet.
0: అలభ్యము అసభ్యము అవినయము అహంకారము అసూయ ఈ ఐదు తత్వములే మానవుని మానవునిగా కాక పశువుగా మారుస్తున్నవి.
1: Negligence of duty, lack of courtesy, lack of humility, ego, envy, jealousy, they make man worse than an animal.
0: కనుకనే మొట్టమొదట ఈ గుణములు ఉండేటువంటి వాడు విద్యావంతుడు అని చెప్పడానికి కానీ లేక విద్యార్థి అని చెప్పడానికి కానీ వీలు లేదు.
1: We can't call anyone educated or a student if
0: విద్యావంతుని యందు విద్యార్థులందు కూడాను ఈ ఐదు గుణములు ఉండకుండా పోవాలి.
1: These five bad qualities should not be there among students.
0: కనుక మొట్టమొదట దీన్ని లేకుండా చేసుకోవాలంటే కొన్ని పశుత్వంలో ఉండేటువంటి యొక్క మంచి గుణాన్ని కూడాను మానవుడు గుర్తించాలి.
1: In order to be free from these five bad qualities, we should also know the animal nature.
0: పశు పక్షి మృగా క్రిమి కీటకాదు నుంచి కూడాను మానవుడు ఎన్నియో సుగుణములు నేర్చుకోవాల్సి ఉంటుండాలి.
1: Man can learn many of virtues out of the animals, the bees, birds and insects.
0: సమాజములో అందరూ అతి నీచంగా అతి అసహ్యంగా భావించేటువంటి మృగము గాడిద.
1: In society, you find a very mean, disgusting creature, donkey.
0: Kani, aa gaadane endukulanu manavudu nechukovasinatundi ento goppa gunam untunnadi.
1: But man can learn many good virtues from a donkey.
0: Sahana bhavamu gaadane endundinatundi manavudu endu kanipinchadi.
1: This kind of patience, as you notice in donkey, is not present in a man.
0: Enni bharamulu vesinappatikini sahananga mostu untadi.
1: In spite of heavy load on its back,
0: enni debbalu kottinappatikini sahananga anubhavistuntadi.
1: Though it is whipped repeatedly, it's yet patient.
0: Tindi teethadu lekapoyinappatikini prasannamainatti mukhamtho adi pravartistuntadi.
1: Though it is not given food and drink, yet it maintains balance.
0: Kanukane gaadiyandu manam nechukovasinatvanti sahana bhavamu.
1: Therefore that lesson,
0: worry me.
1: That lesson we can learn from a donkey is that of patience.
0: అన్నింటికంటే చిన్న జంతువు చీమ.
1: ద స్మాలెస్ట్ ఇస్ అన్ యాంట్.
0: కానీ ఈ చీమ నుండి కూడా మనం ఎన్నో పవిత్రమైన గుణములు నేర్చుకోవాల్సి ఉంటుంది.
1: దర్ మెనీ సీక్రెట్ లెసన్స్ వీ కెన్ డ్రా ఫ్రమ్ అన్ యాంట్.
0: ఈ చీమ యందు దూరదృష్టి చాలా ప్రధానమైనటువంటిది.
1: యాంట్ హాస్ గాట్ ఫార్టిట్యూడ్ అండ్ ఎ విజన్.
0: ముందుకు వర్షాకాలం రాబోతుందని గుర్తించి దూరదృష్టి చేతనే మూడు నెలలకు సంబంధించినటువంటి ఆహారం అంతా ముందు ప్రోగు చేసుకుని నిశ్చింతగా జీవిస్తుంటాడు.
1: Ant has got that vision and plans for the advancing rainy season by gathering all the required grain 3 months in advance.
0: ఇంకా సాలెపురుగు దీని నుండి మనము నేర్చుకోవాల్సింది కూడా ఉంటుంది.
1: Then the spider, there are many things that we can learn.
0: పట్టుదల,
1: determination.
0: ఎన్ని పర్యామతాలు గూడు నల్లుకున్నప్పటికీ దానికి భగ్నం కలిగినప్పటికీ ఏమాత్రము చింతించక ఎన్ని పర్యాయములైనా తిరిగి ఆ గూడును నిర్మించుకోవడానికి పట్టుదల చేత తాను సాధిస్తూ ఉంటాడు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ రిపీటెడ్ అటెంప్ట్స్ టు డిస్ట్రాయ్ ద నెస్ట్ ఇట్ మేక్స్ ఆన్ ఇట్స్ ఓన్, యట్ ఇట్ కంటిన్యూస్ టు మేక్ ద స్పైడర్.
0: ఇంకా గాడిద చెప్పాము కానీ కుక్క.
1: దెన్ కమ్స్ ద డాగ్.
0: ఇందులో మనం ఏదో ఒక విధమైన కుక్క అనేటువంటి దాన్ని చాలా సులభంగా అలక్ష్యంగా మనం భావిస్తుంటున్నాం.
1: We just neglect the quality present in a dog.
0: దాని యందు ఉండినటువంటి విశ్వాసము మరొక జీవి యందు లేదు.
1: The quality of faith present in a dog is not present anywhere.
0: ఏదో పట్టడనం పెట్టినటువంటి వ్యక్తిని విశ్వసించి అతని యొక్క కంఠం గాని లేక అతని చూచినప్పుడు గాని చాలా విశ్వాసంతో తోక ఆడించుకుంటూ దగ్గరకు వస్తుంది.
1: The moment anyone serves little food to the dog, watching the dog approaches him and very closely wags its tail.
0: కానీ ఉచిత విద్యలు అందించి సర్వ సౌకర్యములు చేకూర్చి సర్వ సదుపాయంలో కూడా వారిని అభివృద్ధిపరిచి తిండి తీర్థాలతో వారిని అభివృద్ధిపరిచి కడపటికి పాస్ అయిన తర్వాత ఉద్యోగములు కూడా ఇచ్చి వారు ఎంత పోషించినప్పటికీ అట్టి విద్యావంతులు ఎందు ఈనాడు ఈ విధమైనటువంటి విశ్వాసం లేకపోతుండాలి.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఫ్రీ ఎడ్యుకేషన్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్ అండ్ ఫుడ్ అండ్ డ్రింక్ given them freely, After securing pass, job given, yet faith is lacking among educated today.
0: Inni sadupayamulu freega chesinappatikani veerlo ee kukkalo undinatvanti okka vishwasamulo veyinta oka bhagam kudanu kontha mandiki lekapothundadi.
1: Though so many conveniences are extended, they do not have 1,000th of the faith of a dog.
0: వీరు విద్యావంతులని ఏ రీతిగా మీరు చెప్పగలరు?
1: హౌ కెన్ యు సే దట్ దే ఆర్ ఎడ్యుకేటెడ్?
0: వీరు మేధావులు అని ఎవరు చెప్పగలరు?
1: హూ కెన్ సే దే ఆర్ ఇంటెలిజెంట్?
0: వీరు ఎంత తెలివితేటలు అధికంగా ఉన్నదని ఎవరు చెప్పగలరు?
1: హూ కెన్ సే దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్?
0: కనుకనే విశ్వాసం మానవునికి శ్వాసం.
1: దేర్ఫోర్ ఇట్ ఇస్ ద ఫెయిత్ విచ్ ఇస్ ది బ్రెత్ ఆఫ్ మ్యాన్ కైండ్.
0: అట్టి విశ్వాసాన్ని ప్రబోధిస్తూ ఉంది కుక్క.
1: ఇట్ ఈస్ ద లెసన్ ఆఫ్ ఎ డాగ్.
0: మీకందరికీ తెలుసును, భారతదేశంలో సిండికేట్ బ్యాంక్.
1: You all know in Bharat, the syndicate bank.
0: కుక్కను చిహ్నంగా పెట్టుకున్నారు.
1: They have the symbol of a dog.
0: అనగా మీ డబ్బుకి ఎట్టి భయము ఉండదు, ఇది విశ్వాసంతో పాల్పడేటువంటిది అని కుక్కను దీనికి ఆదర్శంగా తీసుకున్నారు.
1: The symbol of the syndicate bank of the dog tells you you don't need to be afraid of your deposit there.
0: ఇంకా పిట్ట లోపల ఉండినటువంటి ఒక మహా పెద్ద గుణము.
1: And the quality of a parrot.
0: ఈ పిట్టలో ఏకపత్ని వ్రతం అనేటువంటిది ఈ పిట్ట ఎందు మాత్రమే ఉన్నది కానీ ఇంకా ఎట్టి సాధకుని ఎందు కానీ ఎట్టి మహనీయులందు కానీ ఈ యొక్క గొప్ప గుణం లేదు.
1: ఇట్ ఇస్ ద ప్యారెట్ దట్ విల్ హోల్డ్ ఆన్ క్లింగ్ ఆన్ టు వన్ లైఫ్ పార్ట్నర్, ఇట్ వుడ్ నాట్ చేంజ్.
0: మీకు తెలుసును, రామాయణమునందు రెండు పక్షులు జత కూడినప్పుడు బోయవాడు ఒక పక్షిని కొట్టాడు.
1: యు నో ఇన్ రామాయణ ఎ హంటర్ షాట్ వన్ ఆఫ్ ది టూ బర్డ్స్.
0: పత్ని కింద కూలిపోయింది.
1: ఇట్ ద ఫీమేల్ దట్ ఫెల్.
0: కానీ పతి ఉంది.
1: బట్ ది మేల్ బర్డ్ ఇస్
0: అది ఈ వియోగమును భరించుకోలేక అనేక విధములుగా బాధలు పడింది.
1: ద పార్ట్నర్ కుడ్ నాట్ బేర్ ద ఫ్యాంగ్స్ ఆఫ్ సెపరేషన్.
0: కట్టగడబటికి ఆ వియోగం చేతనే ప్రాణం వదిలింది.
1: బికాస్ ఆఫ్ సెపరేషన్ ఇట్ డైడ్.
0: దీనిని చూచినటువంటి వాల్మీకి శోకంతో ప్రారంభమైనటువంటి శ్లోకము శోక నివారణ గావిస్తూ వచ్చింది.
1: వాల్మీకి వాచింగ్ ద సినారియో స్టార్టెడ్ కంపోజింగ్ ద సీక్రెట్ టెక్స్ట్ in sadness shoka and composes verses shoka.
0: పక్షుల లోపల తన పత్ని మరణిస్తే రెండో పత్ని అనేటువంటి దాన్ని ఏమాత్రం ఆశించదు.
1: Among the two birds, when one life partner dies, the other does not live.
0: నిగ్రహించుకుని తన జీవితాన్ని నాశనం చేసుకుంటుంది కానీ తిరిగి తాను జీవించడానికి ప్రయత్నించదు.
1: The partner left behind after the death of the other would not take any drink.
0: చిన్న పిట్టలో ఉండినటువంటి ఒక ఏకపత్ని వ్రతమునకు ఒక్క మానవుడైన ఆదర్శంగా కనిపిస్తున్నాడా?
1: And this principle of clinging on to the single life partner is there.
0: ఒక పత్ని పోతే ఇంకా ఎన్ని పత్నీలైనా కూడా నువ్వు తాను సిద్ధంగా తీసుకోవడానికి ఉంటాడు.
1: If one wife is gone, he is ready to have many to follow.
0: కనుకనే ఈ పచ్చి నుంచి మానవుడు నేర్చుకోవాల్సినటువంటి యొక్క గొప్ప శీలత అనేటువంటి దాన్ని మనం నేర్చుకోవాలి.
1: Therefore, from parrot we can learn the lesson of character.
0: కనుకనే పసిపచ్చి మృగాదులు ఎందుకు కాని క్రిమికీటాదులు ఎందుకు కాని ఎన్నో మంచి గుణములు నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుండాలి.
1: Therefore, there is every need to cultivate sacred virtues.
0: కేవలం అనేక గ్రంథములు చదివినంత మాత్రం ప్రయోజనం లేదు.
1: There is no use by merely going through texts.
0: ఇది కేవలం ఒక bookish knowledge.
1: It's only bookish knowledge.
0: కానీ ప్రాక్టికల్ లో మనం ప్రవేశించాలి.
1: But we should put it into practice.
0: ప్రపంచములో మన హృదయమే ఉత్తమ బోధకుడు.
1: Therefore, in this world, our heart is the noblest teacher.
0: Kalame manaku sari ainatundi uttama guruvu.
1: Time is the noblest teacher.
0: Ee vishalamaina prapanchame manaku aadarshamainatundi grandhamu.
1: The vast world is an ideal text.
0: Okka nijamaina snehitudu atane bhagavantudu.
1: We have only one true friend, God himself.
0: Kanuka manaku bodhakudu kavalanchipani manam ekkada vetakanakkaledu. Mana hrudayame విశాలమైనటువంటి యొక్క హృదయమే మన యొక్క బోధకుడు.
1: సో యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ ఎ టీచర్, యువర్ హార్ట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద ప్రిసెప్టర్.
0: నీ హృదయాన్ని నీవు అనుసరిస్తే అన్ని కూడా పవిత్రమైనవిగా రూపొందుతాయి.
1: ఇఫ్ యూ ఫాలో యువర్ కాన్షియన్స్ ఎవ్రీథింగ్ వుడ్ బి సీక్రెట్.
0: కనుక నీ హృదయమే మనకు విశాలమైనటువంటి యొక్క బోధకుడు.
1: దేర్ఫోర్ అవర్ కాన్షియన్స్ ఇస్ ది బెస్ట్ టీచర్.
0: కాలము మనకు ప్రధానమైన గురువు.
1: టైమ్ ఈజ్ అవర్ మెయిన్ టీచర్.
0: కాలము చేతనే మనం సర్వకర్మలు కూడా ఆచరిస్తున్నాము.
1: ద హోల్ యాక్టివిటీ గోస్ బై ద టైమ్.
0: కాలము చేతనే మన యొక్క కాయము అనేక విధములైనటువంటి మార్పులు చెందుతున్నది.
1: ద బాడీ చేంజెస్ ట్రాన్స్ఫార్మ్స్ బేసింగ్ ఆన్ టైమ్.
0: సర్వమునకును కాలమే ప్రధానము, కాలమే మూలము.
1: ఫర్ ఎవ్రీథింగ్ టైమ్ ఇస్ ద కాజ్ అండ్ ద బేసిస్.
0: కనుక కాలమే మన యొక్క గురువు.
1: దేర్ఫోర్ టైమ్ ఇస్ అవర్ టీచర్.
0: ప్రపంచమే మనకు గ్రంథము.
1: ద హోల్ వరల్డ్ ఈజ్ ది టెక్స్ట్.
0: ఈ యొక్క గ్రంథంలో లేనటువంటి ఇంకెక్కడ కూడా మనకు కనిపించవు.
1: సచ్ ఎ గ్రేటెస్ట్ టెక్స్ట్ యూ డోంట్ ఫైండ్ ఎనీవేర్ ఎల్స్.
0: ప్రపంచాన్ని మనం అనుసరిస్తూ పోతుంటే
1: ఇఫ్ యూ ఫాలో ద వర్డ్
0: ఎన్ని విధములైనటువంటి యొక్క పాఠంలో మనకు నేర్పుతూ ఉంటుండాలి.
1: ఇట్ టీచర్స్ యూ మెనీ మెనీ లెసన్స్.
0: భగవంతుడే మనకు నిజమైనటువంటి మిత్రుడు.
1: గాడ్ ఈజ్ అవర్ ట్రూ ఫ్రెండ్.
0: కానీ ఈనాడు కేవలము ఒక భౌతికమైనటువంటి దీని లోపల కొన్ని చర్యల లోపల మనము ప్రవేశించి ఈ తుచ్చమైనటువంటి అనిత్యమైనటువంటి స్నేహితుల నిమిత్తమై మనం కాలమును వ్యర్థం చేస్తున్నాము.
1: ఇన్ ద వరల్డ్లీ సెన్స్ వీ వేస్ట్ అవర్ టైం బై సీకింగ్ ద కంపెనీ ఆఫ్ ఎ మీన్ పర్సన్ టేకింగ్ హిమ్ యాజ్ అవర్ ఫ్రెండ్.
0: అన్ని విధములుగా మనం వంచేటువంటి యొక్క మిత్రులను మనం అభివృద్ధి పరుచుకుంటున్నాము.
1: యూ హ్యావ్ ఫ్రెండ్స్ హూ విల్ డిసీవ్ యూ, హూ విల్ బిట్రే యూ.
0: నీ చేతి ఎందు ధనమున్నదా, నీ చేతి ఎందు పదవున్నదా, అందరూ నీకు మిత్రులుగానే వస్తారు.
1: So long you have money on hand and authority, everybody would be your friend.
0: ఈ ధనమే నీ యొక్క చేతి ఎందు లేకపోయినప్పుడు ఎవ్వడు కూడా నీకు గుడ్ బై కూడా చెప్పడు.
1: The moment there's no money on hand, nobody would say goodbye.
0: కానీ భగవంతుడు అట్లాంటి వాడు కాదు.
1: God is not of that sort.
0: నీ వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుండి అన్ని విధాలా నీకు కాపాడుతుంటాడు.
1: God is with you, below you, around you, above you, in you, and he is safeguarding you.
0: కనుకనే నియమైనటువంటి మిత్రుడు భగవంతుడే.
1: So God is the only true friend.
0: అట్టి నిజమిత్రుని మాత్రమే ఈనాడు విశ్వసించడానికి వెనుకంజ వేస్తున్నారు.
1: But we just retreat. We don't have such a friendship with God.
0: కేవలము ఈ జగత్తు యొక్క ఆశలను అభివృద్ధిపరిచి వాంఛింపజేసి కొన్ని విధమైనటువంటి మోసం చేసేటువంటి యొక్క మిత్రుల్ని ఈనాడు మనము విశ్వసిస్తున్నాం.
1: టుడే వీ హావ్ ఫెయిల్డ్ ఫుల్ ఫెయిత్ ఆన్ అవర్ ఫ్రెండ్స్ హూ డిసీవ్ అస్, హూ ఫాస్టర్ అవర్ మీనింగ్లెస్ డిజైర్స్.
0: కనుక మొట్టమొదటి మనకు ప్రధాన మిత్రుడు భగవంతుడే.
1: ద ఫస్ట్ ఇన్స్టెన్స్ ఫస్ట్ ఫ్రెండ్ ఇస్ గాడ్.
0: అతి మిత్రుడు మన హృదయ బోధకుడు.
1: సచ్ ఎ ఫ్రెండ్ ఇస్ ద టీచర్ ఇన్ అవర్ హార్ట్.
0: కనుకనే చైనా దేశమునకు ఈ పేరు రావడానికి ఈ ఉత్పత్తి స్థానం ఏమిటో మనం చక్కగా విచారం చేయాలి.
1: వీ షుడ్ ఇన్వెస్టిగేట్ క్లియర్లీ ద ఆరిజిన్ ఎటిమాలజీ బిహైండ్ దిస్ నేమ్ చైనా.
0: ఈ చైనా అనేటువంటి పదము,
1: దిస్ వర్డ్ చైనా,
0: చూకోక్ అనేటువంటి యొక్క ఉత్పత్తి స్థానం నుండి ప్రారంభమైంది.
1: ది ఆరిజిన్ ఆఫ్ దిస్ వర్డ్ చైనా ఈజ్
0: చూకోక్.
1: చూకోక్ చూకోక్
0: అనగా చూ అనగా మన యొక్క హృదయము.
1: చూ స్టాండ్స్ ఫర్ హార్ట్.
0: కోక్ అనేటువంటిది దేశము.
1: కోక్ ఇస్ కంట్రీ.
0: కనుక మా హృదయమే మా యొక్క దేశము అనేటువంటి ఉత్పత్తి స్థానం నుంచి వచ్చినటువంటి ఈ చైనా.
1: సో ది ఎటిమాలజీ సేస్ దట్ ఇస్ అవర్ హార్ట్ ఇస్ అవర్ కంట్రీ.
0: ఇది అన్ని దేశములు ఎందుకు కూడాను అన్ని మతములకు కూడాను సమన్వయమైనటువంటిది.
1: దిస్ అప్లైస్ టు ఆల్ కంట్రీస్, టు ఆల్ రిలీజన్స్ యాజ్ వెల్.
0: భారత, భారత అనగా ఏంటి? భా అనగా ప్రకాశము.
1: భారత ద ఫస్ట్ లెటర్ భా మీన్స్
0: ఆ ప్రకాశమే ఆత్మస్థానము.
1: ది ఆత్మ ద స్పిరిట్ ఇస్ ద సెంటర్ ఆఫ్ రమించేటువంటి
0: వాడే భారతుడు.
1: అండ్ భారత ఇస్ ద వన్ హూ హాస్ గాట్ దట్ లైఫ్.
0: ప్రతి మానవుడు కూడాను హృదయాన్ని ఆకర్షించినటువంటి వాడు.
1: సో ఎవ్రీ వన్ ఇస్ డ్రాన్ బై ద హార్ట్.
0: భగవంతుడు ఏ ప్రదేశం నందో ఉండటం లేదు.
1: గాడ్ ఈస్ నాట్ ప్రెసెంట్ ఇన్ డిఫరెంట్ ప్లేస్.
0: ఏ బద్రీనాథ్, ఏ అమర్నాథ్, ఏ కేదార్నాథ్, ఏ యొక్క టెంపుల్ యందు ఉండేటువంటి వాడు కాదు.
1: హి హాస్ నాట్ కన్ఫైన్డ్ హింసెల్ఫ్ టు పిల్గ్రిమ్ సెంటర్స్ లైక్ బద్రీనాథ్, కేదార్నాథ్.
0: ఇవన్నీ కేవలం మన భ్రమనే కాని నిత్య సత్యమై నిలిచినటువంటి యొక్క స్థానము హృదయమే.
1: That's all your imagination and illusion. The heart is the temple of God.
0: కనుకని మాకు హృదయమే మా దేశము అని విశ్వసించినటువంటిది ఈ యొక్క చైనా దేశము.
1: Therefore it is China that had full faith that the heart is one's own country.
0: ఇందులో కష్టములు దుఃఖములు విచారములు ఎన్నో సంభవిస్తుంటాయి.
1: On the way we may be met with so many difficulties, anxieties.
0: కనుకని చైనా లోపల పూర్వకాలం ఇప్పుడు కూడా కొంతవరకు ఉంటుండాలి. తెల్లవారు లేచినది మొదలే మొట్టమొదట ఒకదాన్ని చింతించేటువంటి వారు.
1: దెన్ అండ్ నౌ ఇన్ చైనా ద మూమెంట్ దే గెట్ అప్ ద ఫస్ట్ థింగ్ దే డూ ఇస్ టు మెడిటేట్.
0: డిఫికల్టీస్ ఆర్ అవర్ ఫ్రెండ్స్, లెట్ అస్ ఇన్వైట్ దెమ్ అన్నారు.
1: దే సెడ్ డిఫికల్టీస్ ఆర్ అవర్ ఫ్రెండ్స్, లెట్ అస్ ఇన్వైట్ దెమ్. దే సెడ్
0: మన కష్టములే మనకు నిజమైన మిత్రులు.
1: Difficulties are our true friends.
0: కష్టములే లేక సుఖములు అనేటువంటి మనకు లభ్యం కావు.
1: There cannot be happiness without any misery.
0: అని తెల్లవారు లేచిన తక్షణమే వారు చింతించి పనుల్లో ప్రారంభించేటువంటి వాడు.
1: They think so every morning by the time they get up from bed and start their activity.
0: రత్నానికైనా కూడా నువ్వు కాంతి కలగాలంటే రాపిడి చేత దాన్ని బాధ పెట్టాలి.
1: Even a diamond is to shine brilliantly, it has to be polished.
0: Ade kaakunda aatma trupti chethe aanandam manaku praaptistundaneetundi satyanni kodanu China desam pricharistu vachindi.
1: It is the propagation, the main principle of China that tells you the satisfaction of the spirit is important.
0: Ani kodanu bharatadesamlo untundari ee aatmanu uddharincheetundi emiti mana yokka sariyainatundi yokka nadatane.
1: In Bharat, this is the main feeling. That is our conduct and behavior that would help for emancipation.
0: It's
1: not the conduct that would help the country. It will help your own progress and advancement. You take a knife and sharpen it.
0: ఈ కత్తికి పదునిచ్చే కోసమని.
1: ఇట్స్ నాట్ టు షార్పెన్ ద టచ్ స్టోన్, ఇట్స్ టు షార్పెన్ ద నైఫ్.
0: అదే రీతిగానే ఈ జగత్ అనేటువంటి దీని లోపల సత్ప్రవర్తన అనేటువంటిది మనం అభివృద్ధి పరుచుకున్నామంటే ఇది దేశమే ఉద్ధారమైపోతుంది.
1: దేర్ఫోర్ ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ ఇఫ్ వీ డెవలప్ గుడ్ క్యారెక్టర్ ద హోల్ వరల్డ్ విల్ డెవలప్.
0: ఈ యొక్క చైనా దేశంలో ఒక సామెత కూడా ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఎ ప్రోవర్బ్ ఇన్ చైనా,
0: కష్ట సంపదే రుచికరమైన మన పదార్థము అనింది.
1: It is only the food that's prepared out of difficulty would be highly delicious.
0: కష్టంతో సంపాదించినటువంటి దాన్ని సుఖభోజనంగా మనం అనుభవిస్తాం.
1: If all the earning is out of hard work,
0: కష్టం లేకుండా సుఖభోజనం చేసేటువంటి వాడు కేవలం ఒక సోమరిపోతే.
1: The one who enjoys food without working hard for it is a lazy man.
0: చైనా దేశంలో ప్రతి వ్యక్తి కూడాను చాలా శ్రమించి తాను సంపాదించేటువంటి వాడు.
1: So every person should work hard and earn the daily bread.
0: ప్రతి మానవుని ఎందుకు కూడాను ఈ విధమైన యొక్క శక్తిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: సచ్ ఎ లేటెంట్ పవర్ షుడ్ బి డెవలప్డ్ బై ఎవ్రీవన్.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి దేశ సంపదని, దేశం యొక్క సంస్కృతిని ఈనాడు విస్మరిస్తున్నాం.
1: సచ్ ఎ సీక్రెట్ వెల్త్ ఆఫ్ దిస్ కంట్రీ అండ్ ద కల్చర్ ఆర్ ఫర్గాటన్ టుడే.
0: ప్రాచీన కాలం నుండి కూడాను భారతదేశమే కాక ఈ చైనా దేశము సన్నిహిత సంబంధ బాంధవ్యంతో కూడినటువంటివి.
1: సిన్స్ ఆర్కేయిక్ ఆర్ ఏన్షియంట్ టైమ్స్ there are closer ties between China and Bharat.
0: కొన్ని నిమిషముల పూర్వం మీకు చెప్పారు.
1: Few minutes back it was said.
0: భూదేవత అని, లక్ష్మి అని, కుబేరుడని, కింగ్ అని ఇవన్నీ కూడా భారతదేశం యొక్క సంస్కృతి యొక్క తత్వములే.
1: Few minutes back you were told that goddess of wealth Lakshmi, the god of wealth Kubera, so many names are mentioned.
0: కానీ దీని నిమిత్తమై హృదయం నుండి కొన్ని శాసనములు ప్రారంభమైనాయి.
1: For this thing there is a teaching that arises from one's own heart.
0: ఈనాడు లోకములోపల కొద్ది సహాయం చేత కూడాను మంచివారు ఎంతో మనకు గొప్ప మేలు చేస్తుంటారు.
1: With a little help extended to us in this world, there are many people that would help us.
0: గొప్ప సహాయం చేసినప్పటికీ అల్పులనేటువంటి వాడు అనేక బాధలు గురి చేస్తుంటాడు.
1: Though the recipient of a great help is the mean man who puts the one
0: into difficulty.
1: A small example.
0: మనకు అవసరం కానటువంటిది, పనికి రానటువంటిది గడ్డి వేస్తే పశువు దాన్ని భుజించి తాను పవిత్రమైనటువంటి యొక్క క్షీరాన్ని మనకు అందిస్తుంది.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్ ద గ్రాస్ దట్ వీ నెగ్లెక్టెడ్ అండ్ త్రో ఇట్ ఆఫ్, ఇట్ ఈస్ ద కౌ దట్ ఈట్స్ అండ్ గివ్స్ అస్ ద మిల్క్.
0: పాముకు పవిత్రమైన క్షీరం పోసి పెంచినప్పటికీ అది విషమే మనకు అందిస్తుంది.
1: ఈవెన్ ఇఫ్ యు ఆఫర్ మిల్క్ టు ఎ స్నేక్ ఇట్ ఎమిట్స్ పాయిజన్.
0: కనుక చెడ్డవారికి మనము ఎంత మేలు చేసినప్పటికీ అది కీడుగానే భావిస్తుంది.
1: Even if you render help to a bad man, he will harm you in turn.
0: మంచి వారికి అల్పతృప్తి చేసిన సహాయం చేసినప్పటికీ అది అధికమైనటువంటి ఆనందాన్ని చేకూరుస్తుంది.
1: If you extend little help to a good man, he will be infinite.
0: కనుకనే దీనికి కొన్ని శాసనములు ప్రారంభమైనాయి ఈ అనేక దేశాల్లో.
1: Therefore, there are certain rules and regulations.
0: చైనాలో కూడా ఈ శాసనాన్ని గురించి చక్కని ఒక గాథ ఉంటుండాలి.
1: There are so many stories relating to these rules and regulations.
0: ఈ శాసనములు అనేటువంటివి ఒక వల వంటివి.
1: These laws are like a net.
0: ఈ వల లోపల చిన్న చిన్న చేపలు దూరి వెళ్లిపోతుంటాయి తప్పించుకొని.
1: Small fish escape out of this net.
0: కానీ పెద్ద పెద్ద చేపలు ఈ యొక్క వలనే ఛేదించి వారు తప్పించుకొని బయటకు పోతుంటారు.
1: Big fish would fight against this net and find an escape.
0: ఈ చిన్న పెద్ద కానటువంటి మధ్యవర్తులకి ఈ వలలో చేరిపోయి బంధితులైపోతుంటారు.
1: Those are the fish which are neither too small nor too big are caught in the net.
0: కనుక ఈనాటి ప్రభుత్వం యొక్క శాసనాలు కూడాను చిన్నవారు లెక్క చేయటం లేదు.
1: The laws of the government are not cared by small people.
0: పెద్దవారు ఈ యొక్క శాసనాన్ని కూడా ఉల్లంఘించిపోతున్నారు.
1: Big people disobey the laws of the land.
0: కానీ మధ్య స్థాయిలో ఉండేటువంటి వారికి అన్ని రకమైనటువంటి బాధలు కూడా.
1: Only middle class face all the problems.
0: ఈనాడు ప్రత్యక్షంగా మనకు గోచరమవుతున్నాయి.
1: You find this in every aspect in life.
0: కనుక మనం శాసనం అంటే ఏమిటి? హృదయ శాసనమే సరి అయిన శాసనము.
1: Therefore, what is the true law? It's the law of the heart.
0: కనుక నేను అప్పుడప్పుడు 4 F's అని చెప్తుంటాను.
1: భగవాన్ tells us repeatedly 4 F's.
0: F.
1: 4 F's. F.
0: First F, follow the master. ఎవరు నీ మాస్టర్?
1: Who's your master?
0: నీ హృదయమే.
1: Your conscience is your master.
0: ఉత్తమ బోధకుడైనటువంటి ఈ హృదయమే నీ కాన్షియస్.
1: Your heart, the conscience, is the noblest teacher.
0: అతనే నీ మాస్టర్.
1: He is your master.
0: దానిని ఫాలో చేస్తే నీకు ఏ విధమైనటువంటి బాధలు సంభవించవు.
1: If you follow your master conscience, you will never be facing problems.
0: అది ఫస్ట్ F.
1: That is the first F.
0: Second F, face the devil. ఎందుకంటే దానికి ధైర్యం వచ్చేస్తుంది మనకు.
1: Then you will pick up courage.
0: ఎలాంటి బాధలైనా కూడా మనం ఎదుర్కోవడానికి సిద్ధమవుతాం.
1: You are ready to resist and face any kind of
0: problem. ఎదుర్కొనేటువంటి ఒక వ్యక్తి ఎంతవరకు ఎదుర్కోవాలి?
1: How to what extent should you resist?
0: Third F, fight to the end.
1: Third F gives the answer, fight to the end.
0: మన జీవితం అంత్యం వరకు కూడా దాంతో మనం పోరాడాలి.
1: Fight to the end, till the end of life.
0: ఎందుకంటే మన యొక్క హృదయం నుంచి వచ్చినటువంటి ఆదేశాన్ని మనము జయింపజేసుకోవాలి.
1: The reason is we should follow the law of one.
0: దానికి ఎప్పటికీ విజయమే విజయమే విజయమే.
1: It's bound to be successful, victorious anytime.
0: ఇంకా నాలుగవ F.
1: The fourth F.
0: Finish the game.
1: Finish the game.
0: అది యొక్క మానవుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క సూత్రము.
1: That is the main principle of mankind.
0: కనుక ప్రతి మానవుడు కూడాను
1: ఎవ్రీ మ్యాన్
0: కొన్ని కష్టములు నష్టములు దుఃఖములు వచ్చినప్పుడు దానిని ఎదుర్కొని దాంతో సాధించి తద్వారా విజయాన్ని కూడా మనం పొందాలి.
1: When anyone faces all difficulties, troubles, worries and anxieties, బాధలు
0: కలిగినవే అని మనం నిరుత్సాహంగా మనం కృంగిపోకూడదు.
1: Don't be frustrated and depressed because of the troubles on the way.
0: ఎందుకంటే దైవత్వానికి మన దేహంతో ఎంతో సన్నిహిత సంబంధ బాంధవ్యం ఉంటుండాలి.
1: Reason is there is intimate association and relationship between the divinity and your body.
0: ఇది కన్ను.
1: This is the eye.
0: ఇది చెవు.
1: This is ear.
0: ఇది ముక్కు.
1: This is nose.
0: ఇది చెయ్యి.
1: The hand.
0: ఇది కాలు.
1: This is a leg.
0: ఇవన్నీ చేరినటువంటిది ఒక దేహం.
1: The body has got all these limbs.
0: కాబట్టి అంగములతో కూడినటువంటి ఇదంతా దేహము.
1: The body has got all these parts, the limbs.
0: అయితే ఈ అంగములంతా దేనికి రూపములు?
1: What do they speak of?
0: దేహానికి రూపములు.
1: They reflect the body.
0: దేహము దేనికి అంగము?
1: And the body is a limb of what?
0: Society-కి.
1: The body is the limb or part of the society.
0: ఈ సమాజమునకు ఈ దేహం అంగము.
1: అండ్ దిస్ బాడీ ఇస్ ద పార్ట్ ఆఫ్ ది సొసైటీ.
0: ఈ యొక్క సమాజము దేనికి అంగము?
1: ద సొసైటీ ఇస్ ద పార్ట్ ఆఫ్ వాట్?
0: మానవత్వమునకు అంగము.
1: ఇట్ ఇస్ ద పార్ట్ ఆఫ్ హ్యుమానిటీ.
0: ఈ మానవత్వం దేనికి అంగము?
1: హ్యుమానిటీ ఇస్ ద లింబ్ ఆఫ్ వాట్?
0: ప్రకృతికి అంగము.
1: ఇట్ ఇస్ ద పార్ట్ ఆఫ్ ది నేచర్.
0: ప్రకృతి దేనికి అంగము?
1: నేచర్ ఇస్ ది పార్ట్ ఆఫ్ వాట్?
0: ప్రకృతి భగవంతునికి అంగము.
1: ఇట్ ఇస్ ది పార్ట్ ఆఫ్ ద లింబ్ ఆఫ్ ద డివినిటీ, గాడ్ హింసెల్ఫ్.
0: కనుక ప్రకృతి పరమాత్మనికి అంగము.
1: Therefore, the nature is the limb of God.
0: ప్రకృతికి మానవత్వం అంగము.
1: And for this nature, humanity is
0: మానవత్వమునకు దేహం అంగము.
1: For the humanity, the human body.
0: దేహమునకు ఈ యొక్క చిన్న చిన్న అంగములంతా కూడాను అంగం. కనుక ఎక్కడ చూసినప్పటికీ అంగ అంగ అంగ భాగములే ఈ యొక్క జగత్తు.
1: సో ఇట్ ఈస్ ఓన్లీ ద రిలేషన్షిప్ ఇన్ పార్ట్ టు పార్ట్ ద లింబ్ టు ద బాడీ.
0: ఈ సత్యాన్ని ఈనాడు విస్మరించి
1: దిస్ ట్రూత్ ఇస్ ఫర్గాటన్.
0: ధనము ధనము పదవి వీటి నిమిత్తమే మానవ జీవితాన్ని పూర్తి ధ్వంసం చేసుకుంటున్నాం.
1: వన్ ఈజ్ ఆఫ్టర్ పొజిషన్ అండ్ మనీ అండ్ రూయిన్స్ హింసెల్ఫ్.
0: కనుక ఇది కాదు మన ఇది.
1: దిస్ ఇస్ నాట్
0: నిరంతరము హృదయంలో మనం చింతించవలసినటువంటిది దైవం యొక్క భావమే.
1: వాట్ వీ షుడ్ థింక్ ఆఫ్ ఎవ్రీ మినిట్ ఈజ్ ఆఫ్ గాడ్ ఓన్లీ.
0: ఈనాడు దైవాన్ని కూడా ఏ రీతిగా చింతిస్తున్నారు?
1: హౌ డు వీ థింక్ ఆఫ్ గాడ్ టుడే?
0: మనము ధనము కోసమనే భగవంతుని కూడా చింతిస్తున్నాము.
1: వీ థింక్ ఆఫ్ గాడ్ ఫర్ మనీ.
0: ధనము కోసము దైవ ధ్యానాలు బోనాలు కోటి పన్నాగములు పన్నీరయ్యా.
1: ఇట్స్ ఓన్లీ ఫర్ మనీ వీ థింక్ ఆఫ్ గాడ్ అండ్ వీ హ్యావ్ ఆల్ నాక్స్ టు ఎర్న్ మనీ.
0: భూమి సూర్యుని చుట్టూ.
1: ది అర్త్ గోస్ రౌండ్ ద సన్.
0: జనులు ధనము చుట్టూ గిరగిరా గిరియంచు తిరిగేరయ్యా.
1: అర్త్ గోస్ రౌండ్ ద సన్, మెన్ గో రౌండ్ ద మనీ.
0: చూసారా? అర్త్ సూర్యుని చుట్టూ తిరుగుతుంది.
1: అర్త్ గోస్ రౌండ్ ద సన్.
0: కానీ జనులు ధనం చుట్టూ తిరుగుతున్నారు.
1: బట్ మెన్ గో అరౌండ్ ది మనీ.
0: ఇది మన యొక్క భక్తి ఈనాటి భక్తి.
1: దిస్ ఈస్ ది టైప్ ఆఫ్ డివోషన్ వీ ఫైండ్ టుడే.
0: ఇది డివోషన్ ఎట్ అవుతుంది? డీప్ వోషన్.
1: How do you call it devotion? It is the deep ocean.
0: ఇది సముద్రము.
1: This is ఓషన్.
0: ధనం కోసం మనం ఏమాత్రము విచారించనక్కర్లేదు.
1: Don't be bothered of money alone.
0: దైవమును విచారించు.
1: Think of God.
0: ధనమే మనకు సర్వంగా లభిస్తుంది.
1: And money you'll get automatically.
0: కాన ఈనాడు లోకంలో ఎక్కడ చూసినప్పటికీ ఆర్థికంగా కానీ నైతికంగా కానీ ధార్మికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ భౌతికంగా అన్నింటి ఎందు కూడాను ధనము ధనము ధనము.
1: In all aspects of life, the ethical, the moral, the financial, the economic, spiritual, is the money that's the governing
0: principle.
1: ధనము
0: ఉండవలసినదే, ధనము అవసరమే.
1: Money is necessary.
0: కానీ దీనికి ఒక పరిమితం ఉంటుండాలి.
1: But it should be under limits.
0: మితిమీరినటువంటి ధనం వచ్చినప్పుడే ఈ జగత్తునకు తనకు కూడాను ఏమాత్రము శాంతి సుఖములు ఉంటుండవు.
1: If it crosses limits, you will not have peace at the individual level.
0: కనుక మనము సుఖమునిచ్చేటువంటిది శాంతిని చేకూర్చేటువంటి ధనానికి మనం పాగుపడాలి.
1: Therefore, we should struggle hard to earn that which gives us happiness and security.
0: ఈనాడి భక్తి కూడాను పార్ట్ టైం డివోషన్ గా ఉంటుండాలి.
1: Devotion today is a part time devotion.
0: నిజముగా లక్షలు కోట్లాది మంది కూడాను భక్తులు ఉంటున్నారు లోకంలో.
1: In this world there are lakhs and lakhs of devotees.
0: ఈ భక్తులందరూ కూడాను ఏ ఒక్క విషయాన్ని మనం ఆచరణలో పెట్టే కూడాను చాలు జగత్తంతా కూడాను కళ్యాణకరంగా ఉంటుంది.
1: If these devotees, if they practice one principle, the whole world will be fine.
0: జగదీష్ చెప్పాడు, ఒక్క దుర్గుణాన్ని మీరు మానండి, ఒక్క సద్గుణాన్ని మీరు తీసుకుని పోండి.
1: జగదీష్ said, give up one bad habit, develop one virtue.
0: అదే విధంగానే సాయి యొక్క విషయం లోపల ఒక్క దీనిని మీరు ఆచరిస్తే చాలు.
1: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సాయి ఇట్ ఇస్ ఎనఫ్ ఇఫ్ యు ప్రాక్టీస్ వన్.
0: అది హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
1: దట్ ఇస్ వాట్ భగవాన్ సేస్, హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
0: మనం నిజంగా ఒక త్యాగాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: వి షుడ్ కల్టివేట్ ది స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్.
0: ఈనాడు ప్రేమతో పాటు త్యాగం కూడా ఉండినప్పుడే ఇది సమృద్ధిగా అభివృద్ధి అవుతుంది.
1: వాట్ ఈస్ నీడెడ్ టుడే ఈజ్ అలాంగ్ విత్ లవ్ సాక్రిఫైస్ ఈజ్ నీడెడ్.
0: మొక్కను నాటి దానికి ఎరువు వేయాలి, నీరు పోయాలి.
1: యు షుడ్ ప్లాంట్ ఎ ట్రీ అండ్ దెన్ మెన్యూర్ అండ్ వాటర్ ఇట్.
0: నీరు పోసి ఎరువు వేయకపోతే కూడా అది అభివృద్ధికి రాదు.
1: ఇఫ్ యు వాటర్ అండ్ డోంట్ మెన్యూర్ ఇట్ వుడ్ నాట్
0: గ్రో. ఎరువు వేసి నీరు పోయకపోతే అభివృద్ధికి రాదు.
1: ఇఫ్ యు మెన్యూర్ ఇట్ డోంట్ వాటర్ ఇట్ విల్ నాట్ గ్రో.
0: కాబట్టి మన జీవితం అనేటువంటి మొక్కకు
1: ఫర్ దిస్ ట్రీ ఆఫ్ లైఫ్
0: ప్రేమ అనే జలము
1: పుట్ ద వాటర్
0: త్యాగం అనేటువంటి ఎరువు రెండు వేసినప్పుడే ఇది సమృద్ధిగా పూర్ణమైనటువంటి జీవితంగా రూపొందుతుంది.
1: యూ హ్యావ్ టు వాటర్ ఇట్ విత్ లవ్ అండ్ ద మెన్యూర్ ఆఫ్ సాక్రిఫైస్ విడ్ హెల్ప్ దిస్ ట్రీ ఆఫ్ లైఫ్ టు గ్రో.
0: ఈ ధనం మనం తీసుకుని వచ్చినటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ ద మనీ దట్ వీ బ్రాట్ విత్ అస్.
0: తల్లి గర్భము నుండి జన్మించునప్పుడు తల్లి గర్భము నుండి ధనము తేడవడు వెళ్లిపోయేడు నాడు వెంటరాదు.
1: At the time of birth, out of mother's womb, nobody comes with money, nor takes back money with him at the time of death.
0: లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారంబు మృంగబోరు.
1: One may be a very rich person, after all he partakes normal food, but not gold.
0: విత్తమార్జన చేసి విర్రవీగుటే కాని కూడబెట్టిన సొమ్ము తోడరాదు.
1: Earning money may make you feel proud and egoistic. The money will never follow you when you die.
0: తుదకు దొంగల కిట్టురో దొరల కౌను.
1: What will happen to the money that you amass? It may be taken away by thieves or taken by government.
0: ప్రతి మానవుడు కూడాను పుట్టే సమయం లోపల ఇంత బట్టైనా కట్టుకుని రాడు.
1: Every human being would not bring a piece of cloth at the time of birth.
0: పోని పోయే సమయం లోపల ఎక్కడ పోతున్నాడో ఇంత అడ్రస్ అయినా ఇచ్చిపోడు. క్షణభంగురమైనటువంటి జీవిత తత్వానికి ఇంత ప్రోగు చేసుకుని ఏం చేస్తున్నావు? ఏ త్యాగంతో ఏ మంచి కార్యంలోనైనా నీవు ప్రవేశపెట్టచ్చు కదా.
1: ఫర్ దిస్ మొమెంటరీ లైఫ్ వై షుడ్ యు అమాస్, వై షుడ్ యు స్ట్రగుల్ హార్డ్ ఫర్ మనీ? వై
0: భారతదేశంలో సంపాదించినంత కూడా ఏ స్విట్జర్లాండ్ను ఏ అమెరికాలో ఎక్కడో పెట్టేసి కట్టగలపటికి దాన్ని నీవును ఒక విధమైనటువంటి అసభ్యంగా మారిపోతుంది.
1: ఆల్ ద మనీ అమాస్ట్ is reserved and stored there in Switzerland, America, and we die helplessly.
0: ఎవరికి దక్కదని?
1: It will not go to anyone.
0: నీ దేశంలో సంపాదించినటువంటి నీ దేశంలో నీవు త్యాగం చేయి.
1: Having earned here, why don't you sacrifice here?
0: బీదలకంత దిక్కులేని వారికి దీనులకంత సహాయం చేయి.
1: Why don't you extend a helping hand to
0: విద్యా వైద్య సంస్థలను అభివృద్ధి పరచుకో.
1: డెవలప్ మెడికల్ అండ్ ఎడ్యుకేషన్.
0: ధనం దేనికోసం ఉంటుండాలి?
1: వాట్ ఫార్ ఇస్ ద మనీ?
0: త్యాగం కోసమని ధర్మం కోసం ఉంటుండాలి.
1: మనీ ఇస్ మెంట్ ఫార్ the virtues and for sacrifice.
0: అంతే కాని లేకపోతే పెట్టిలో పెట్టి దాన్ని పెట్టేసేస్తే భూమిలో ఉన్న రాళ్ల వల్ల దానికి ఒక విలువ వస్తుంది.
1: The money is not to be kept in an almirah under lock and key.
0: త్యాగము త్యాగము త్యాగము రావాలి మానవుల్లో.
1: Man must cultivate the spirit of sacrifice.
0: వేదమునందు నకర్మణ నప్రజయాధనేన త్యాగేనేకే అమృతత్వమానసు.
1: Therefore Veda says, no position, no authority, no wealth would give you as much as that of sacrifice.
0: త్యాగమునంటే మనకు భోగం ఉంటుండాలి.
1: It is only in త్యాగ the sacrifice there is the భోగా the prosperity. We breathe in.
0: తిరిగి తీసుకున్న గాలిని తిరిగి వదలినప్పుడే మనకు లంగ్స్ కు హెల్త్ గా ఉంటుంది.
1: Having inhaled, we exhale to be healthy.
0: మనం భోజనం చేస్తున్నాము.
1: We eat.
0: తిరిగి దానిని త్యాగం చేసినప్పుడే మన కడుపు కొంచెం ఆరోగ్యంగా ఉంటుంది.
1: And we also excrete, then you'll be comfortable.
0: అదే విధంగానే ధనమును సంపాదించు.
1: Earn money.
0: ఒక చేతితో ధనము తీసుకో, రెండవ చేతిలో దానం చేయి.
1: Receive, accept with one hand, with other hand.
0: అప్పుడే ఈ ధనమునకు మనసుకు ఒక విధమైనటువంటి యొక్క హెల్తీ మైండ్ తయారవుతుంది.
1: Then you'll be healthy, the healthy body and the healthy mind.
0: కనుక నీవు త్యాగమే చేయకపోతే,
1: if you do not sacrifice,
0: నీ జీవితం వ్యర్థమైపోతుంది.
1: Your life becomes waste.
0: ఏనాటికైనా మనం త్యాగం చేసిపోవాల్సింది.
1: వన్ డే ఆర్ అదర్ యూఆర్ బౌండ్ టు లీవ్.
0: నీవు దానిని త్యాగం చేయకపోతే అది నిన్నే త్యాగం చేస్తుంది.
1: ఇఫ్ యూఆర్ నాట్ ప్రిపేర్ టు లీవ్ ఇట్ విల్ గివ్ యూ అప్ వన్ డే ఆర్ అదర్.
0: ఇది తప్పినది కాదు.
1: యూ కెనాట్ ఎస్కేప్.
0: కనుక ప్రతి మానవుడు కూడా నువ్వు శ్రమించి పని చేయాలి.
1: సో ఎవ్రీ వన్ మస్ట్ నెసెసర్లీ వర్క్ హార్డ్.
0: కనుక మీకు చెప్పేటువంటి మూడే మూడు వాక్యములు
1: భగవాన్ గివ్స్ అస్ త్రీ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్.
0: శ్రమించు శ్రమించు శ్రమించు.
1: వర్క్ హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ హార్డ్.
0: శ్రమించి సుఖించు.
1: వర్క్ అండ్ బి హ్యాపీ.
0: కానీ ఈనాటి మానవుడు ఈనాటి దేశంలో శ్రమించటమే లేదు.
1: టుడే ఇన్ దిస్ కంట్రీ
0: సులభంగా రావాలి లాటరీ డబ్బు వాదే.
1: దే వాంట్ గెట్ ఇట్ ఇన్ ఈజీ వే బై వే ఆఫ్ లాటరీ.
0: ఇది ఎప్పుడు మంచిది కాదు.
1: ఇట్స్ నాట్ గుడ్.
0: మనకు ట్రబుల్ వచ్చినప్పటికీ శ్రమించడాన్ని ఆర్జించాలి.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ట్రబుల్స్ వర్క్ హార్డ్ అండ్ ఎర్న్ మనీ.
0: దానిని జగత్తునకు ఉపయోగపెట్టు.
1: మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ఫర్ ది వెల్ఫేర్ ప్రాజెక్ట్స్.
0: ఈ విధమైనటువంటి త్యాగభావము ప్రతి మానవుని ఎందుకును అభివృద్ధి పరచుకుంటే దేశం ఎంతో సుఖిస్తుంది.
1: ఇఫ్ ఎవ్రీవన్ డెవలప్ ది స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్ ద హోల్ కంట్రీ విల్ ప్రోగ్రెస్.
0: ప్రేమ త్యాగము ప్రేమ త్యాగము ఈ రెండే చాలా ప్రధానమైన ప్రాణములు.
1: దీస్ టూ ఆర్ ఇంపార్టెంట్ లైఫ్ ప్రిన్సిపల్స్. లవ్ అండ్ సాక్రిఫైస్.
0: ప్రేమించు.
1: లవ్ ఆల్.
0: వాడు నిన్ను ద్వేషించినప్పటికీ వారిని ప్రేమించు.
1: దే మే హేట్ యూ యెట్ యూ లవ్ దెమ్.
0: అది నీ నిజమైనటువంటి భక్తి.
1: దట్ ఈస్ ది ట్రూ డివోషన్.
0: కానీ భక్తి భక్తి భక్తి అని వందలు వేలకు ఖర్చులు పెట్టుకుని ప్రశాంతి నిలయానికి చేరుతున్నాడు.
1: ఇన్ ద నేమ్ ఆఫ్ డివోషన్ దే స్పెండ్ హండ్రెడ్స్ అండ్ థౌసండ్స్ అండ్ రీచ్ ప్రశాంతి నిలయం.
0: ఇంతవరకు వచ్చి మీరు చేసిన పని ఏమిటి?
1: హావింగ్ కమ్ దిస్ ఫార్ వాట్ ఈస్ ఇట్ యు హావ్ డన్?
0: మీరు నేర్చుకున్నది ఏమిటి?
1: వాట్ ఈస్ ఇట్ యు హావ్ లెర్న్డ్?
0: కేవలం ఒక సాయి భక్తులైనా కూడా ఒక రెండు విషయాల లోపల శాంతి లోపల ఒక నీతి నిజాయితీతో జీవిస్తే ఎంత దేశం బాగుపడుతుంది.
1: Being a Sai devotee, if you adhere to the principles of morality and integrity, the country will develop.
0: Satyam ledu.
1: There's no truth now.
0: దీనికి ఒక నీతి లేదు.
1: దేర్ ఇస్ నో మొరాలిటీ.
0: నీతి లేని జాతి కోటి కంటే హీనం ఉన్న.
1: ఏ నేషన్ వితౌట్ మొరాలిటీ ఇస్ వర్స్ దెన్ ఏ మంకీ.
0: కనుక మంకీనే బెటర్.
1: మంకీ ఇస్ మచ్ బెటర్ ఇన్ వన్ వే.
0: అది ఎంతో పరమాత్మ యొక్క సేవ చేసింది.
1: ఇట్ సర్వ్స్ గాడ్.
0: పరమాత్మని అనుగ్రహానికి పాత్రుడైపోయింది.
1: ఇట్ వాజ్ ద రెసిపియంట్ ఆఫ్ డివైన్ మెర్సీ.
0: కానీ ఈనాటి మానవుడు భక్తి భక్తి భక్తి అనుకున్నాడు, కానీ భగవంతుని ఆజ్ఞలకు ఏమాత్రం కూడా ఉల్లంఘించిపోతున్నాడు.
1: మ్యాన్ ఇన్ ది నేమ్ ఆఫ్ డివోషన్ డిజోబేస్ ద కమాండ్ ఆఫ్ గాడ్.
0: ఏ యొక్క ఆజ్ఞను పరిపాలన చేస్తున్నారు?
1: వాట్ ఈస్ ఇట్ దే ఫాలో?
0: శాంతిని మనం పొందాలి.
1: వీ షుడ్ అటైన్ పీస్.
0: ఈ శాంతి పొందేటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ ద వన్.
0: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ పీస్.
1: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ పీస్.
0: నీవే శాంతి.
1: యు ఆర్ పీస్.
0: దీన్ని ఎక్కడ వెతుకుతావు నీవు?
1: వేర్ డు యూ సర్చ్ ఫర్ ఇట్?
0: నీలో ఉన్నదాన్ని బయట వెతికి ప్రయోజనం ఏమిటి?
1: వెన్ ఇట్ ఇస్ విత్ ఇన్ యూ, వాట్ ద ఫన్ ఆఫ్ సర్చింగ్ ఫర్ ఇట్ అవుట్సైడ్? తన ముఖపై
0: పెట్టుకున్నటువంటి కంటద్దాలు ఇల్లంతా వెతికితే గాని లభించడం అవుతుందా?
1: ఇఫ్ ది గ్లాసెస్ ఆర్ రైట్ ఆన్ యువర్ నోస్, వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ సర్చింగ్ ఇట్ ఆల్ ఓవర్ ద హౌస్?
0: సత్యము శాంతి ప్రేమ అనేటువంటి అంత మన స్వరూపమై ఉండి మనం ఎక్కడో బయట ప్రపంచంలో వెతుకుతున్నాము.
1: Therefore truth, peace and love are within you and you are in search of them outside.
0: భక్తి భక్తి అంటున్నాము.
1: You say devotion.
0: కానీ భగవత్ ఆజ్ఞలకు ఉల్లంఘించిపోతున్నారు.
1: But you disobey the command of God.
0: ప్రేమ తత్వాన్ని పూర్తి మర్చిపోతున్నారు.
1: You have forgotten the principle of love.
0: సహనానికి పూర్తి తను వదిలిపెట్టున్నారు.
1: And you are giving up all that is required.
0: సహనము సానుభూతిని కూడా మనం పెంచుకోవాలి.
1: And we should develop the sympathy and forbearance.
0: దీనివల్ల ఈ విశ్వమునందు ప్రేమ తత్వం అభివృద్ధి అవుతుంది.
1: That only is possible to develop love.
0: Swarthamu, swarthamu, swartham.
1: Today we find selfishness.
0: Prati manavuni endukunu ee swartham aneetundi paisachika pravatti tanu aneka vidhamaneetundi badala guri chestundadi.
1: The demonic selfishness will put you to suffering.
0: ఈ స్వార్థమేగిన పోతే అంతా పదార్థమే.
1: When once the selfishness is given up, then you'll have divinity.
0: ఈనాడు లోకములో ఆశల కోసం జీవిస్తున్నారే కానీ ఆశయాల కోసం జీవిస్తున్నారా?
1: Today people live for ఆశలు desires, not for ఆశయాలు ideals.
0: స్వార్థం కోసం జీవిస్తున్నారే కానీ పరార్థం కోసం జీవిస్తున్నారా?
1: They live for స్వార్థ selfishness, not for పరార్థ the divinity.
0: కుటిల తత్వానికి జీవిస్తున్నారే కానీ విశాల తత్వానికి ఎవరైనా జీవిస్తున్నారా?
1: They always after the next కుటిల but not vastness the విశాల.
0: దేహాభిమానాన్ని పెంచుకుంటున్నారే కానీ దేశాభిమానాన్ని పెంచుకుంటున్నారా?
1: They have got the attachment to the body, the deha, but not the desha, country.
0: కనుకనే మనము దేహాభిమానం ఎంత ప్రధానమో దేశాభిమానం కూడా అంత ఆధారం.
1: జస్ట్ యాజ్ ది బాడీ అటాచ్మెంట్ దేహాభిమాన, ది దేశాభిమాన అటాచ్మెంట్ ది కంట్రీ.
0: మొట్టమొదటి స్వార్థాన్ని త్యాగం చేయండి.
1: సో సాక్రిఫైస్
0: పరార్థాన్ని పెంచుకోండి.
1: అండ్ ఫాలో ది స్పిరిచువాలిటీ.
0: కుటిలత్వాన్ని చించివేయండి.
1: గివ్ అప్ ఆల్ ది సీ.
0: విశాలత్వాన్ని పెంచుకోండి.
1: డెవలప్ బ్రాడ్ మైండెడ్నెస్.
0: ఆశలను తప్పించుకోండి.
1: లిమిట్ ది డిజైర్.
0: ఆశయాన్ని పెంచుకోండి.
1: గ్రో మోర్ అండ్ మోర్ ఇన్ ఐడియా.
0: ఈనాడు మానవుడు చేయవలసినటువంటి ఒక ప్రధానమైనటువంటి సాధన.
1: దిస్ ఈస్ ద మెయిన్ స్పిరిచువల్ ప్రాక్టీస్.
0: ఎన్ని సాధనలు చేసుకుంటున్నా గానీ దేహాభిమానం దేహాభిమానం దేహాభిమానము. ఇంకా ఎప్పుడు నీవు త్యాగానికి పూనుకునే?
1: ఇన్ స్పైట్ ఆఫ్ రిచువల్స్ అండ్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ వన్ ఈస్ అటాచ్డ్ టు ద బాడీ, దెన్ వెన్ విల్ యూ టేక్?
0: బాడీ ఇస్ ది టెంపుల్ ఆఫ్ గాడ్.
1: Body is the temple of God.
0: దీని లోపల మనం విలువైనటువంటివన్నీ పెట్టుకోవాలి.
1: There are valuables inside.
0: విలువలేని ఇనుప పెట్టె ఈ దేహంబు.
1: The body is an iron safe that has no value.
0: పెట్టెలోన నగలు పెట్టినట్టు.
1: In this iron safe there are
0: jewels. విలువలేనటువంటి ఈ దేహం లోపల విలువైనటువంటి ఒక గుణములనేటువంటి ఆభరణాలు ఉంచుకున్నాం.
1: In this valueless iron safe the body there are highly valuable jewels inside.
0: కానీ పెట్టెను మాత్రమే పోషించుకుంటున్నాం కానీ పెట్టెలో ఉన్నటువంటి నగల యొక్క పరిస్థితి ఏమిటి?
1: But we think of this valueless iron safe, then what about the jewel?
0: ఈ విలువైన నగల నిమిత్తమే ఈ పెట్టెను మనం ఉంచుకున్నాం అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: The iron safe is kept only to keep within the jewels.
0: ప్రతి మానవుని యొక్క హృదయంలో కూడాను నెగటివ్ థాట్స్ నెగటివ్ థాట్స్ నెగటివ్ థాట్స్.
1: In every human heart they are full of negative thoughts.
0: ఎంత భక్తి ప్రపత్తులతో వాడు ప్రవర్తించినప్పటికీ అంత నెగటివ్ థాట్స్ ఏ ఉంటున్నాయి.
1: In spite of devotion sincerity he is full of negative thoughts.
0: అది ఉన్నంత వరకు మనకు శాంతి అనేటువంటి అత్యంత దూరం అయిపోతుంది.
1: Until you give up the negative thoughts you'll never have peace.
0: Positive. ఆత్మ విశ్వాసం మనం పెంచుకోవాలి.
1: Develop self confidence. The positive thoughts.
0: ఈ కష్టములు దుఃఖములు వస్తుంటాయి పోతుంటాయి అంత passing clouds.
1: Difficulties and problems come and go like passing clouds.
0: కనుక నీవే మాత్రము విచారించవద్దు.
1: Don't fear.
0: ఈనాటి నుండి నూతన సంవత్సరము చైనీస్.
1: This day is the New Year's Day of Chinese.
0: అందరికి ప్రపంచానికే ఒక న్యూ ఇయర్.
1: It's a new year for the whole world.
0: ఎందుకంటే అందరికి హృదయ స్థానమే ప్రపంచ స్థానము.
1: Because to everybody it is the heart that is the country.
0: అందరి దేశము హృదయ సామ్రాజ్యమే.
1: And it's the kingdom of human heart.
0: కనుకని హృదయ సామ్రాజ్యం అనేటువంటి దాంతో ప్రతి మానవుడికి నువ్వు సమానమైన హక్కు ఉంటుంది.
1: Therefore every human being has got a right in this kingdom of heart.
0: కనుక ఈ రైట్ ను మనం సంపాదించుకోవాలి.
1: సో యూ షుడ్ గెట్ దిస్ రైట్.
0: అయితే ప్రాపంచికంగా మనకు ఎట్టి రైట్ లేదు.
1: However in the worldly sense you have no right.
0: మనకు రెస్పాన్సిబిలిటీ ఉన్నది కానీ రైట్ లేదు.
1: You have responsibility but not right.
0: ఎట్లా?
1: How?
0: మనము రైట్ కోసం ఫైట్ చేస్తున్నాము.
1: వి ఫైట్ ఫర్ రైట్.
0: రెస్పాన్సిబిలిటీ చూడటం లేదు.
1: వి ఆర్ నాట్ మైండ్ఫుల్.
0: బాధ్యతే మన యొక్క ప్రధానము. ఏ దేశం వారికైనా ఏ మతం వారికైనా బాధ్యత చాలా ప్రధానమైనటువంటిది.
1: లెట్ దెమ్ బిలాంగ్ టు ఎనీ కంట్రీ ఎనీ రిలీజన్ ఇట్స్ ద రెస్పాన్సిబిలిటీ దట్స్ ఇంపార్టెంట్.
0: కానీ ఈనాడు బాధ్యతను గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: బట్ వి ఆర్ నాట్ రియలైజింగ్ అవర్ రెస్పాన్సిబిలిటీ.
0: అధికారానికి ప్రాకులాడుతున్నాము.
1: వి స్ట్రగుల్ ఫర్ పొజిషన్స్.
0: వర్షం వస్తే కదా నీకు నదులు ప్రవహిస్తాయి.
1: If there's only rain, then your rivers flow.
0: కానీ ఈనాటి భక్తుల యొక్క ప్రవర్తన ఎట్ట ఉంటుండాలి?
1: How is the behavior of devotee today?
0: నదులు ప్రవహించాలి మా చెరువులు నిండాలి, నదులు ప్రవహించాలి మా చెరువులు నిండాలి అని ఆశిస్తున్నారు.
1: He only prays and aspires that his river should flow and the tank
0: నదులు ప్రవహించడానికి ఏది ఆధారము అనే విచారాన్ని మర్చిపోతున్నారు.
1: He forgets the very fact, the cause behind
0: it. వర్షం కురిస్తే కదా నదులు ప్రవహిస్తాయి.
1: There should be timely rains for the rivers to flow.
0: నదులు ప్రవహిస్తే కదా చెరువులు నిండుతాయి.
1: When the rivers flow, the tanks would be full.
0: అదే రీతిగాని మనకు నదులే అనేటువంటి రావాలంటే మొట్టమొదటి వర్షం కురవాలి.
1: Likewise for the rivers, the rainfall should be there.
0: మనకు కర్తవ్యాన్ని మనం అనేటువంటి ఒక దీనిని మనం ప్రయత్నపూర్వకంగా సాధించినప్పుడు,
1: when we discharge our duty properly,
0: ఆ యొక్క కర్తవ్యమే దీనికి రెయిన్.
1: ద That very duty itself is the rain.
0: మన యొక్క అధికారమే దీనికి ప్రవాహము.
1: The very position of authority is the flow.
0: ఈ ఆనందమే ఈ అధికారము యొక్క ఫలితము.
1: And the bliss, the happiness you get is the result ultimately.
0: ఈనాడు మనం కోరవలసినటువంటిది రెస్పాన్సిబిలిటీ.
1: So what you should ask for is the responsibility.
0: బాధ్యతను మనం కోరాలి కానీ రైట్ ను మాత్రం కోరకూడదు.
1: సో వీ షుడ్ ఆస్క్ ఫర్ ద రెస్పాన్సిబిలిటీ అండ్ నాట్ ద రైట్.
0: ఎక్కడ వచ్చినా రైట్ రైట్ రైట్ రైట్ ఎక్కడ ఉంది వీళ్ళకి రైట్?
1: Everywhere we speak of rights, where is the right actually?
0: హృదయమంతా కూడాను మాలిన్యపరచుకొని రైట్ కు ఫైట్ చేస్తున్నామంటే ఇదంతా కూడాను కేవలం ఒక మూర్ఖత్వం అనే చెప్పవచ్చు.
1: ది హార్ట్ ఈస్ హైలీ పొల్యూటెడ్ బట్ వీ ఫైట్ ఫర్ రైట్స్, ఇట్ ఇస్ సైన్ ఆఫ్
0: తాను చేయవలసిన పని తాను చేసినప్పుడే కదా రైట్ అనేటువంటి సహజంగా మనకు ప్రాప్తిస్తుంది.
1: When he does not discharge the duty expected of him, how do you expect him to have the right?
0: వేలకు వేల జీతాలు తీసుకుంటున్నాము.
1: We receive thousands and thousands of
0: salary.
1: Are you working equal to the salary? How do you get it? You really a cheater. You are a betrayer. You are really harming the nation by and large. If you work hard equal to the salary you receive, you will get much more happiness than what you expect. Have you recognized this
0: లేదు?
1: No.
0: Right, right, right.
1: We fight for right only.
0: ఇంతకంటే మూర్ఖత్వం మరొకటి లేదు.
1: There is no other foolishness more than this.
0: మనం చేయవలసినటువంటి కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
1: We should do our duty first.
0: కనుకనే భారతీయ సంస్కృతి కర్తవ్యం యోగముచ్యతే అన్నారు.
1: Therefore, culture of Bharat, discharging duty is yoga.
0: కనుకనే యోగము సుకర్మ కౌశలం.
1: And this discharge to the best of your ability and the skill.
0: కనుక నీవు చేయవలసినవి నువ్వు చేయి.
1: So do your duty.
0: ఫలితం లభిస్తుంది.
1: And you will get the reward automatically.
0: కానీ చేయవలసిన చేయకుండా ఫలితం మాత్రం ప్రాప్తించాలంటే అది వీలు కాదు.
1: Without doing what is expected of you, how do you get the reward?
0: విశ్వాసాన్ని పెంచుకోండి.
1: Table of faith first.
0: ఒక చిన్న కథ చెప్పి నేను ముగిస్తాను.
1: భగవాన్ విల్ టెల్ us a small story now.
0: పూర్వము నేను పాత మందిరంలో ఉండేటువంటి వాడిని.
1: In olden days, Bhagwan was there in the old mandir.
0: అక్కడ
1: there
0: Mr. and Mrs. Croup అనేటువంటి వారు ఉండేటువంటి వారు.
1: They had British couple by name Mr. and Mrs. Croup were
0: there.
1: They brought two puppies and gave Swami, to Swami.
0: మా ఇంట్లో పుట్టినటువంటి పిల్లలను స్వామి సన్నిధిలో ఉంటుండాలి, మేము లేకపోయినా గానీ అవి ఉంటే మేము ఉండినట్టుగా భావిస్తామన్నారు.
1: The British couple said, Swami, we leave behind these puppies. Let them be near you. Enjoy the proximity.
0: దాన్ని పెట్టుకున్నాం.
1: Bhagwan had
0: దానికి క్రూపే పేరు పెట్టాడు, జాక్ అండ్ జిల్ అని పెట్టాడు.
1: And the British couple named the puppies as Jack and Jill.
0: అవి రెండు కూడా ఏ విధంగా ఉండేటువంటివి?
1: హౌ ఆర్ దే?
0: నేను
1: స్మాల్ స్టోరీ.
0: పూర్వము నేను పాత మందిరంలో ఉండేటువంటి వాడిని.
1: ఇన్ ఓల్డెన్ డేస్ భగవాన్ వాస్ దేర్ ఇన్ ది ఓల్డ్ మందిర్.
0: అక్కడ
1: దేర్
0: మిస్టర్ అండ్ మిసెస్ క్రూప్ అనేటువంటి వారు ఉండేటువంటి వారు.

0: పిల్లని పెట్టాడు.
1: అండ్ ద బ్రిటిష్ కపుల్ నేమ్ ది పప్పీస్ జక్ అండ్ జెల్.
0: అవి రెండు కూడా ఏ విధంగా ఉండేటువంటివి?
1: హౌ ఆర్ దే?
0: నేను పండుకుంటే తల దగ్గర ఒకటి, కాళ్ళ దగ్గర ఒకటి నిద్రించేటువంటివి.
1: దెన్ భగవాన్ రెస్ వన్ డాగ్ విల్ బి నియర్ ద హెడ్, అనదర్ టువర్డ్స్ ద ఫీట్.
0: ఒకానొక సమయం లోపల,
1: ఎట్ వన్ టైమ్,
0: మైసూర్ డివిజన్ రాణి వచ్చింది.
1: మైసూర్, ద క్వీన్ ఆఫ్ మైసూర్ కేమ్ హియర్.
0: ఆమె చాలా మడి మనిషి.
1: She has got certain
0: చాలా చాదస్తం. కుక్కలు అరిచినా కూడా తాను భోంచేయదు.
1: She is highly orthodoxical. Even if she hears a dog barking, she will not bark.
0: ముందుగానే వచ్చి ఈ కుక్కలేమైనా ఒకటి ఉంటుంటే లోపల పెట్టి బీగవేయండి అన్నారు.
1: She already sent a message, if there are any dogs around, they must be put under lock and key.
0: పుట్టపర్తికి రోడ్డు ఉండేటువంటిది కాదు.
1: There was no approach road to పుట్టపర్తి.
0: కర్ణాటపల్లి అనేటువంటి దగ్గర కారు నిలిపించి అక్కడ నుంచి నడుచుకుని వచ్చేటువంటి వారు.
1: There is a village by name కర్ణాటపల్లి. They have to get down there in the car and walk the distance.
0: ఆ మహారాణి కారు కర్ణాటపల్లి దగ్గర నిలిపెట్టారు. ఆమె నడుచుకుని వచ్చింది.
1: They stopped the car there near కర్ణాటకపల్లి. She came walking.
0: ఎక్కడే గాని చిన్న హోటల్ గాని ఇంకే విధమైనటువంటి గాని అనుకూలంతో ఉండేటువంటిది కాదు.
1: There were no hotels or anything like that.
0: సాయంకాలం డ్రైవర్ వచ్చాడు, ఇక్కడ భోంచేసుకుని తిరిగి పోవాలి.
1: ఇన్ ది ఈవినింగ్ డ్రైవర్ కేమ్, హి హస్ టు టేక్ హిస్ ఫుడ్ అండ్ రిటర్న్.
0: రాణి గారు చెప్పారు, నేను ఒక రాత్రి స్వామి యొక్క మందిరంలో నిద్ర చేయాలి, నేను ఈనాడు రాను అని.
1: ద క్వీన్ సెడ్, ఐ వాంట్ టు టేక్ రెస్ట్ టు నైట్ హియర్, ఐఎమ్ నాట్ ప్రిపేర్ టు కమ్ నౌ.
0: భోంచేశాడు, చీకటి పడిన తర్వాత ఆ డ్రైవర్ వెళుతున్నాడు.
1: డ్రైవర్ హ్యాడ్ హిస్ ఫుడ్ అండ్ వాజ్ రిటర్నింగ్ దట్ నైట్.
0: అతనికి దోవ తెలియదు చీకట్లో.
1: And because it was pitch dark, he didn't know the route.
0: నా దగ్గర ఉన్న కుక్కకు, జాక్, నీవు డ్రైవర్ తో పోయి తెల్లవారు నువ్వు వచ్చేసే అన్నాను.
1: భగవాన్ సెడ్ టు ద డాగ్ బై నేమ్ జాక్, జాక్ టేక్ ది లీడ్, షో హిమ్ ద రూట్ టు దిస్ డ్రైవర్.
0: ఆ జాక్ ముందు నడుస్తూ ఉండాలి, డ్రైవర్ వెనక నడుచుకుంటూ వెళ్లాడు. కర్ణాటక పని చేరారు.
1: దిస్ డాగ్ జాక్ వాజ్ వాకింగ్ ఫస్ట్ అండ్ డ్రైవర్ వాజ్ ఫాలోయింగ్ ద డాగ్
0: అక్కడికి వెళ్లిన తర్వాత డ్రైవర్ కార్ లో పరున్నాడు.
1: హావింగ్ రీచ్డ్ ద స్పాట్ ద డ్రైవర్ రెస్టెడ్ ఇన్ ద కార్.
0: చల్లని కాలం కనుకనే కారు కింద, టైర్ కింద ఈ కుక్క పండుకుంది.
1: And it was very cool, very fine outside. The dog was lying beneath the car, under the car.
0: Tellavaru lechadu driver.
1: Driver got up next morning.
0: Kani chali kalamu mundugane start cheyali rani garu vache lopala neni.
1: It was winter, the car should be started beforehand.
0: Start chesadu.
1: He started the car.
0: Koncham trippalani ippudu munduku jarigadi.
1: And he wanted to drive to a little distance.
0: Aa jaaku nadum paina tyre poyindi.
1: The tire passed over the back of this dog.
0: Backbone anta virigipoyindi.
1: The backbone fractured.
0: Spinal column anta poyindi.
1: The spinal column fractured.
0: Enta daniki vishwasame meeru chakkaga vidyarthulu kaani, vidyavantulu kaani, bhaktulu kaani, buktulu kaani, yuktulu kaani, muktulu kaani, raktulu kaani, ఎవరైనా దీన్ని చక్కగా గుర్తించవలసినటువంటి విషయం.
1: అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ది ఫెయిత్ ఆఫ్ ద డాగ్ జాక్. ఏ ఎడ్యుకేటర్ ఆర్ అన్ఎడ్యుకేటెడ్, రిచ్ ఆర్ పూర్, ఆర్ డివోటీస్, ఎనీ క్లాస్ ఫర్ దట్ మ్యాటర్.
0: ఆ బాధను భరించుకోలేక అరుచుకుంటూ వస్తుండాలి.
1: ద డాగ్ కుడ్ నాట్ బేర్ ద సఫరింగ్, ఇట్ స్టార్టెడ్ బార్కింగ్.
0: మధ్యలో చిత్రావతి రివర్,
1: దేర్ ఇస్ చిత్రావతి రివర్.
0: ఆ ఇసుకలోని దాన్నంతా ఈడ్చుకుంటూ వచ్చేస్తుండాలి, రక్తం కూడా కార్చుకుంటూ.
1: ఇట్ వాజ్ డ్రాగింగ్ ఇట్స్ బాడీ అలాంగ్ ద సాండ్స్ ఆఫ్ ద షోర్స్ ఆఫ్ చిత్రావతి.
0: మాకు గేట్ దగ్గర ఒక సాకలి సుబ్బన్న అనేటువంటి వాడు ఉండేవాడు.
1: అట్ ద గేట్ దేర్ ఇస్ అ పర్సన్ బై నేమ్ సాకలి సుబ్బన్న.
0: లోపలికి వచ్చి, స్వామి, మన జాక్ నడుము ఇరిగిపోయింది, ఏడ్చుకుంటూ వస్తుండది అన్నాడు.
1: దట్ సాకలి సుబ్బన్న రిపోర్టెడ్ టు భగవాన్, స్వామి, దట్ జాక్ డాగ్ కేమ్ హియర్ క్రైయింగ్ ఆల్ ద వే.
0: నేను లోపల నుంచి బయటకు వచ్చాను.
1: భగవాన్ కేమ్ అవుట్ దెన్.
0: జాక్ జాక్ జాక్ అని వెళ్ళాను.
1: భగవాన్ వెన్ సేయింగ్ జాక్ జాక్.
0: అది అరుచుకుంటూ వచ్చింది.
1: ఇట్ కేమ్ వెరీ ఫాస్ట్.
0: పాదాలపైన పడింది.
1: Fell on the feet and died at the feet of Bhagavan.
0: Chuchara enta vishwasam.
1: See the depth of faith.
0: Akkati nunchi kudanu na paadala paina padi pranam icchalani cheppi anta vishwasamto vachindi.
1: The dog had such a faith as to die at the feet of Bhagavan.
0: Adi maraninchek puramu nannu chustu undi.
1: Prior to death it was watching Bhagavan.
0: Lopal nunchi nenu paalu teppinchi notlo vesanu.
1: Bhagavan brought milk and made it to drink.
0: Rendu chetulu teesukundi da rendu నా చేతుల పైన పెట్టింది, ప్రాణం ఇచ్చింది.
1: ఇట్ కాట్ హోల్డ్ అప్ బోత్ ది హ్యాండ్స్ ఆఫ్ భగవాన్ అండ్ డైడ్.
0: ఎంత విశ్వాసం చూడండి.
1: సీ ది డెప్త్ ఆఫ్ ఫెయిత్.
0: ఆ జాక్ మరణించిందని ఆనాటి నుంచి జిల్లు ఆహారం మానివేసింది.
1: బికాస్ ద జాక్ డైడ్, ది అదర్ డాగ్ జిల్ డిడ్ంట్ ఈట్.
0: కొన్ని దినములకు ఆ జిల్లు కూడా మరణించింది.
1: ఆఫ్టర్ ఫ్యూ డేస్ దట్ జిల్
0: ఈనాడు పాత మందిరం లోపల వెనుక భాగంలో కట్టినటువంటి బృందావనము, ఆ రెండింటి దానికి సమాధి.
1: అండ్ టుడే యు ఫైండ్ బిహైండ్ దిస్ ఓల్డ్ మందిర్ యు ఫైండ్ ద టోమ్స్ ఇన్ మెమరీ ఆఫ్ జాక్ అండ్ జిల్.
0: ఎంత విశ్వాసం కుక్కకు.
1: వాట్ ఎ ఫెయిత్ ఇట్ హ్యాస్.
0: ఎంత ప్రేమ కుక్కకు.
1: వాట్ లవ్ ఇట్ హ్యాస్.
0: ఈ యొక్క ప్రేమలో ఏ కించిత్ భాగమైన కానీ మానవుల్లో ఉంటే ఎంత ధన్యులయ్యేటువంటి వారు.
1: డూ వీ ఫైండ్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ దట్ లవ్ అమంగ్ హ్యూమన్ బీయింగ్.
0: ఈనాడు విశ్వాసం.

0: లేదు.
1: దేర్ ఇస్ నో ఫెయిత్ టుడే.
0: అవసరాలు వచ్చినప్పుడు విశ్వాసము.
1: ఇన్ టైమ్స్ ఆఫ్
0: అవసరము తీర్తానే మర్చిపోవటము.
1: ద మూమెంట్ డిజైర్స్ ఆర్ ఫుల్ఫిల్డ్ వి ఫర్గెట్.
0: స్వామి ఆశయాలు మాత్రం ఎవరికి పాటిస్తున్నారు?
1: హూ అబ్జర్వ్ ద ఐడియా?
0: ఆశలను మాత్రమే పెంచుకుంటూ పోతున్నారు.
1: హూ ఇంక్రీజ్ అవర్ డిజైర్? ఇంతకంటే
0: మూర్ఖుడు ఇంతకంటే ద్రోహి మరొకరు ఉండరు.
1: దేర్ ఇస్ నో బిట్రేయర్, దేర్ ఇస్ నో అదర్ ఫూలిష్ పర్సన్ బియాండ్ దిస్.
0: ఆశయాన్ని అనుసరించు.
1: Follow the ideal of
0: ఆశలను అభివృద్ధి గావించుకో.
1: అండ్ దెన్ ప్రొసీడ్ అలాంగ్ ద కమాండ్ ఆఫ్ భగవాన్.
0: ఆశయాలను మాత్రం వదిలిపెట్టి ఆశలు నెరవేరాలంటే ఎట్ట నెరవేరుతాయి?
1: యు గివ్ అప్ ఐడియల్స్ ఆశయాలు అండ్ డెవలప్ ఆశ ద డిజైర్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను నేర్చుకోవాల్సినటువంటిది చైనా కానీ జపాన్ కానీ జర్మనీ కానీ ఇటలీ కానీ ఫ్రాన్స్ కానీ ఇండియా కానీ పాకిస్తాన్ అందరి ఎందు ఉండినటువంటి దైవం ఒక్కడే.
1: No matter whether he belongs to China or Japan, Indonesia or Bharat or Pakistan, only one God.
0: కేవలం ప్రేమలో ఎట్టి మార్పులు రాకుండా చూసుకోవాలి.
1: See that there will be no change in law.
0: కష్టములు జరిగినా ప్రేమను పెట్టుకోవాల్సిందే. దీనికోసం భగవత్ ప్రేమను నీవు ఏమాత్రం కూడా నువ్వు దూరం చేయకూడదు.
1: అండ్ డోంట్ లూజ్ ఫెయిత్ అండ్ లవ్ ఫర్ గాడ్.
0: ఆ ప్రేమను ఎంతవరకు నువ్వు దాన్ని సాధిస్తూ రావాలి.
1: అండ్ కీప్ ట్రెజర్ దట్ లవ్ టు ఎన్ ఎక్స్టెంట్.
0: లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: దట్స్ వాట్ భగవాన్ సేస్. లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
0: ఈ ఒక్క తత్వాన్ని మనం పెట్టుకుంటే ఎన్ని కష్టములైనా కూడా పర్వతాల వలె వచ్చినటువంటి కష్టములు మంచు వలె మాయమైపోతాయి.
1: ఇఫ్ యూ హావ్ గాట్ దిస్ సేఫ్ గార్డింగ్ లైఫ్ సస్టైనింగ్ ప్రిన్సిపల్, యూ కెన్ ఫేస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ద డైమెన్షన్ ఆఫ్ ఎ మౌంటైన్.
0: ఎవరైనా సరే, ఏ దేశం వారైనా సరే, ఏ గ్రామం వారైనా సరే, మీలో ఉండినటువంటి దుర్గుణాన్ని ఇక్కడ ప్రశాంతంలో వదలండి.
1: లెట్ హిమ్ బి ఆఫ్ ఎనీ కంట్రీ, ఆఫ్ ఎనీ విలేజ్, ఆఫ్ ఎనీ ప్లేస్ ఫర్ ద మ్యాటర్.
0: ఈ దురభ్యాసమును కొన్ని వదిలిపెట్టండి.
1: గివ్ అప్ ఆల్ బ్యాడ్ హ్యాబిట్స్ అండ్ బ్యాడ్
0: సద్భావము సచ్చింతలను కొన్నింటిని మీతో తీసుకుని పోండి.
1: డెవలప్ ఫాస్టర్ గుడ్ థాట్స్ అండ్ గుడ్ బిహేవియర్.
0: అప్పుడే మీరు ఇక్కడికి వచ్చినందుకు సరైనటువంటి ఫలితము.
1: అండ్ దట్ ఈస్ ద ట్రూ పర్పస్ ఇన్ కమింగ్.
0: లేకపోతే ఇంత ఖర్చు పెట్టి ఇన్ని శ్రమను కొర్చి ఇక్కడ వచ్చి ప్రయోజనం ఏమిటి?
1: దెన్ వాట్ ఎల్స్? అదర్వైజ్ ఇట్ వుడ్ ఆల్ బి వేస్ట్. ది ఇన్కన్వీనియన్సెస్ యూ హ్యావ్, ది ఎక్స్పెండిచర్ ఇన్.
0: షాపుకు మనం వెళితే ఒక కర్చీఫ్ కావాలని కోరితే 10 రూపాయలు వాడి ముఖాన్ని కొడితే ఒక కర్చీఫ్ మన ముఖాన్ని కొడతాడు వాడు.
1: ఇఫ్ యూ గో టు ఎ షాప్ టు బై ఎ కర్చీఫ్, యూ పే హిమ్ 10 రూపీస్ అండ్ రిసీవ్ ద కర్చీఫ్ ఇన్ రిటర్న్.
0: నీవు 10 రూపాయలు అతనికి ఇవ్వకపోతే ఆ కర్చీఫ్ నీకు ఎట్లా అందిస్తాడు?
1: ఇఫ్ యూ డోంట్ పే ద ప్రైస్ 10 రూపీస్, హౌ టు ఎక్స్పెక్ట్ ద కర్చీఫ్?
0: అదే విధంగానే నీ దుర్గుణాన్ని ఇక్కడ ఇవ్వకపోతే సద్గుణాన్ని ఏ రీతి నీవు తీసుకునే అధికారం ఉంది?
1: లైక్ వైజ్ ఇఫ్ యూ డోంట్ గివ్ అప్ బ్యాడ్ హ్యాబిట్స్ హియర్, హౌ డు యూ కల్టివేట్ గుడ్ హ్యాబిట్స్?
0: మంచివి నేను అడగటం లేదు.
1: భగవాన్ ఇస్ నాట్ టాస్క్.
0: నీ చెడ్డ నాకు ఇచ్చేసే.
1: గివ్ ఆల్ బ్యాడ్ టు భగవాన్.
0: నేను నీకు మంచివి ఇస్తాను.
1: స్వామి విల్ గివ్ యూ గుడ్.
0: ఒక 100 రూపాయల నోటు చాలా పాడైపోయింది.
1: దేర్ ఇస్ స్పాయిల్డ్ 100.
0: చాలా ఆయిల్ అయిపోయింది.
1: ఇట్స్ ఫుల్లీ ఆయిల్.
0: ఏమేమో రాసి పైకి రాకుండా చేశారు.
1: ఇట్ హస్ గాట్ ఆల్ స్క్రిబ్లింగ్స్.
0: అలాంటి 100 రూపాయలు కూలివాడు కూడా తీసుకోడు.
1: ఈవెన్ లేబర్ వుడ్ నాట్ యాక్సెప్ట్ దట్ 100 రూపీస్ స్పాయిల్డ్ నోట్.
0: కానీ అదే 100 రూపాయల నోటు రిజర్వ్ బ్యాంక్ పోయి ఇచ్చేస్తే దాన్ని తీసుకుని మంచి నోటు నీకు అందిస్తాడు.
1: బట్ ఇఫ్ యూ సరెండర్ ది స్పాయిల్డ్ 100 రూపీ నోట్ ఇన్ ఏ రిజర్వ్ బ్యాంక్, దే విల్ గివ్ యూ ఫ్రెష్ గుడ్ నోట్.
0: కనుక నీ దగ్గర పనికి మాలినటువంటి గుణాలంతా ఉన్నాయి.
1: యూ హావ్ గాట్ ఆల్ యూస్లెస్.
0: దుర్గుణాలు దురాలోచనలంతా ఉన్నాయి.
1: యూ హావ్ గాట్ ఆల్ బ్యాడ్ వికెట్.
0: దాన్ని ఎవరు అంగీకరించరు.
1: నోబడి విల్
0: యాక్సెప్ట్. కన్న తల్లిదండ్రులైనా కూడా అంగీకరించరు.
1: ఈవెన్ పేరెంట్స్ డోంట్.
0: కానీ అట్టి దుర్గుణాలు నేను అంగీకరిస్తాను, నాకు ఇవ్వండి.
1: భగవాన్ ఇస్ ప్రిపేర్డ్ టు యాక్సెప్ట్ అండ్ రిసీవ్ ఆల్ అవర్ బ్యాడ్ థాట్స్ అండ్ బ్యాడ్ బిహేవియర్.
0: నా నుంచి మీరు పవిత్రమైనటువంటి తీసుకుని పోండి.
1: రిసీవ్ ఫ్రమ్ భగవాన్.
0: మీరు బాగుపడండి, సమాజాన్ని బాగుపరచండి.
1: భగవాన్ విషెస్ దట్ వీ షుడ్ బి గుడ్ అండ్ మేక్ ది సొసైటీ.
0: మీరు ఆనందించండి, ఈ ఆనందాన్ని 10 మందికి పంచండి.
1: భగవాన్ వాంట్స్ అస్ టు బి హ్యాపీ అండ్ షేర్ ద
0: హ్యాపీనెస్
1: విత్ ఎవరీవన్.
0: దేనిని ఎవరిని ఏది కోరటం లేదు.
1: భగవాన్ డజంట్ ఆస్క్ ఎనీథింగ్ ఎనీబడీ.
0: మీ దుర్గుణాలు ఇక్కడ వదిలిపెట్టండి.
1: గివ్ అప్ యువర్ బ్యాడ్ హ్యాబిట్స్.
0: దురభ్యాసములు వదిలిపెట్టండి.
1: గివ్ అప్ యువర్ బ్యాడ్ హ్యాబిట్స్.
0: సదభ్యాసములు సద్గుణాన్ని పెంచుకుని పోండి.
1: డెవలప్ గుడ్ హ్యాబిట్స్ అండ్ గుడ్ థాట్స్.
0: అప్పుడే మీ కంట్రీ లోపల కూడా ఎట్ట ఉన్నటువంటి వాడు ఎంత మార్పు కలిగాడు అని మీ పైన చాలా గౌరవం కూడా పెంచుకుంటారు.
1: దెన్ యూ విల్ ఎర్న్ ఆల్ ద రెస్పెక్ట్ అండ్ ఎస్టీమ్ వాచింగ్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ యూ.
0: పుట్టబట్టి పోయాడా, 10 దినములు ఉంటున్నాడు, ఏమి తనలో మార్పు కలిగిందని చాలా మంది సహస్ర నేత్రాలతో చూస్తుంటారు.
1: పీపుల్ విల్ బి వాచింగ్ ఆల్ అరౌండ్. హీ వెంట్ టు ప్రశాంతి నిలయం, స్టేడ్ దేర్ ఫర్ 10 మినిట్స్. వాట్ ఈస్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఇన్
0: యూ? ఈ యొక్క మార్పును మీరు చూపించాలి.
1: సో వీ షుడ్ షో ద చేంజ్.
0: వర్క్ షాప్ కు పోయినటువంటి కారు,
1: the car that goes to workshop,
0: new bolts, new nuts, new pins, anni veskoni chakkaga manchi paint veskoni workshop nunchi vaste appudu workshop poyinanduku chairinattu artham.
1: The car which is taken to the workshop for repair should come out of the workshop with the new bolts and nuts, new paint. If the car returns in the same spoiled condition, what is the fun of going to the
0: workshop?
1: For all aspirants, Prashanthi Nilayam is the best, wonderful workshop. Nothing is expected in return here. You are not billed, you are not taxed.
0: Anta free, anta free.
1: Everything is
0: education
1: given free.
0: Free.
1: Education
0: health
1: free.
0: Health free. Water free. Hrudayam free.
1: Here everything is free. Education free. Health free. Water free. Heart free.
0: కనుక అంత మీకు అధికారం ఉంటుండాలి.
1: You got every right on
0: there. Ready, ready.
1: భగవాన్
0: అనుభవించండి, అనుభవించండి, ఆనందించండి.
1: భగవాన్ ఇస్ ఎవర్ రెడీ, ఎక్స్పీరియన్స్ అండ్ బి బ్లిస్ఫుల్.
0: భజన బినా సుఖ శాంతి నహి. హరి భజన బినా సుఖ శాంతి నహి.

0: In this world which is apparent, he is not seen. God is in the form of Atma all over the universe. Like he is in the form of Chaitanya, just as the thread that passes through precious gems, God is pervading all over the universe.
1: Prema Swarupulara,
0: embodiments of love.
1: Sarvam Kalividam Brahma. Idi Samasta Upanishadulu Yokka Saram.
0: The essence of Upanishads is that the entire cosmos is full of Brahman.
1: చరాచర ప్రపంచమంతయు కూడాను ఈ చిన్న పదము నందే ఇమిడి ఉంటున్నవి.
0: The movable and immovable in this world contains this essential principle.
1: బ్రహ్మము కానటువంటిది ఈ జగత్తునందు కానరాదు.
0: In this world there is nothing which is not Brahman.
1: కట్టెలందున నిప్పులు కలిగినట్లు తెలలయందున తైలము పెరుగునట్లు ఎందు చూచిన దైవంబే నిండి ఉండి. కట్టెలందున నిప్పులు కలిగినట్లు తెలలయందున తైలంబు పెరుగునట్లు ఎందు చూచిన దైవంబు నిండి ఉండి.
0: జస్ట్ దేర్ ఇస్ ఫైర్ కంటైన్డ్ ఇన్ ద ఫైర్ వుడ్ అండ్ ద ఆయిల్ ఇన్ ద సీడ్స్ వీ ఫైండ్ గాడ్ ఆల్ ఓవర్.
1: కనుక దైవము కానిది ఈ జగత్తులో కానరాదు.
0: Therefore in this world there is nothing which is not divinity.
1: దైవం యొక్క శాసనమును పురస్కరించుకునియే సృష్టి స్థితి లయములు కూడాను జరుగుతున్నవి.
0: Basing on God's command only, the creation, the sustenance and annihilation are based.
1: మానవుడు నమ్మినను నమ్మకపోయిన కూడాను ఈ జగత్తనేటువంటి చక్రము దైవ శాసనం వల్లనే తిరుగుతున్నది.
0: The wheel of time rotates by the will of God, whether you believe it or not.
1: కాల చక్రమునకు కర్త దైవమే.
0: The creator for this wheel of time is God himself.
1: కానీ ఈ కాలమును ఏ విధముగా మానవుడు వినియోగించాలి, ఏ విధముగా ఈ కాలము పవిత్రము గావించుకోవాలి అనేటువంటి సత్యాన్ని మానవుడు మర్చిపోతున్నాడు.
0: Man has forgotten as to how to make use of this time in a precious way and to make use of it in a sacred way.
1: సూర్యుడు ప్రకాశిస్తున్నాడు.
0: Sun shines.
1: చంద్రుడు తన చల్లదనాన్ని జగత్తునికి అందిస్తున్నాడు.
0: All the coolness to this world is given by moon.
1: వర్షములు కురియుచున్నవి.
0: There are rains.
1: ప్రవాహములు ప్రవహించుచున్నవి.
0: Rivers flow.
1: పంటలు పండుచున్నవి.
0: The crops also grow.
1: ఇవన్నీ కూడాను ఏ ఒక్క మానవుని నిమిత్తమై ఏర్పడినటువంటివి కాదనే సత్యాన్ని ప్రతి వ్యక్తి కూడాను గుర్తించడం అత్యవసరము.
0: Every individual has to recognize the fact we find these things not because of any single individual.
1: ఈ ప్రకృతి యందు జన్మించినటువంటి ప్రతి మానవునికి

0: దీనిని అనుభవించేటువంటి దీంతో సమానమైన అధికారం ఉంటున్నది.
1: ఎవ్రీ మ్యాన్ హ్యాస్ గాట్ ఎ బర్త్ రైట్ టు ఎంజాయ్ దాట్ వాట్ ఆల్ కంటెయిన్డ్ ఇన్ దిస్ వరల్డ్.
0: కానీ ఇట్టి సత్యాన్ని మానవుడు విస్మరించినాడు.
1: బట్ మ్యాన్ హ్యాస్ ఫర్గాటన్ దట్ ఫ్యాక్ట్.
0: సమర్థమైనటువంటి యోగములు మానవుడు ఏనాడు కూడాను అర్థం చేసుకున్నటకు ప్రయత్నించటం లేదు.
1: మ్యాన్ హ్యాస్ నాట్ మేడ్ ఎనీ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్
0: ఈక్వాలిటీ. ఈ నిర్లిప్తమైనటువంటి యొక్క భావము పసిపాపలు ఎందు మాత్రమే కనిపించుతున్నది.
1: దట్ స్పిరిట్ ఆఫ్ ఈక్వాలిటీ ఇస్ ప్రెసెంట్ అమంగ్ చిల్డ్రన్.
0: తల్లి పాలను త్రాగి చల్లని గాలిని పీల్చి కమ్మని కంఠముతో పాడేటువంటి తల్లి యొక్క జోలపాటలకు మురిసి తన యొక్క మనసును మరచి మధురభావములో మునిగేటువంటి యొక్క భావము పసిపిల్లలు ఎందు మాత్రమే కనిపించుచున్నది.
1: చిల్డ్రన్ టేక్ మిల్క్ ఫ్రమ్ మదర్ ఎంజాయ్ ద కూల్ బ్రీజ్ అండ్ ఆల్సో గెట్ ఇన్ ద స్లీప్ ఎంజాయింగ్ ద లలబీ ఆఫ్ మదర్.
0: కానీ మానవుడు పెరుగు కొలది తన పర అనేటువంటి భేదములు పుట్టుచున్నవి.
1: యాజ్ మ్యాన్ గ్రోస్ హి డెవలప్స్ ది ఫీలింగ్ ఆఫ్ ఐ మైన్ అండ్ థైన్.
0: స్వార్థములు పెరుగుతున్నది.
1: ది సెల్ఫిష్నెస్ ఇస్ ఆన్ ద రైజ్.
0: త్యాగము తరుగుతున్నది.
1: ది సాక్రిఫైస్ ఆన్ ద డిక్లైన్.
0: మానవత్వమే మరుగుపడుతున్నది.
1: ది హ్యూమన్ వాల్యూస్ డిసపియర్.
0: కారణమేమిటి?
1: వాట్స్ ద రీజన్?
0: ఆత్మవిశ్వాసమును కోల్పోవటమే.
1: ది అబ్సెన్స్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: సర్వత్రా ఉన్నటువంటి యొక్క శక్తి, సర్వేశ్వర శక్తి అనేటువంటి యొక్క తత్వాన్ని విస్మరించటమే.
1: యాస్ ఫర్గాటన్ ద ఫ్యాక్ట్ దట్ ద పవర్ ఆఫ్ ద డివినిటీ స్ప్రెడ్ ఆల్ ఓవర్.
0: అంతర్బహిత్త సర్వవ్యాప్య నారాయణ స్థిత అని తన యందును తన వెలుపల తన చుట్టూ సర్వత్రా సర్వకాలములు ఎందుకును వ్యాపించుతున్నటువంటి యొక్క దివ్యత్వాన్ని మానవుడు అర్థం చేసుకున్నటకు తగిన ప్రయత్నము చేయటం లేదు.
1: మ్యాన్ ఈస్ నాట్ మేకింగ్ ఎన్ అప్రోప్రియేట్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ దట్ ద డివినిటీ ఇస్ ఇన్ హిమ్ అరౌండ్ హిమ్ ఆల్ ఓవర్. హి హస్ నాట్ మేడ్ ఎనీ అటెంప్ట్ టు రియలైజ్ ద ట్రూత్.
0: జగత్తులో ధనవంతులు కలరు.
1: ఇన్ దిస్ వరల్డ్ ద రిచ్ పీపుల్.
0: బలవంతులు కలరు.
1: ద స్ట్రాంగ్ వన్స్.
0: గుణవంతులు కలరు.
1: ద మెన్ ఆఫ్ క్యారెక్టర్.
0: విద్యావంతులు కలరు.
1: ద ఎడ్యుకేటెడ్ పీపుల్.
0: కానీ ఆత్మవంతులు కానరావటం లేదు.
1: But we don't find people with realization of Atman.
0: Atmavantulanaga emiti?
1: What do you mean by the one realized?
0: Shariramu kanipistundi.
1: The body is apparent.
0: Manasu unnattuga anipistundi.
1: The mind appears as if it exists.
0: Kani atma kanaradu.
1: But atma is not visible.
0: Kanarani atmaru kanipinchunattu cheskoni aa aanandamulo taanu tanmattudai unmattudai divyatvanni anubhavinchinatundi vaade atmavantudu.
1: Is the really the realized one? If he understands and then sees that Atma which is not apparent, which is hidden, that he intoxicates himself enjoying the beauty of Atma.
0: Itti Atmavantulu prachina kalamunandu aneka mandi maharshulu ee divyamainatundi bhavanni divyamainatundi yokka rasamunu divyamainatundi shaktini anubhavinchi aanandinchi jagatruku andistu vacharu.
1: The ancient saints realized this Atman. They enjoyed and then propagated the principle of Atman to everyone in this world.
0: ప్రాకృతమైనటువంటి మానవునకు ఈ పరతత్వాన్ని బోధించే నిమిత్తమై అనేక ఉపనిషత్తులున్నటువంటి యొక్క భావములను క్రోడీకరించుకుని వీటిని త్రికోణము అనేటువంటి స్వరూపకంగా ధరింపజేసి జగత్తును చాటుతూ వచ్చారు.
1: They started propagating this doctrine of Atma, taking from Upanishads. And explained in a triangular fashion.
0: Okati shariram.
1: One is the body.
0: Rendavadi manasu.
1: The second is mind.
0: Moodavadi atma.
1: The third is atma.
0: Shariram sthulam.
1: The body is grass.
0: Atma sukshmam.
1: The mind is subtle.
0: Ee sthulam sukshmam ainatundi shariramunaku atmaku samanvayamunu kavinchi rendittini koorchi cherchi aanandimpa chesinatundi manasu.
1: The gross body and the subtle atma have been united and jointed and coordinated by the mind that stands in between.
0: ఈ మూడింటి యొక్క సమన్వయం యొక్క ప్రతిపాదనే తత్వము అని నిరూపించారు.
1: The integration and the coordination of the three is nature or tattva.
0: ఈ తత్వము అనేటువంటి యొక్క సత్యాన్ని మానవుడు సరిగా అర్థం చేసుకోవటం లేదు.
1: Man is not understanding properly the meaning of tattva or the nature.
0: Tat tvam. Tat anaga adi.
1: తత్ మీన్స్ దట్.
0: త్వం అనగా ఇది,
1: త్వం మీన్స్ దిస్.
0: అది అనగా మనం గుర్తించవలసినది ఏమిటి?
1: దట్ మీన్స్ వాట్? వాట్ ఈస్ ఇట్ టు బి రియల్?
0: మనకు దూరముగా ఉన్నటువంటి దానిని దట్ అంటాం.
1: దట్ విచ్ ఇస్ అవే ఫ్రమ్ యూ ఈస్ కాల్డ్ దట్.
0: దగ్గరగా ఉండినటువంటి దానిని దిస్ అంటాం.
1: దట్ విచ్ ఇస్ క్వైట్ నియర్ టు యూ ఈస్ కాల్డ్ దిస్.
0: దేనికి దూరముగా ఉన్నది, దేనికి దగ్గరగా ఉన్నది?
1: టు వాట్ ఈస్ ఇట్ ఇట్ ఈస్ డిస్టెంట్, టు వాట్ ఇట్ ఈస్ నియర్ బై.
0: మన ఇంద్రియములకు దూరముగా ఉన్నటువంటి దానిని దట్ అన్నాడు.
1: దట్ విచ్ ఇస్ ఫార్ ఆఫ్ ఫ్రమ్ సెన్సెస్ ఈస్ దట్.
0: మన ఇంద్రియములకు సమీపంగా ఉన్నటువంటి దానిని దిస్ అన్నారు.
1: దట్ విచ్ ఇస్ క్లోజ్ టు సెన్సెస్ ఈస్ దిస్.
0: కనుక ఇంద్రియములకు సమీపంగా ఉన్నటువంటిది జీవము అనగా దేహమే.
1: ద బాడీ ఈస్ క్వైట్ క్లోజ్ టు ద సెన్సెస్, దట్ ఈస్ దేహ ఆర్ ద బాడీ.
0: మన ఇంద్రియములకు దూరముగా ఉన్నటువంటి ఒక తత్ అనేటువంటిది ఆత్మ.
1: దట్ విచ్ ఇస్ ఫార్ అవే ఫ్రమ్ ద బాడీ ఆర్ సెన్సెస్,
0: దూరముగా ఉన్నటువంటి యొక్క ఆత్మను,
1: దట్ ఆత్మ విచ్ ఇస్ ఫార్ ఆఫ్,
0: దగ్గరగా ఉన్నటువంటి దేహముతో,
1: అండ్ ద బాడీ విచ్ ఇస్ క్వైట్ క్లోజ్,
0: ఆ సీ కలపటమే మనసు యొక్క స్వభావము.
1: మిక్సింగ్ బోత్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద మైండ్.
0: దీనినే తత్వం అసి అని పిలుస్తూ వచ్చారు.
1: దిస్ ఈస్ కాల్డ్ దట్ దౌ ఆర్ట్, తత్వమసి.
0: కనుక మానవత్వములో ఈ శరీరము, మనసు, ఆత్మల యొక్క మూడింటి యొక్క సమ్మిళిత స్వరూపాన్ని మనము గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: Therefore, in man, we should make an attempt to understand the very form and the nature of body.
0: Tattvamasi anaga pratyekamainatvanti yokka artham emi ledu.
1: Tattvamasi has no separate meaning.
0: Adi idi cherinatvantide tattvamasi.
1: Tattvamasi is a mixture of that and this.
0: Anaga atitamainatvanti yokka aatmato,
1: that atma which is transcendent,
0: anubhava roopamainatvanti dehamuto,
1: the body that experiences,
0: ఏకత్వాన్ని అనుభవించి,
1: experiencing unity,
0: దివ్యత్వాన్ని పొందటమే,
1: one should attain divinity.
0: తదుపరి జీవుడు, దేవుడు, ప్రకృతి, ఇది మూడు కూడాను మరొక కోణంగా నిర్మించుకుంటూ వచ్చారు.
1: From the other point of view, there are these three things, the individual, God and Prakriti, the world.
0: ఈ మూడింటి యొక్క సారాంశమును రక్తి, భుక్తి, ముక్తి అని కూడా ఏర్పరచుకుంటూ వచ్చారు.
1: ది ఎసెన్స్ ఆఫ్ దీస్ త్రీ థింగ్స్ కెన్ బి సెడ్ అస్ రక్తి, భుక్తి అండ్ ముక్తి.
0: రక్తి ఏమిటది?
1: వాట్ ఈస్ మెంట్ బై రక్తి?
0: ఈ జగత్తే మనకు రక్తి.
1: దిస్ వరల్డ్ ఈజ్ రక్తి.
0: భుక్తి, ఈ దేహమునకు భుక్తి అత్యవసరము.
1: భుక్తి, ఫుడ్ ఈజ్ నెసెసరీ ఫర్ ద బాడీ.
0: ముక్తి స్వరూపమే ఆత్మ,
1: ద లిబరేటెడ్ వన్, ముక్తి.
0: కనుక ప్రతి మానవునికి కూడాను రక్తి, భుక్తి, ముక్తి అత్యవసరమని కూడాను ఈ తత్వం అసి బోధిస్తూ వచ్చింది.
1: తత్వమసి టీచర్స్ దట్ ఎవ్రీ మ్యాన్ నీడ్స్ రక్తి, భుక్తి అండ్ ముక్తి.
0: స్థూలము, సూక్ష్మము, కారణము,
1: ద గ్రాస్, ద సటిల్ అండ్ ద కాజల్.
0: ఇంతియే కాక జగత్తునకు ఘనమైనటువంటి యొక్క ప్రకృతి తత్వాన్ని ఇందులో ఇమిడ్చుకుంటూ వచ్చారు.
1: హియర్ ఆల్సో కంటైన్ ద వాల్యూస్, ద స్ప్లెండర్,
0: భూత, భవిష్యత్, వర్తమానముల యందు అంతర్వాహినిగా ప్రవహించేటువంటిది కూడాను తత్వం అసి అని కూడా నిరూపించారు.
1: ద ప్రిన్సిపల్ ఆఫ్ తత్వం అసి ఫ్లోస్ ఇన్ ఆల్ ద త్రీ టైమ్స్, పాస్ట్, ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్.
0: కనుక మానవత్వం లోపల ఈ తత్వం అసి అనేటువంటి దానిని ఎంత సులభంగా వారు గుర్తించి ప్రజలకు చాటిస్తూ వచ్చారు.
1: They have been propagating to people how the principle of tattvamasi could be explained in the life.
0: Nadi pravahinchindi,
1: the river flows.
0: Pravahinchina nadi samudramlo cheri undi.
1: It merges into ocean having flown over.
0: Samudram yokka jalamu aaviriga marindi.
1: The water of ocean transforms into
0: aaviri meghamuga roopondindi.
1: The vapor becomes clouds.
0: Meghamu varshanga kurchindi.
1: The clouds rain.
0: Varshamu tirigi vankalaga pravahinchayi.
1: And this rain flows as lake.
0: Ee vankalu oka nadiga రూపొందాయి.
1: దే ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు రివర్స్.
0: ఈ రూపొందినటువంటి నది తిరిగి సముద్రంలో చేరిపోయింది.
1: ద రివర్స్ దట్ హావ్ కమ్ లైక్ దట్ వే మర్జ్ ఇన్ టు ఓషన్.
0: కానీ ఈ నది ఎక్కడి నుంచి వచ్చింది?
1: వేర్ ఫ్రమ్ దిస్ రివర్ ఎమనేట్?
0: ఈ నది యొక్క నీరు ఎక్కడిది?
1: వేర్ ఫ్రమ్ ద వాటర్?
0: అని నదికి ఏమాత్రమూ తెలియదు.
1: ద రివర్ డజంట్ రియలైజ్ దిస్ ఫ్యాక్ట్.
0: కానీ చేరిన తర్వాత తత్వం అసి, మేము ఇందు నుంచినే బయలుదేరినటువంటి వారమే, మేము ఇది రెండు ఒక్కటే అని ఆనాడు గుర్తించుకుంటూ వచ్చాయట.
1: ఇట్ రియలైజెస్ ద ఫ్యాక్ట్ ఆఫ్ ది యూనిటీ వెన్ వన్స్ ఇట్ గెట్స్ మర్జ్డ్ ఇన్ టు ఓషన్. వి హావ్ కమ్ అవుట్ ఆఫ్ యూ అండ్ వి మర్జ్డ్ ఇన్ యూ.
0: ఒక విత్తనము భూమిలో నాటినాం.
1: We have sown a seed in soil.
0: అది మొక్క రూపంలో ధరించింది.
1: It has grown into sapling.
0: మొక్క వృక్షంగా రూపొందింది.
1: It has become a tree.
0: ఈ వృక్షములో కొమ్మలు, రెమ్మలు, ఆకులు, పువ్వులు, కాయలు, ఫలములు కలిగాయి.
1: The tree has got the branches, the leaves, the flowers and the fruits and so on.
0: కానీ ఈ కొమ్మలు, ఈ రెమ్మలు, ఈ ఆకులు, ఈ పువ్వులు, ఈ కాయలు, ఈ ఫలములు ఎక్కడి నుంచి వచ్చాయి?
1: Where from these things existed, the branches, the leaves, the flowers, the unripe fruits and the
0: vidyuk roopa namamulu ruchi prabhavamulu veri veri ainappatikini ivi anni cheri okkate aneetundi satyanni nirupinchukuntu vacharu prajalu.
1: People started realizing unity. Their names and forms and tastes may differ, but however they are all one.
0: Aa vittanamlo undinatundi ankusham cheptundadi tatvam asi. Ee kommalu, ఈ రెమ్మలు, ఈ పువ్వులు, ఈ కాయలు, ఈ ఫలములు అవన్నీ కూడాను తత్ త్వం నా నుంచి వచ్చినటువంటివి. అవన్నీ
1: సీడ్ స్టార్టెడ్ డిక్లేరింగ్ తత్వమసి ఫ్రమ్ మీ ఓన్లీ ద బ్రాంచెస్ ద లీవ్స్ ద అన్రై ఫ్రూట్స్ అండ్ ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ హావ్ కమ్.
0: కనుకనే ఈ విధమైనటువంటి ఆధారాలను పురస్కరించుకుని జగత్ అంతయ్య కూడాను ఈశావాస్యమిదం జగత్ అని నిరూపిస్తూ వచ్చారు.
1: దే స్టార్టెడ్ ప్రూవింగ్ ద ఫ్యాక్ట్ Basing on this example that ishavasyamidam sarvam God pervades all over.
0: Neetilo inta chakkaranu vesam.
1: You mix sugar in water.
0: Kaani dalana chakkaga kalipetappatiki
1: when once you mix it properly
0: aa chakkara anta kudanu neetilo sarvatra vyapinchi poyindi.
1: The sugar spreads all over the water.
0: Kaani kantiki kanipinchadu chetiki chikkadu.
1: You cannot see with your physical eye nor can you capture with the hand.
0: Kaani chakkara leda unnadi.
1: But is there not sugar? But it exists.
0: Arupamai untunnadi.
1: It has no form.
0: Agamyamai untundadi.
1: It cannot be seen.
0: Kaani adi kevalam jihvaku maatrame adi undinattuga gurtinchadaniki veel avutundi.
1: It is possible to realize its existence by way of taste to the tongue.
0: Appudu gurtinchinappudu emi cheptunda chakkara.
1: When once it is realized, what is it that sugar says?
0: Tatvam asi.
1: The sugar also says tatvam asi.
0: Aa madhuryamu maade.
1: That sweetness is ours only.
0: Jalamudi kaadu aa madhuryamu.
1: That sweetness is not due to water.
0: Ee vidhamgane bhagavantudu sarvavyapi ayi unnadu aneetundi satyanni aa naati maharushulu ilanti chinna chinna vakyamulu cheta prabodhanu pracharam chalipi ee tattamasi aneetundi oka ekatvanni prabodhisthu vacharu.
1: Taking such simple examples, maharishis of ancient times started teaching that God pervades all over the universe.
0: ఇంతియే కాక మానవుడు తన యొక్క తత్వాన్ని, తన యొక్క జీవితమును, పరిసర ప్రాంతములను గుర్తించుకొనుటకు తగిన ప్రయత్నం కూడాను చేయటం లేదు.
1: మ్యాన్ ఇస్ ఆల్సో నాట్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ హిజ్ ఓన్ నేచర్, టు అండర్స్టాండ్ హిజ్ ఓన్ లైఫ్ ప్రిన్సిపల్, నాట్ ద ఎన్వైరన్మెంట్.
0: ఉన్నది ఒక్కటే.
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్ దట్ ఎగ్జిస్ట్.
0: అనేకత్వంగా రూపొందుతూ వస్తుండాలి.
1: ఇట్ టేక్స్ డిఫరెంట్ ఫార్మ్స్.
0: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వమే భారతీయ సంస్కృతి యొక్క ప్రభావము అని కూడాను ఉపనిషత్తులు చాటుతూ వచ్చాయి.
1: ఉపనిషత్ స్టార్టెడ్ డిక్లేరింగ్ దట్ ది ఎసెన్స్ ఆఫ్ ఇండియన్ కల్చర్ లైజ్ ఇన్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: కనుక ఏకత్వాన్ని మనం విస్మరించి, అనేకత్వాన్ని విశ్వసించి మన జీవితమును వ్యర్థం చేసుకుంటున్నాం.
1: వీఆర్ వేస్టింగ్ అవర్ లైఫ్ ఫర్గెటింగ్ దిస్ యూనిటీ, spending all the time in diversity.
0: Ikkada akara, ukara, makaramulu.
1: Here there are three syllables, akara, ukara and makara.
0: Ee moodinti yokka eka swaroopame omkaramu.
1: The unity of all these three is omkara.
0: Ee omkaram yokka shabda pramaaname pranavamu.
1: The sound proof of this omkaram is pranavamu.
0: Ee pranavame prapancha swaroopamu.
1: This pranamu is very form of this world.
0: కనుక ఓంకారం అనేటువంటి స్వరూపమే ఈ జగత్తు.
1: దిస్ వరల్డ్ ఇస్ వెరీ ఫార్మ్ ఆఫ్ ఓంకారం.
0: ఇవి రెండు కూడాను దివి నుండి భూమి వరకు, భూమి నుండి దివి వరకు ప్రసారం సరుగుతూనే ఉంటుండాలి.
1: దీస్ టూ హ్యావ్ బీన్ ఫ్లోయింగ్ కంటిన్యూస్లీ రైట్ ఫ్రమ్ స్కై టు ఎర్త్ అండ్ ఎర్త్ టు స్కై.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వం లోపల ఉండినటువంటి యొక్క ఆత్మతత్వాన్ని గుర్తించడమే నిజమైనటువంటి పురుషత్వము అని కూడా ప్రబోధిస్తూ వచ్చింది ఉపనిషత్తులు.
1: ఉపనిషత్స్ డిక్లేర్డ్ ద రియల్ వాల్యూ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఎగ్జిస్ట్ ఇన్ అండర్స్టాండింగ్ ది యూనిటీ బిట్వీన్ ది టూ.
0: కారణం ప్రతి మానవుని ఎందు కూడాను ఈ ప్రణవ శబ్దము అనేటువంటిది నిశ్శబ్ద రూపంలో నిలిచి ఉంటుండాలి.
1: వాట్స్ ద రీజన్ దిస్ ప్రణవ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సైలెన్స్ ఇన్ ఎవ్రీ వన్?
0: ప్రణవం మనకు ఎక్కడా కనిపించడం లేదే, వినిపించడం లేదే అని మనం విచారించవచ్చు.
1: యు మే ఎంక్వైర్ దట్ యూ డోంట్ సీ ప్రణవం ఎనీవేర్, దట్ యూ డోంట్ లిసన్ టు ప్రణవం.
0: మన ఉచ్ఛ్వాస నిశ్వాసం ఏమిటి?
1: వాట్ డు యు మీన్ బై ద బ్రెత్?
0: మన యొక్క దేహం నందు సంచరించేటువంటి యొక్క ఈ రక్తం యొక్క సంచారం ఏమిటి?
1: హౌ డు యూ అండర్స్టాండ్ ద బ్లడ్ సర్క్యులేషన్ ఇన్ హ్యూమన్ బాడీ?
0: కనుక ఇవన్నీ కూడా ప్రణవమయమైనటువంటివే.
1: ఆల్ దీస్ ఆర్ ఫుల్ ఆఫ్ ప్రణవ.
0: చెట్టు గాలి వీస్తుండాలి,
1: విండ్ బ్లోస్,
0: కానీ ఆ గాలి ఎందు కూడా ప్రణవనాదం మనం వినిపెడుతుండాలి.
1: ఈవెన్ ఇన్ ద విండ్ యూ హియర్ ద సౌండ్స్ ఆఫ్ ప్రణవ.
0: ఒక ఎలక్ట్రిక్ పోల్ దగ్గర పోయి నీవు నిల్చుకొని నీ చెవు ఆ పోల్ పైన పెట్టినప్పుడు ఓ అని ఆ శబ్దాన్ని మనం వినగలుగుతున్నాం.
1: వెన్ యూ స్టాండ్ వెరీ క్లోజ్ టు ఎన్ ఎలక్ట్రిక్ పోల్ అండ్ లిసన్, యూ లిసన్ టు ద సౌండ్ ఆఫ్ ప్రణవము ఓ.
0: అయితే ఈ ప్రణవమునందు కేవలము కొన్ని కల్పితమైనటువంటి వాటిని మనము కల్పించుకున్నట చేత అది ప్రణవంగా రూపొందడం మనం గుర్తించడం లేదు.
1: బికాస్ వీ ఇమాజిన్ సర్టన్ థింగ్స్, దేర్ఫోర్ వీఆర్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ ఓంకారము దేర్ ప్రణవం.
0: మన నిత్య జీవితంలో ఉచ్ఛ్వాస నిశ్వాసం జరుగుతున్నవి.
1: ఇన్ అవర్ డైలీ లైఫ్ వీ బ్రీద్ ఇన్ అండ్ బ్రీద్ అవుట్.
0: మనము గాలిని తీర్చుకునే సమయం లోపల సో అని పీల్చుకుంటున్నాం.
1: వెన్ వీ బ్రీద్ ఇన్ దేర్ ఇస్ సౌండ్ ఆఫ్ సో.
0: విడిచినప్పుడు హమ్.
1: వెన్ బ్రీద్ అవుట్ దేర్ ఇస్ ది సౌండ్ హమ్.
0: సో హమ్ సో హమ్. ఇవి రెండింటి యొక్క ఏకత్వం లోపల ఇదే నిజమైనటువంటి ఓంకారం ఉంటుండాలి.
1: The real Omkaram lies in this fact of so and hum, the breathing and process. And
0: so aneetundi padamu lopala, hum aneetundi padamu lopala undinatundi antarathani manam gurtinchukunte so hum ade nenu adi kuda muttatvam ase.
1: When we understand the inner significance of these two, so hum, that's equal to tattvam.
0: Tattvam ase aneetundi moodu aksharallo undinatundi ekam it oka aksharame ani cheptunnam. It ఏకాక్షరం బ్రహ్మ, ఒకే అక్షరం అని అంటున్నామే, ఇది ఏ విధంగా ఒక అక్షరం అవుతుంది?
1: ద మీనింగ్ ఆఫ్ తత్వమసి కుడ్ బి సెట్ ఇన్ సింగిల్ వర్డ్, దట్ ఇస్ ఓంకార ద సింగిల్ వర్డ్, హౌ కుడ్ దట్ బి?
0: సో ఇందులోపల సారూప్య సారూప్య సామీప్య సాయుధ్యములకు సంబంధించినటువంటి సకారం మైనస్ అవుతుంది.
1: ఇన్ దిస్ ఫస్ట్ సిలబుల్ సో ద సకార, ద ఫస్ట్ సిలబుల్ is absent in all these four.
0: ఎప్పుడు ఇది సకారం మైనస్ అవుతుంది?
1: When it disappears.
0: జాగ్రత్తను మరచి,
1: when we forget this waking
0: state, నిద్రావస్థలో నిలిచినప్పుడు,
1: when we get into sleep,
0: జాగ్రత్త యొక్క మంచి చెడ్డలను మనం విస్మరించినప్పుడు,
1: when we forget the good and bad of the waking
0: ఈ సో అనేటువంటి శబ్దం లోపల సకార మైనస్ అయిపోయి కేవలం ఓ అవుతుంది.
1: When we forget all these things, the so, the sakara misses there and o remains.
0: హమ్ అనేటువంటి యొక్క నిశ్వాసం లోపల ఇక్కడ హకారం మైనస్ అవుతుంది.
1: ఇన్ హమ్ ద సెకండ్ సిలబుల్ ది అకార,
0: జాగ్రత్తలో ఉండినంత వరకే సకార హకారములు ఈ యొక్క ఓంకారంతో లీనమవుతుంటాయి.
1: సో లాంగ్ వేర్ ఇన్ ది వేకింగ్ స్టేట్ వీ ఫైండ్ సకార అండ్ హకార.
0: ఈ జాగ్రత్తను విస్మరించి,
1: when we forget the waking state,
0: సూక్ష్మావస్థలో మనము గాఢ నిద్రలో ఉండినప్పుడు,
1: when we enter into deep sleep,
0: ఈ సకార హకారములు రెండు కూడాను అంతర్ధానం అవుతాయి.
1: దిస్ సకార హకార దే డిసపియర్.
0: కనుక సో అనేటువంటి పదములో సకారం పోయినప్పుడు ఏమవుతుంది? ఓ అవుతుంది.
1: సో ఇన్ దిస్ ఫస్ట్ సిలబుల్ సో, వెన్ సకార డిసపియర్స్ ఓ రిమైన్స్.
0: హమ్ అనేటువంటి యొక్క నిశ్వాస లోపల హకారం పోయినప్పుడు అవుతుంది.
1: ఇన్ ది సెకండ్ వన్ హమ్, వెన్ హా డిసపియర్స్ రిమైన్స్
0: ఓ ప్లస్ ఓం ఏకాక్షరం అయిపోయింది.
1: దేర్ ఫోర్ ఇన్ దీస్ టూ ఓ ప్లస్ బికమ్స్ ఓం.
0: సకారం హకారం రెండు చేరినప్పుడు సోహం అయిపోయింది. ఈ సకార హకారం రెండు పోయినప్పుడు ఓం అయిపోయింది.
1: విత్ సకార అండ్ హకార ఇట్ బికమ్ సోహం. విత్ దీస్ టూ వర్డ్స్ మిస్సింగ్ ఇట్ ఈస్ రిమైన్స్.
0: అనగా జాగ్రత్త అవస్థలో ఉండినంత వరకు కూడాను మానవుడు ఈ ప్రాకృతమైనటువంటి జీవితంలో లీనమైపోయి తద్వారా ఈ ఏకాక్షరం బ్రహ్మ అనేటువంటి సత్యాన్ని మర్చిపోతున్నాడు.
1: ఇన్ ది వేకింగ్ స్టేట్ మ్యాన్ ఫర్గెట్స్ ద రియల్ నేచర్ అండ్ బికాస్ అండ్ హీ హాస్ గాట్ ది స్పిరిట్ ఆఫ్ సోహం అండ్ ఫర్గెటింగ్.
0: ఈ ప్రపంచం మన దృష్టిలో ఉండినంత వరకే మనకు కూడా దుఃఖములు ఆనందములు.
1: సో లాంగ్ దేర్ ఇస్ దిస్ అవేర్నెస్ ఆఫ్ ది వరల్డ్లీ ప్లెజర్స్ యు హావ్ గాట్ ది ప్లెజర్ ఇన్ ద పెయిన్.
0: ఏనాడు నిద్రావస్థలో మనం ప్రవేశిస్తామో అప్పుడు ఈ జాగ్రత్త ప్రపంచం మనకు మరుగైపోతుంది.
1: ద మూమెంట్ యు ఎంటర్ ఇంటూ డీప్ స్లీప్
0: జాగ్రత్త ప్రపంచం అనేటువంటిది మరుగైనప్పుడు మన యొక్క సుఖ దుఃఖములు కూడా మరుగైపోతాయి.
1: When this waking state is far from you, you are free from the pain and pleasure.
0: పురస్కరించుకొనియ నిద్రి సమాధి స్థితి అన్నారు. ఆ నిద్రావస్థ యందు ఏ విధమైనటువంటి సుఖము కాని దుఃఖము కాని ప్రాకృతమైనటువంటి యొక్క జగత్తు కాని మనకు కానరాక అనుభవం రాక నిలిచిపోయింటాయి.
1: ఇన్ ద డీప్ స్లీప్ స్టేట్ యూ డు నాట్ ఎక్స్పీరియన్స్ ఎనీ పెయిన్ ఆర్ ప్లెజర్.
0: కనుక మానవుడు దైవత్వాన్ని గుర్తించడానికి ఈ రికమైనటువంటి మార్గాన్ని మనం అనుసరించాలి.
1: సో మ్యాన్ షుడ్ ఫాలో దిస్ పాత్ టు రియలైజ్ డివినిటీ.
0: ఉపనిషత్తులు ఇవి పెద్ద పెద్ద పదములుగా ఉండినటువంటి దానిని చిన్న చిన్న వాక్యములుగా క్రోడీకరించుకుని
1: ద హై సౌండింగ్ వర్డ్స్ హావ్ బీన్ కంబైన్డ్
0: సామాన్యమైనటువంటి మానవులకు
1: టు ఆర్డినరీ మ్యాన్
0: నిత్య జీవితంలో
1: ఇన్ ద డైలీ లైఫ్
0: అనుభూతికి ఆనందమునకు అనుగుణంగా అవి రూపొందుతూ వచ్చాయి.
1: They have been explained to his experience and to give him the bliss, the happiness.
0: Upa ni shakti.
1: The three things here, upa ni shakti.
0: Upa anaga samipam.
1: Upa means proximity.
0: Ni anaga krinda.
1: Ni means below.
0: Shat anaga kurcho.
1: Shat means sit down.
0: Anaga gurumunaku peddalaku వినయంగా నీవు అనుసరించాలి అనేటువంటిది దీని యొక్క అంతరార్థం.
1: ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్ ఈస్ యూ షుడ్ షో రెస్పెక్ట్ యువర్ ప్రిసెప్టర్స్ అండ్ ఎల్డర్స్.
0: దూరా దూరే అంత్యకేశ అనేది వేదం. నీకు భగవంతుడు ఎంత దూరమని నీవు అనుకుంటున్నావో అంత దూరంగా ఉంటున్నాడు. భగవంతుడు ఎంత సమీపుడని నీవు భావిస్తున్నావో అంత సమీపుడుగా ఉంటున్నాడు.
1: ద వేద డిక్లేర్స్ ఇఫ్ యూ థింక్ ద గాడ్ ఈస్ ఫార్ అవే ఫ్రమ్ యూ హీస్ రియలీ ఫార్ అవే. If you feel that he is quite close to you, he is quite near.
0: దూరమునకు సమీపమునకు నీ భావమునే కాని దోషము భగవంతుడు ఏనాడు దూరము కాని దగ్గర కాని సర్వత్రా ఉంటున్నాడు.
1: It's only your feelings to take him far off or near. For God, there is neither these two things. He is quite close to you.
0: అణువులు అణువుగా ఘనములు ఘనముగా ఉంటున్నాడు.
1: He is a small among an atom and largest of all Lord.
0: కనుకనే అణో రణీయాన్ మహతో మహీయాన్. ఇలాంటి దివ్యమైనటువంటి ఒక తత్వాన్ని ప్రతి మానవుడు కూడాను పరిశోధనలు చేసి విచారణ సలిపి శ్రద్ధాభక్తితో దీనిని విచారణ చేయాలనుకున్నప్పుడు తప్పక దానిని అర్థం చేసుకుంటారు.
1: మ్యాన్ కెన్ అండర్స్టాండ్ ఇఫ్ హీ ప్రొసీడ్స్ అండ్ మేక్స్ ఎ కైండ్ ఆఫ్ ఎంక్వైరీ విత్ ఆల్ ది డివోషన్ అండ్ సిన్సెరిటీ ఆఫ్ హార్ట్.
0: ఈనాటి మానవుడు తెలుసుకున్నట్టు ఏమాత్రము ప్రయత్నించడం లేదు.
1: బట్ టుడే మ్యాన్ ఇస్ నాట్ మేకింగ్ ఎనీ ఎఫర్ట్ టు అండర్స్టాండ్.
0: ఈ అనిత్యము అశాశ్వతము అసత్యమైనటువంటి యొక్క జగత్ వ్యాపారములు యందు తమ సమస్తములు కూడా అంకితంగా ఆవిస్తున్నాడు.
1: మ్యాన్ ఇస్ డెడికేటింగ్ హిస్ లైఫ్ స్పెండింగ్ ఆల్ ది టైమ్ ఇన్ దిస్ ఎఫిమరల్ ట్రాన్సిటరీ టెంపరరీ.
0: నిత్య సత్యమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి మార్గమునందు తన కాలమును అణుమాత్రమైన కూడా అంకితం చేయటం లేదు.
1: హీ ఈస్ నాట్ స్పెండింగ్ ఎ మూమెంట్ ఆఫ్ టైమ్ టు కంటెంప్లేట్ ఆన్ దాట్ విచ్ ఇస్ పర్మనెంట్ దాట్ విచ్ ఎగ్జిస్ట్ దాట్ విచ్ ఇస్ ట్రూ.
0: ఇదే మానవుని యందు ఏర్పడినటువంటి అశ్రద్ధ.
1: దిస్ ఇస్ లాక్ ఆఫ్ సిన్సెరిటీ ఆఫ్ పర్పస్.
0: కనుకనే జ్ఞానము శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ కలిగినటువంటి వానికే జ్ఞానం లభ్యమవుతుంది.
1: Therefore one can have wisdom if he has steadfastness or శ్రద్ధ.
0: శ్రద్ధ లేనప్పుడు ఏమాత్రం కూడాను సమీపంలో ఉండినటువంటి దాన్ని కూడాను మనం అనుభవించలేము.
1: When there is no శ్రద్ధ or steadfastness, even though it is close to you, you cannot experience.
0: కనుక మానవుడు తనకు అశాంతికి మూల కారణం ఏమిటో గుర్తించడానికి తగిన ప్రయత్నం చేయటం లేదు.
1: Man is not making an effort to understand why he lost peace.
0: Brahma manasa putrudaina Naraduru sarva kala paripurudainappatikini sarva shastra praveedudainappatikini appudappudu atanilo ashanti pellupukutu vachindi.
1: Narada, though being a scholar of all Vedas and Shastras, he too didn't have peace at one time.
0: కానీ ఈ అశాంతికి కారణమేమిటో గుర్తించాలని సనత్ కుమారు దగ్గరికి వెళ్ళాడు.
1: టు నో ద కాజ్ ఫర్ ద అబ్సెన్స్ ఆఫ్ పీస్ హీ అప్రోచ్ సనత్ కుమార.
0: సనత్ కుమార, నా అశాంతికి కారణమేమిటో బోధించి దాని నిర్మూలము గావించి దానికి తగినటువంటి జ్ఞానాన్ని ప్రసాదించమని ప్రార్థించాడు.
1: హీ ప్రేడ్ సనత్ కుమార, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ వై ఐ డోంట్ హ్యావ్ పీస్. టెల్ మీ ద వే టు అక్వైర్ దట్ పీస్ అండ్ బీ హ్యాపీ.
0: అప్పుడు సనత్ కుమారు నారదుని ప్రశ్నిస్తాడు, నారద నీ క్వాలిఫికేషన్ ఏమిటి, నీవు ఏమేమి చదివావు, నీలో ఏమేమి అర్హత ఉంటుండాలి అని ప్రశ్నించాడు.
1: దెన్ సనత్ కుమార క్వశ్చన్ నారద, ఓ నారద, వాట్ ఆర్ యువర్ క్రెడెన్షియల్స్, వాట్ ఆర్ యువర్
0: క్వాలిఫికేషన్. ఘనమాగ నేర్చినట్టి ఆ నారదుడే 64 విద్యలు

0: 64 విద్యను నేర్చినటువంటి వాడు నారదుడు.
1: నారద లెర్న్ ఆల్ ది 64 టైప్స్ ఆఫ్ నాలెడ్జ్.
0: ఏదో ఒకటి రెండు సబ్జెక్ట్స్ కాదు అవి.
1: నాట్ మియర్లీ వన్ ఆర్ టూ సబ్జెక్ట్స్.
0: 64 సబ్జెక్ట్స్.
1: 64 సబ్జెక్ట్స్.
0: అంతేకాక 6 శాస్త్రములు, 4 వేదములు, 24 ఉపాంగములు కూడా చదివినటువంటి వాడు.
1: 6 శాస్త్రస్ అండ్ 4 వేదాస్ అండ్ అదర్ ఉపాంగాస్ ఆల్సో స్టడీ.
0: ఇన్ని విద్యలు నేర్చి ఏమి ప్రయోజనం?
1: వాట్ ఇస్ ది యూజ్ ఇన్ లెర్నింగ్ ఆల్ దిస్?
0: ఎన్ని విద్యలు నేర్చి ఏమి ఫలం?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఎక్వైరింగ్ ఆల్ నాలెడ్జ్?
0: తన్నసటవ్రాత తప్పించ ఎవరి వశం?
1: హూ కెన్ మేక్ యూ ఎస్కేప్ ఫ్రమ్ డెస్టినీ?
0: చెడ్డ బుద్ధులు తన తన చేరినేని?
1: ఇఫ్ బ్యాడ్ ఫీలింగ్స్ ఎంటర్ ఇన్ యువర్ మైండ్,
0: బెండుబారులు బుద్ధులు బండబారు.
1: ది మైండ్, ది ఇంటెలెక్ట్ ఆల్సో బికమ్స్ లైక్ డెడ్ రాక్.
0: కనుక నారదునికి అశాంతి రావడానికి కారణమేమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్ ఫార్ ద లాస్ ఆఫ్ పీస్?
0: నేను విద్యావంతుడను,
1: ఐఎమ్ ఎన్ ఎడ్యుకేటెడ్ మ్యాన్,
0: నన్ను నేను సర్వశాస్త్ర ప్రవీణుడు అనేటువంటి అహంకారమే ఇది నన్నంతా కూడా మరుగుపరుస్తూ వచ్చింది.
1: దిస్ ఈగో దట్ ఈస్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ ఆల్ శాస్త్రాస్ అండ్ వేదాస్.
0: ఈ అశాంతికి మూల కారణము అహంకారమే.
1: ఫర్ ద లాస్ ఆఫ్ పీస్ ద కాజ్ ఇస్ ఈగో.
0: కనుక అన్ని విన్నటువంటి యొక్క సనత్ కుమారుడు,
1: సనత్ కుమార్ హావింగ్ లిసన్ టు హోల్,
0: నీ విద్యల యొక్క ప్రభావం ఇంతేనా అని కేవలం పెదవి విరుచుకున్నాడు.
1: Having listened to all this, he felt, oh, this is thing that you acquired, having learnt all the 64 types of
0: it. కేవలము మాట మాత్రమే అన్నాడు.
1: This merely only a word, he said.
0: ఈ డిగ్రీస్ అంతా కూడా మాటలు మాత్రమే.
1: The degrees are only merely words.
0: ఇది కేవలము ఏమాత్రము నామ మాత్రమే.
1: They are only for namesake.
0: ఈ నామమునకు అతీతమైనటువంటి కొన్ని ఉన్నాయి.
1: There are certain things beyond name, oh Narada.
0: నారదుడు చాలా ఆశ్చర్యపడ్డాడు.
1: నారద వాస్ అస్టాన్.
0: ఈ 64 విద్యములు నేర్చినటువంటి వాడిని కేవలం ఇది నామ మాత్రం అంటున్నాడే, దీనంత ఇంత సులభంగా త్రోసివేస్తున్నాడే అని ఆశ్చర్యపడ్డాడు.
1: హి వాస్ టేకెన్ అబ్యాక్ బికాస్ హి హస్ నాట్ కౌంటెడ్ మై 64 టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సబ్జెక్ట్స్ ఐ హావ్ లెర్న్డ్. హి హస్ సింప్లీ బ్రష్డ్ ఇట్ అసైడ్.
0: నామము కంటే గొప్పది మరొకటి ఉన్నది నారద అన్నాడు.
1: హి సెడ్ బియాండ్ నేమ్ దట్ సంథింగ్ గ్రేటర్.
0: నామము కంటే అనగా గొప్పది వాక్కు.
1: More than the name, the word is important.
0: Vaaku kante goppadi manassu.
1: More than the word, the mind is important.
0: Manassu kante goppadi sankalpamu.
1: More than the mind, the will is great.
0: Sankalpam kante goppadi chittamu.
1: More than the will,
0: chittamu
1: the chittamu
0: kante goppadi dhyanamu.
1: More than chittamu, the meditation is more.
0: Dhyanamu kante goppadi gnanamu.
1: Beyond meditation is gnanamu greater.
0: Gnanamu kante goppadi neeru.
1: More than jnanamu, the water is
0: neeru kante goppadi tejasu.
1: Greater than water is tejasu.
0: Tejasu kante goppadi pranamu.
1: Greater than tejasu is pranamu.
0: Ee pranatvanni artham chesukunnappude tattvam asi neeku artham avutundi annadu.
1: When you understand the nature, the principle of life, then only you can understand the principle of tattvam asi.
0: Kanuka pranatvanni manam mottamottu artham chesukovali.
1: Therefore we should understand the life nature.
0: Oka chinna udaharanam.
1: A small example.
0: పక్షము దినములు మనం ఆహారం తీసుకున్న పోతే 15 కళలు మనలో క్షీణించిపోతాయి.
1: When we don't partake food for 15 days, we lose 15 shades.
0: క్రమక్రమేణా మనం ఆహారం అధికం చేసుకున్నప్పుడు ఈ 16 కళలు కూడా మనలో ప్రవేశిస్తాయి.
1: When once we start taking food, the remaining 15 days, you will have all the 15.
0: అనగా దీని యొక్క అంతరార్థం ఏమిటి?
1: Then what's the inner significance of
0: this? శరీరము అన్నమయము.
1: The body is of food.
0: కనుక అన్నమయమైనటువంటి ఈ శరీరం నందు అన్నము క్షీణించేటప్పటికి ప్రాణశక్తి కూడా క్షీణిస్తూ వస్తుంది.
1: When once there is no food in this body, that energy of life is also on the decline.
0: కనుక శరీరము క్షీణించేది.
1: The body decays.
0: క్షీణించినటువంటి యొక్క ఆత్మ ఈ క్షీణించే శరీరం నందు ఉంటున్నది.
1: That atma which is permanent is present in this
0: దేహము పంచభౌతికము.
1: The body has got 5 senses.
0: దేహము కూలక తప్పదెప్పుడు.
1: It is bound to die.
0: దేహి నిరామయుండు.
1: That indweller is
0: permanent. గణితింపక దేహికి చావు పుట్టుకల మోహ నిబంధనలు ముద్రలు లేవు.
1: The indweller has no birth or death. It doesn't carry any stamp.
0: దేహము చూడ ఆ దేహియే దేవదేవు.
1: That indweller is God himself.
0: కనుక క్షీణించేటువంటి ఈ శరీరమునందు క్షీణించినటువంటి యొక్క ఆత్మ నిరంతరము ప్రకాశిస్తూ ఉంటుండాలి.
1: ఆత్మ షైన్స్ ఎఫల్జెంట్లీ పర్మనెంట్లీ ఇన్ ద బాడీ విచ్ ఇస్ టెంపరీ.
0: అట్టి నిత్య సత్యమైనటువంటి ప్రాణతత్వాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించమన్నాడు.
1: యూ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ దట్ రియల్ ట్రూత్ దట్ ఈస్ పర్మనెంట్.
0: అదే అరుణి తన కుమారుడైనటువంటి శ్వేతకేతునకు ఏది నిత్యమో ఏది సత్యమో, దేనిని తెలుసుకుంటే సర్వమును తెలుసుకున్నవాడవుతావో, దేనిని చూచినప్పుడు సర్వమును చూచినవాడవుతావో, దానిని గుర్తించునాయన అని ప్రబోధించాడు.
1: The same thing is taught to the son of Shvetaketu. If you see that, it amounts to seeing everything. If you understand that, it amounts to understanding everything in this world.
0: కనుకనే మానవుడు గుర్తించవలసినటువంటిది ఒక్కటే.
1: So there is one thing that man has to recognize.
0: ఒక్కదాన్ని మనం గుర్తించుకుంటే అన్ని అందులో లీనమైపోతాయి.
1: If you understand one thing, it amounts to understanding everything.
0: కనుకనే ఆ ఒక్కటి ఏమిటి? అది ఆత్మతత్వం.
1: What is that single one? It is atmic nature.
0: ఈనాడు ఆత్మవిశ్వాసం కోల్పోతున్నాము.
1: Today we are losing self-confidence.
0: ఆత్మ కాని అనాత్మ భావములు అన్ని కూడా మనం తెలుసుకుంటున్నాము.
1: We are understanding everything other than the Atma.
0: మనము చేయవలసిన సాధన ఏమిటి ఇప్పుడు?
1: What type of practice we should undertake?
0: ధ్యానమా, యోగమా, జపమా, తపమా, యజ్ఞమా, యాగమా, క్రతువుల?
1: What is it that we should do? Is it meditation or penance or sacrifice or yajna or other kratula?
0: ఇవి ఏవి కాదు.
1: None of these.
0: ఒక్కటి మాత్రమే మనం గుర్తించాలి.
1: One fact we should realize.
0: అనాత్మ భావాన్ని వదిలిపెడితే ఆత్మ మనకు సాక్షాత్కారమే అవుతుంది.
1: When once we are away from that which separates us from Atma, everything is understood.
0: ఏ సాధనలు చేయనక్కర్లేదు.
1: You don't need to do other practice.
0: ఈ సాధనలు అన్ని కూడా కేవలము అల్పమైనటువంటి మనస్తృప్తి కోసం చేసేటువంటివి.
1: ఆల్ ప్రాక్టీసెస్ ఆర్ అండర్ టేకన్ ఫర్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఓన్లీ.
0: ఈ చేసే సాధనలన్నీ కూడా మనసు ద్వారానే చేస్తున్నాం.
1: ఆల్ ప్రాక్టీసెస్ వీ అండర్ టేక్ విత్ ది హెల్ప్ ఆఫ్ ద మైండ్.
0: మనసు ద్వారానే చేసేటువంటి సాధనలు మనసును ఏ విధంగా అరికట్టగలదు?
1: దోస్ ప్రాక్టీసెస్ దట్ యూ అండర్ టేక్ విత్ ద మైండ్, హౌ డు యూ ఎక్స్పెక్ట్ టు కంట్రోల్ ద మైండ్?
0: దొంగను పట్టగలడా?
1: Do you expect a thief to catch hold of
0: another thief?
1: He being himself a thief, he cannot catch hold of himself.
0: అదే విధంగానే మనస్సు మనసును పట్టడానికి ఏమాత్రమూ ప్రయత్నించదు.
1: Similarly, mind can never understand the mind.
0: మనస్సును మనము అమనస్కం చేసుకోవాలి.
1: We should make ourselves free from the mind.
0: అమనస్కం అనగా ఏమిటి?
1: What do you mean by అమనస్కము?
0: సంకల్పరహితమే అమనస్కము.
1: The thoughtless absence of thought, sankalpa rahita, is amanaskam.
0: Kanuka sankalpamunu manam kramakramina manam sannagillinchukunte tappaga aa manasu yokka prabhavamu tagipothundi.
1: When thoughts subside, the effect of the mind also will be on the decline.
0: Kana manamu aatmavishwasamnu abhivruddhi gavinchukovalanukunnappudu ee deha mano buddhulu yokka prabhavamulu annittini kudanu ee aatmanunde layam chesukuntu raavali.
1: Therefore, when once we decide to develop self confidence, we should understand the body, the mind and
0: ye sankalpam vachinappudiki vaatini annitini kudano aatmalo pravesh pettali.
1: Whatever thoughts that emanate, we should see that enter into atma.
0: Idi sariyaina sayujyam.
1: This is real sayujyam.
0: Ee sayujyam aneetundi tattvamlo ekatvame manaku labhyamavutundi kani binnattvam shunyam avutundi.
1: In this merger sayujyam we find only unity but not
0: Godavari,
1: diversity.
0: Krishna, Yamuna, కావేరి ఇవన్నీ కూడా ప్రవహిస్తుంటాయి.
1: రివర్స్ లే గోదావరి, కృష్ణ, యమున, కావేరి ఫ్లో.
0: కానీ ఈ ప్రవాహముల యొక్క రూపములు వేరువేరుగా కనిపిస్తాయి.
1: దే ఫ్లో ఇన్ డిఫరెంట్ ఫ్యాషన్స్.
0: దీని యొక్క రుచులు కూడా వేరువేరుగా మనకు రూపొందుతాయి.
1: దే టేస్ట్ ఆల్సో డిఫర్.
0: అన్ని సముద్రంలో చేరిన తర్వాత,
1: వెన్ వన్స్ దే ఆల్ మర్జ్ ఇన్ ఓషన్,
0: ఈ సర్వ నదులు కూడాను తమ యొక్క రూపనామ రుచులు కోల్పోయి సముద్రం యొక్క రూపనామ రుచులనే పొందుతాయి.
1: ఆల్ రివర్స్ లూజ్ దేర్ నేమ్ అండ్ ఫార్మ్ అండ్ బికమ్ వన్ విత్ ది ఓషన్.
0: అది ఏ బ్రహ్మ విత్ బ్రహ్మైవ భవతి.
1: దట్ అమౌంట్స్ టు బ్రహ్మ విత్ బ్రహ్మైవ భవతి.
0: అందులో చేరినప్పుడు తాను కూడా అందులో రూపాన్ని ధరిస్తాడు.
1: వెన్ వన్స్ ఇట్ మర్జెస్ దేర్ హీ ఆల్సో అస్యూమ్స్ దట్ ఫార్మ్.
0: ఆత్మ యందు సమస్త సంకల్పమును చేర్చినప్పుడు తాను ఆత్మగానే రూపొందుతాడు.
1: వెన్ ఆల్ థాట్స్ మర్జ్ ఇన్ టు ఆత్మ హీ ఆల్సో బికమ్ ఆత్మన్ హిమ్సెల్ఫ్.
0: కనుక ఆత్మక అనేది ఈ జగత్తులో మరొకటి లేదు.
1: Therefore in this world there is nothing other than Atma.
0: దైవము కానిది ఈ జగత్తులో మరొకటి లేదు.
1: There is nothing other than the divine.
0: సర్వము దైవమైనప్పటికీ మనము దైవ దృష్టితో మనం చూడటం లేదు, లోక దృష్టితో చూస్తున్నాం.
1: Though everything is divine, we don't look in that way, but we look it from the worldly standpoint.
0: లోక చూచినంత కాలము కూడాను ఆత్మతత్వం మనకు అర్థం కాదు.
1: So long you look at things from the worldly point, you cannot understand atmic nature.
0: ఒక చిన్న ఉదాహరణ.
1: Here is a small example.
0: దీనిని టంబ్లర్ రూపంలో చూచినంత వరకు కూడాను ఇది టంబ్లర్ గానే కనిపిస్తుంది.
1: సో లాంగ్ యూ లుక్ ఎట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ టంబ్లర్ ఇట్ అపియర్స్ సో.
0: ఈ టంబ్లర్ దేనితో చేయబడి ఉంటుండాలి?
1: విత్ వాట్ మెటీరియల్ ఇట్ ఇస్ మేడ్ అప్ ఆఫ్?
0: వెండితో చేయబడి ఉంటుంది.
1: ఇట్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ సిల్వర్.
0: ఈ వెండి దృష్టి చూసినప్పుడు టంబ్లర్ మనకు గుర్తుకు రాదు.
1: వెన్ యూ లుక్ ఎట్ ఇట్ ఫ్రమ్ ద స్టాండ్ పాయింట్ ఆఫ్ సిల్వర్ యూ డోంట్ లుక్ ఎట్ ఇట్ యాజ్ టంబ్లర్.
0: మరొకటి, ఒక తిరుపతికే వెళ్ళాం లేక ఇంకే విధమైన క్షేత్రాలకే వెళ్ళాం.
1: అనదర్ థింగ్, లైక్ తిరుపతి అదర్ పిల్గ్రిమ్ సెంటర్ యూ విజిటెడ్,
0: ఒక స్వరూపం మనకు కనిపిస్తుంది.
1: యూ విట్నెస్ ఏ ఫామ్.
0: స్వరూపమునందు దృష్టి ఉంచినంత వరకు కూడాను ఆ స్వరూపం ఏ యొక్క పదార్థంతో చేయబడింది అనేటువంటిది మనకు ఏమాత్రము తెలియదు.
1: సో లాంగ్ యువర్ లుక్స్ ఆర్ కాస్ట్ ఆన్ ద ఫామ్, యు ఆర్ నాట్ బాదర్డ్ ఆఫ్ ది మెటీరియల్ ఇట్ ఇస్ మేడ్ అప్ ఆఫ్.
0: దృశ్యం పైనే మనం ఇది పెట్టినప్పుడు అది కేవలం రూపం మాత్రమే కనిపిస్తుంది.
1: వెన్ వన్స్ యూ కాన్సన్ట్రేట్ ఆన్ ద ఫామ్ యూ ఫైండ్ దట్ ఫామ్ ఓన్లీ.
0: కానీ ఆ రూపము దేనిచే చేయబడినది అని ఆధారమైన భూతం పైన మనం దృష్టి ఉంచినప్పుడు రాయి కనిపిస్తుంది కానీ స్వరూపం కనిపించదు.
1: వెన్ యూ థింక్ ఆఫ్ ది మెటీరియల్ ఇట్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ యు ఓన్లీ విట్నెస్ ద రాక్ బట్ నాట్ ద ఫామ్.
0: కనుక ఈనాడు రూపనామముతో కూడినటువంటి జగత్తు పైన మన దృష్టిని ప్రసరింపజేస్తున్నాం.
1: దేర్ఫోర్ ఇన్ దిస్ వరల్డ్ వీ హావ్ బీన్ విజువలైజింగ్ ఎవ్రీథింగ్ ఇన్ ద ఫామ్.
0: కనుకనే బిడ్డలు, మేడలు, గుట్టలు, చెట్లు, వనములు, రివర్లు అన్ని కనిపిస్తున్నాయి.
1: We find the rivers and the buildings and the mansions, different things in the world.
0: అన్నింటి యొక్క ఆధారభూతమైనటువంటి తత్వాన్ని గుర్తించుకున్నప్పుడు ఇవన్నీ కూడాను ఏకత్వంగా పొందిపోతాయి.
1: బట్ వెన్ వీ అండర్స్టాండ్ ది బేసిస్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్ వీ కెన్ అండర్స్టాండ్ ద యూనిటీ.
0: వృక్షములంతా కూడాను కాష్టమయము.
1: ది ఎంటైర్ ట్రీ ఇస్
0: పర్వతములంతా కూడాను కేవలము ఒక విధమైన రాతిమయము.
1: మౌంటైన్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ రాక్.
0: భూమి అంతా కూడాను కేవలము మృణ్మయము.
1: ద అర్త్ ఇస్ మేడ్ అప్ ఆఫ్.
0: దేహమంతా కూడాను కేవలము రక్తమయము.
1: బాడీ ఇస్ మేడ్ అప్ ఆఫ్ బ్లడ్.
0: ఇవన్నీ కూడాను పంచభూతముల యొక్క స్వరూపమే.
1: ఆల్ దీస్ ఆర్ ది ఫార్మ్స్ ఆఫ్.
0: ఈ పంచభూతములు కూడా ఎక్కడ చేరుకుంటున్నాయి? కేవలం ఆత్మ యందు ఉన్నటువంటి అంశములే. ఇవన్నీ చక్కగా అర్థం చేసుకుంటే సులభంగా మనకు అర్థం అవుతాయి.
1: వెన్ యూ అండర్స్టాండ్ ఆత్మిక్ నేచర్ యూ కెన్ అండర్స్టాండ్ ది రిమైనింగ్ థింగ్స్.
0: ఎన్ని రకములైనటువంటి జ్యువెల్స్ అయినప్పటికీ, అనగా ఆభరణములు ఉన్నప్పటికీ,
1: దేర్ మే బి ఎనీ నంబర్ ఆఫ్ ఆర్నమెంట్స్ ది జ్యువెలరీ,
0: ఈ ఆభరణములు ఎంత ఉండేటువంటి ఆధారభూతము బంగారు ఒక్కటే అనేటువంటి తెలుస్తుంది.
1: ద బేసిస్ ఫర్ ది ఎంటైర్ జ్యువెలరీ ఇస్ ద గోల్డ్ ఓన్లీ.
0: దీనిని ఆనాటి సాధకులందరూ కూడాను, మహర్షులందరూ కూడాను ఏకత్వాన్ని ప్రబోధిస్తూ వచ్చారు.
1: ది ఏన్షియంట్ సెయింట్స్ అండ్ సాధక్స్ ప్రాపగేటెడ్ యూనిటీ ఓన్లీ.
0: శృంగారములు వేరు, బంగారం ఒక్కటే.
1: ఆర్నమెంట్స్ మే బి డిఫరెంట్ బట్ గోల్డ్ ఈస్ వన్.
0: పశువుల వన్నెలు వేరు, పాలు ఒక్కటే.
1: The colors of the cows may be different, but
0: జీవ జంతులు వేరు, జీవుండు ఒక్కటే.
1: The beings may be different, but the indweller.
0: జాతి నీతులు వేరు, జన్మం ఒక్కటే.
1: The nationalities may be different.
0: దర్శనంబులు వేరు, దైవంబు ఒక్కటే.
1: The visions may be different, God is one.
0: మూల జాతులు వేరు, పూజలు ఒక్కటే.
1: There may be different forms of flowers, worship.
0: తెలియలేకను మానవులు తెలివి తప్పి బ్రతుకు కోసం బహుబాధ బద్ధులై ఈ జీవనోపాధి నిమిత్తమై ఇన్ని రకములైనటువంటి యొక్క భావంను మనం పెంచుకుని మన జీవితాన్ని చించుకుంటున్నాం.
1: ఫర్ ది సేక్ ఆఫ్ లివింగ్ వీఆర్ లివింగ్ ఇన్ దిస్ డైవర్సిటీ థింకింగ్ ఆఫ్ ద ఫామ్ అండ్ నేమ్ అండ్ వేస్టింగ్ అవర్ లైఫ్.
0: ఇంకా ఒక చిన్న ఉదాహరణ.
1: దర్ ఇస్ అనదర్ స్మాల్ ఎగ్జాంపుల్.
0: జాగ్రత్త అవస్థ యందు మనం ఎన్నో దృశ్యములంతా చూస్తాం.
1: ఇన్ వేకింగ్ స్టేట్ వీ సీ సో
0: ఎన్నో అవస్థలను అనుభవిస్తాము.
1: వీ పాస్ త్రూ డిఫరెంట్ సిచ్యువేషన్స్.
0: కానీ నిద్రావస్థలో పోయినప్పుడు,
1: బట్ ఇన్ డీప్ స్లీప్ స్టేట్,
0: సర్వము సమస్త పదార్థములు కూడా మనకు మనమే సృష్టించుకుంటాం.
1: వీ క్రియేట్ ఎవ్రీథింగ్ అవర్ సెల్ఫ్.
0: తను తానే సృష్టించుకుంటాడు.
1: హీ క్రియేట్స్ హిమ్సెల్ఫ్.
0: కష్ట సుఖములు కూడా తానే సృష్టించుకుంటాడు.
1: హీ క్రియేట్స్ ది ప్లెజర్.
0: జగత్తును తానే సృష్టించుకుంటాడు.
1: హీ క్రియేట్స్ ది హోల్ వరల్డ్.
0: అందులో తాను బంధితుడవుతాడు.
1: హీస్ బౌండ్ దేర్.
0: కానీ పరిపూర్ణ సుషిప్తి అవస్థలో పోయేటప్పటికీ అన్నింటినీ మర్చిపోయి నిశ్శబ్దంగా తాను ఒక విధమైన సమాధి స్థితిని పొందుతాడు.
1: బట్ ఇన్ ఎ డీప్ ఫుల్ స్లీప్ స్టేట్ దట్ హీ ఎంటైన్స్ హీ అటైన్స్ దట్ స్టేట్ ఆఫ్
0: జాగ్రత్తను అనుభవించినటువంటి వాడు తానే.
1: ఈస్ దిస్ వెరీ సేమ్ వన్ ఇన్ ద వేకింగ్ స్టేట్.
0: స్వప్నావస్థ లోపల సృష్టించుకున్నవాడు తానే.
1: ద వన్ హూ క్రియేటెడ్ ఇన్ ద డ్రీమ్ స్టేట్ ఈస్ ద సేమ్ వన్.
0: సుషిప్తి అవస్థ లోపల ఏకత్వాన్ని పొందిన వాడు తానే.
1: ద వన్ హూ అటైన్ దట్ యూనిటీ
0: అవస్థలు మూడు కాని వ్యక్తి ఒక్కడే.
1: దేర్ మే బి త్రీ స్టేట్స్ బట్ ఇండివిజువల్ ఇస్ వన్.
0: ఇదే తత్వం అసి.
1: దిస్ ఇస్ తత్వం అసి.
0: అనగా ఈ మూడు కాలములు ఎందుకు కూడాను,
1: ఇన్ ఆల్ ది త్రీ టైమ్స్,
0: మూడు అవస్థలు ఎందుకు కూడాను,
1: ఇన్ ఆల్ త్రీ స్టేట్స్,
0: మూడు స్థితిగతులు ఎందుకు కూడాను,
1: ఇన్ త్రీ పొజిషన్,
0: అనుభవించిన వ్యక్తి ఒక్కడే.
1: ది ఎక్స్పీరియన్సర్ ఇస్ వన్.
0: అదే విధముగా మానవత్వం అనేటువంటిది ఈ దేహధారిగా ఉండినంత వరకు కూడాను ఇది మానవత్వం అని అర్థమవుతుంది.
1: దేర్ఫోర్ ఇన్ ది హ్యూమన్ లైఫ్ సో లాంగ్ దేర్ ఇస్ దిస్ బాడీ వై కెన్ అండర్స్టాండ్ యాజ్
0: మానవత్వాన్ని మాత్రం మనం గుర్తించుకుంటూ ఉన్నామే కానీ మానవతా గుణములు మనం గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: వీఆర్ అండర్స్టాండింగ్ ది హ్యూమన్ బాడీ బట్ వీఆర్ నాట్ అండర్స్టాండింగ్ హ్యూమన్ వాల్యూస్.
0: మనం మొట్టమొదట మనం ఈనాడు సాధించవలసినటువంటివి, ఈనాడు అర్థం చేసుకోవలసినది మానవతా గుణములు.
1: ద ఫస్ట్ థింగ్ దట్ వీ షుడ్ అండర్స్టాండ్ అండ్ అకంప్లిష్ ఆర్ ది హ్యూమన్ వాల్యూస్.
0: ఎన్ని పదవులు ఏలినా, ఎన్ని విద్యలు అభ్యసించినా, ఎన్ని విధమైనటువంటి యొక్క ఘనతకను చెందినా మనము ఉండవలసినది సాధించవలసినది మానవత్వం.
1: యు మే మేక్ యూజ్ ఆఫ్ ఎనీ నంబర్ ఆఫ్ వర్డ్స్, యు మే అక్వైర్ ఎనీ టైప్స్ ఆఫ్ నాలెడ్జ్, యు మే ఆక్యుపై ఎనీ పొజిషన్.
0: మానవత్వము అనేటువంటి ఇది అభివృద్ధి కావాలంటే ఒక ఆధ్యాత్మిక వాతావరణం నందే అభివృద్ధి అవుతుంది.
1: The human values can develop only in spiritual atmosphere.
0: Oka vittanam techi tin lo petti neeru poste aa vittanam kullipothundi.
1: When you bring a seed and keep it in a tin and keep water there, it decays.
0: Kaani aa vittanam ne bhoomilo naatinappudu adi vrutshanga roopondutundi.
1: But the very same seed when sown in the ground, it develops.
0: Kalukuni manavattamu aneetundi kevalamu ee laukikamainatundi oka deeni yendu unchinappudu adi abhivruddhi kaadu.
1: Therefore the human nature when it is spent in the worldly pleasure, it doesn't develop. In this physical world, the human nature shall never develop.
0: Dharmika, naitika, aadhyatmika manande ee yokka manavattam anetundi abhivruddhi kaanchutundi.
1: The human value will develop only in dharmic, the moral, the ethical fields.
0: Kanuka ee naadu vidyarthulu abhivruddhi gaavinchukovalsinatundi manavattam.
1: Therefore, students should develop this human quality.
0: ప్రతి మానవుడు కూడాను మానవత్వాన్ని పొందాలి.
1: ఎవ్రీ మ్యాన్ షుడ్ హ్యావ్ దిస్ క్వాలిటీ.
0: మానవత్వాన్ని అర్థం చేసుకోవాలి.
1: ఎవ్రీవన్ షుడ్ అండర్స్టాండ్.
0: కేవలము శారీరక సంబంధమైనటువంటి బంధవ్యములను, కేవలము బాంధత్వమును, కేవలము ఒక బంధుత్వమును మాత్రమే అభివృద్ధి గావించుకోవటం సరికాదు.
1: ఇట్స్ నాట్ అప్రోప్రియేట్ టు హ్యావ్ బాడీ రిలేషన్షిప్స్ అండ్ అసోసియేషన్స్ దేర్ ఆఫ్టర్.
0: ఇది కేవలము శారీరక సంబంధమైనటువంటి బంధుత్వమే.
1: దిస్ మియర్లీ బాడీ రిలేషన్షిప్.
0: పుట్టక పూర్వము ఎవరి తల్లి ఎవరి బిడ్డ.
1: Prior to your birth, who is the mother and who is the child?
0: పెళ్లి కాకపూర్వము ఎవరు భర్త ఎవరు భార్య.
1: Prior to the marriage, who is the husband and who is the wife?
0: ఇవన్నీ మధ్యలో చేరినటువంటివి మాత్రమే.
1: They have come in between.
0: ఇవన్నీ passing clouds.
1: They are just passing clouds.
0: ఇలాంటి నిమిత్తమై మనము ఏమాత్రం కూడా మనం వెలవకూడదు, ఏ విధమైనటువంటి దుఃఖములకు అవకాశం అందించకూడదు.
1: We should never fear for all these things and should never suffer any pain for
0: them. ఇవన్నీ సంయోగ వియోగములతో సంభవించేటువంటివి.
1: They come because of association and dissociation.
0: జీవితం అంతా కూడాను సంయోగ వియోగ సంకర్షాత్మకమైన మహోత్తాల తరంగమైన సాగరం.
1: This life is because of association dissociation, something like waves in an ocean.
0: మనం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నాం.
1: We make so many efforts.
0: నిత్యము మనం ఆశించవలసిన ఎన్నో ఆశిస్తున్నాము.
1: We aspire for several things in
0: every day. నిరంతర తాపత్రయములచే, అంతులేని ఆశలచే, అర్థం కాని ఆవేదనచే, అప్రాప్తి రూపమైన ప్రాప్తి కోసం ఆశలపడి అంతులేనటువంటి ఒక దుఃఖమునకు గురి అయిపోతున్నాం.
1: With all the earning and we make efforts, we also suffer with so many of the desires in this world.
0: కనుక ఈ అశాంతికి గురి అయినటువంటి మానవులకు చక్కని మార్గములు చూపేటువంటి దీపికలే ఆధ్యాత్మిక జ్యోతులని విశ్వసించాలి.
1: ద స్పిరిచువల్ లైట్స్ ఆర్ ద ప్రాపర్ లైట్స్ దట్ వుడ్ షో ద ప్రాపర్ పాత్ టు ఎ పర్సన్ హూ లాస్ట్.
0: ఆధ్యాత్మికమైనటువంటిది నశిస్తే భారతదేశమే నశిస్తుంది.
1: వెన్ వన్స్ ది స్పిరిచువాలిటీ ఇస్ లాస్ట్, ఇండియా ఇస్ లాస్ట్ యాజ్ సచ్.
0: కనుక ఆధ్యాత్మికమైనటువంటిది నశించకుండా మనం చూసుకోవాలి.
1: సో వీ షుడ్ సీ దట్ స్పిరిచువాలిటీ విల్ నెవర్ లాస్ట్.
0: భారతదేశం అంతా కూడా ఆధ్యాత్మిక పైన ఆధారపడి ఉంటుంది.
1: ద హోల్ ఇండియా ఇస్ బేస్డ్ ఆన్ స్పిరిచువాలిటీ.
0: సార్ ఇండియన్ కల్చర్ and spirituality annaru.
1: It's written there, Indian culture and spirituality.
0: Culture and spirituality rendu veru kaane kaadu na uddeshamlo.
1: According to Swami, culture and spirituality are not
0: spirituality
1: different.
0: Spirituality okatunte culture andulone leenam aipothundi.
1: When once there is spirituality, culture merges there.
0: Spiritual and culture ani antunnamu, idi chaala veru cheyyu.
1: We say spirituality and culture, you should never separate.
0: Spirituality mundinappudu samasta sambandhamainatundi dharmamulu andulone leenam avutayi.
1: When once there is spirituality, you find all paths of righteousness.
0: Adi leka kevalam culture culture culture ante emiti culture idi?
1: Without
0: meaningless culture.
1: Without spirituality, what is the fun of calling culture culture?
0: Culture ante samskruti.
1: The culture meant samskruti.
0: Samskruti anaga samskarimpabadinatundi samskruti.
1: Samskruti meant that which is refined.
0: Ye vidhanga samskarimpabadindi?
1: How is it refined?
0: Spirituality tho samskarimpabadindi.
1: It is refined only through spirituality.
0: Spirituality ne lekapothe daniki samskarame ledu.
1: Without spirituality it can never be refined.
0: Samskarame lekapothe samskrutiye ledu.
1: Without refinement there cannot be culture.
0: కనుక మొట్టమొదటి సంస్కారం కావాలి.
1: Therefore first thing is samskara.
0: సంస్కార స్వరూపమైనటువంటిదే స్పిరిచువాలిటీ.
1: స్పిరిచువాలిటీ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ ఆల్ సంస్కారాలు. దట్ ఈస్ ఆధ్యాత్మికం.
0: అట్టి ఆధ్యాత్మికమైనటువంటిది మానవుని యందు ఈనాడు పూర్తి క్షీణించిపోయింది.
1: సచ్ స్పిరిచువాలిటీ ఈజ్ అబ్సెంట్ ఇన్ మ్యాన్ కంప్లీట్.
0: ఆధ్యాత్మికం అంటే హాస్యాస్పదం అయిపోతుండాలి.
1: స్పిరిచువాలిటీ హాస్ బికమ్ రిడిక్యులస్ టుడే.
0: అవును మరి ఆధ్యాత్మికము హాస్యాస్పదమే.
1: Yes, it has become ridiculous, really.
0: ఎవరికి హాస్యాస్పదము?
1: To whom is it ridiculous?
0: కేవలము భౌతికమైనటువంటి లౌకికమైనటువంటి జీవితమనే సత్యమని నిత్యమని భావించినటువంటి మూర్ఖునికి ఇది హాస్యాస్పదం.
1: Is it really ridiculous in a matter of fun to the one who believes the real physical world only, taking it as the permanent one?
0: ఇది భౌతికము లౌకికము కేవలం అనిత్యమైనటువంటి పాసింగ్ క్లౌడ్స్ అనేటువంటి సత్యాన్ని విశ్వసించినటువంటి వాడికి ఆధ్యాత్మికము గొప్ప శోభ అయినటువంటి మణి వంటిది. అదే అతనికి ఆభరణం.
1: The one who thinks this world is something like passing clouds, it's momentary and ephemeral and transient,
0: అట్టి ఆభరణాన్ని ధరించాలి ఈనాటి మానవుడు.
1: Man should wear the such precious jewel of spirituality.
0: అప్పుడే దివ్యమైనటువంటి మానవత్వం రూపొందుతుంది.
1: Then only the divine life would come.
0: విద్యార్థులారా, మన యొక్క భారతీయ సంస్కృతి అనేటువంటిది ఇట్టిది అట్టిదని వర్ణించడానికి వీలు కాదు.
1: Students, Indian culture cannot be described either this way or that way.
0: ఇది అన్ని జాతుల వారు, అన్ని దేశీయులు, అన్ని రకమైనటువంటి వర్ణముల వారు కూడా దీనిని ఎంతో వర్ణించుకుంటూ వచ్చారు.
1: పీపుల్ ఆఫ్ డిఫరెంట్ నేషనాలిటీస్ కాస్ట్ అండ్ క్రీడ్ డిస్క్రైబ్ ఇండియన్ కల్చర్ ఇన్ వేరియస్ వేస్.
0: ఇందులో ముస్లిం మతంకు సంబంధించినటువంటి బాబర్.
1: హియర్ బాబర్ బిలాంగ్ టు ఇస్లామిక్ ఫెయిత్.
0: అతను భారతీయ సంస్కృతి పైన గొప్ప విశ్వాసం.
1: హియర్ ఫుల్ ఫెయిత్ ఆన్ ఇండియన్ కల్చర్.
0: అతను తన కుమారుడైనటువంటి హుమాయూను భారతదేశమునకు మొట్టమొట్ట అతను రాజుగా వచ్చాడు.
1: హిస్ సన్ హుమాయూన్ హీ కేమ్ యాజ్ ఫస్ట్ కింగ్.
0: దానికి బాబర్ చాలా ఆనందించాడు.
1: బాబర్ వాజ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్.
0: ఆనందించి ఆ యొక్క హుమాయూన్ కు ఒక పెద్ద లెటర్ రాశాడు.
1: ఫీలింగ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ హీ రోట్ ఎ లాంగ్ లెటర్.
0: హుమాన్, నీవు ఎంత అదృష్టవంతుడవో, ఇలాంటి అదృష్టవంతుడైనటువంటి పుత్రుడు నా గర్భమునందు పుట్టడము నేనెంత అదృష్టవంతుడు.
1: డియర్ సన్, యు ఆర్ వెరీ లక్కీ హావింగ్ బిగాటన్ యూ. ఐఎమ్ ఆల్సో ఈక్వలీ లక్కీ.
0: పవిత్రమైనటువంటి భారతదేశానికి,
1: ద సీక్రెట్ ఇండియా,
0: సమస్త మతములకు సమన్వయం గావించేటువంటి భారతదేశానికి,
1: దాట్ విచ్ ఇంటిగ్రేట్స్ ఆల్ రిలీజియన్స్,
0: అనేకత్వంలోని ఏకత్వాన్ని నిరూపించేటువంటి భారతదేశానికి,
1: దాట్ ఇండియా విచ్ ప్రూవ్స్ ది యూనిటీ అండ్ డైవర్సిటీ,
0: సర్వ మతముల సారమైనటువంటి యొక్క భారతీయ మతం యొక్క సారములకు,
1: the Indian religion which is the essence of all religions,
0: నీవు చక్రవర్తి కావటము ఎంత అదృష్టవంతుడు పోయి,
1: యూ బీయింగ్ ది ఎంపరర్ ఆఫ్ దట్ కంట్రీ హౌ లక్కీ యూ ఆర్.
0: అయితే ఈ అదృష్టాన్ని నీవు నిలబెట్టుకు.
1: హౌఎవర్ యూ షుడ్ డిజర్వ్ అండ్ అపోజ్
0: భారతీయుల యొక్క సంస్కృతికి ఏమాత్రం కూడా నీవు అడ్డు తగలవద్దు.
1: యూ షుడ్ నెవర్ బీన్ అబ్స్టకల్ టు ది కంటిన్యూస్ ఫ్లో ఆఫ్
0: ఇండియన్ కల్చర్. శక్తివంతమైనటువంటిది,
1: ఇట్స్ ఎ మైటీ వన్,
0: మహా పవిత్రమైనటువంటిది,
1: ఇట్స్ ఎ సీక్రెట్ వన్.
0: అది సాధించలేనటువంటి జగత్తులో మరొకటి లేనే లేదు.
1: ఇట్ దేర్ ఇస్ నథింగ్ దట్ ఇట్ కెనాట్ అకాంప్లిష్.
0: అట్టి భారతీయ సాంప్రదాయములకు ఏమాత్రం కూడా నువ్వు అడ్డు తగలక,
1: యూ షుడ్ నెవర్ బీన్ అబ్స్టకల్ టు ఇండియన్ ట్రెడిషన్.
0: ఏ యొక్క నిర్ణయానికి నీవు రావాల్సి వచ్చినప్పటికీ భారతీయులను చేర్చి సంప్రదించి దానికి తగినటువంటి యొక్క సలహాలను నీవు పొందమని వ్రాస్తూ వచ్చాడు బాబర్.
1: బాబర్ స్టార్టెడ్ రైటింగ్ టు హిమ్, ఇఫ్ యూ ఆర్ టు అరైవ్ ఎనీ డిసిషన్, కన్సల్ట్ ఆల్ ఇండియన్స్ అండ్ అబ్టైన్ కాన్సెన్సస్.
0: అతను మొఘల చక్రవర్తి సామ్రాజ్యమును స్థాపించినటువంటి మహావీరుడు.
1: ఈజ్ ది వెరీ ఫౌండర్ ఆఫ్ మొఘల్ ఎంపైర్.
0: అలాంటి బాబరే భారతీయ సంస్కృతిని ఇంత గొప్పగా వర్ణిస్తూ వచ్చాడు.
1: సచ్ బాబర్ డిస్క్రైబ్డ్ ఇండియన్ కల్చర్ ఇన్ సచ్ ఎ గ్రేట్ వే.
0: కానీ దురదృష్టవశాత్తు ఈనాటి భారతీయులు భారతీయ సంస్కృతిని పూర్తి మెడలు కొస్తుంటున్నారు.
1: As illa could have it, Indians have not understood the Indian culture. They have torn it to pieces.
0: ఇది ఎంత అవమానకరమైన విషయం.
1: What a matter of shame it is.
0: కనుక భారతీయులైనటువంటి మీరు భారతీయ సంస్కృతిని చక్కగా మీరు అర్థం చేసుకుని దానిని కాపాడుకుని దానిని అనుసరించి ఆ ఆనందాన్ని అనుభవించాలని నేను ఆశిస్తున్నాను.
1: యూ బీయింగ్ ది ఇండియన్స్, అండర్స్టాండ్ ఇండియన్ కల్చర్, అప్హోల్డ్ ది ఇండియన్ కల్చర్, లివ్ ఫర్ ఇట్ అండ్ ఎంజాయ్ ద బెనిఫిట్స్ దేర్ ఆఫ్టర్. దట్ వాట్ స్వామి ఎస్పైర్స్.
0: కనుక ఇది గొప్పది అది చిన్నది అని నేను ఎప్పుడు కూడా తేడాలు చెప్పాను.
1: స్వామి నెవర్ బ్రింగ్స్ డిఫరెన్సెస్ దట్ వన్ ఇస్ గ్రేట్.
0: అన్ని మతములు కూడా గొప్పవి.
1: ఆల్ రిలీజియన్స్ ఆర్ గ్రేట్.
0: అన్ని మతములు యోని రహస్యం కూడా చాలా గొప్పది.
1: ఆల్ సీక్రెట్స్ ఆఫ్ ఆల్ రిలీజియన్స్ ఆర్ గ్రేట్.
0: కానీ మతములని పేరుతో పలా దాని యొక్క సంస్కృతిని ఎవ్వరు కూడా అనుసరించడం లేదు.
1: ఇన్ ద నేమ్ ఆఫ్ రిలీజియన్ నో వన్ ఫాలోస్ ఇట్.
0: అదే మానవులు ఎందు ఏర్పడినటువంటి దోషం.
1: దట్ ఇస్ మిస్టేక్ ఇన్ హ్యూమన్ బీయింగ్ టుడే.
0: కనుక మతం యొక్క తత్వాన్ని చక్కగా అర్థం చేసుకుని దానిని అనుసరించి దానిని తిరిగి ఆనందంగా అనుభవించడానికి ప్రయత్నించాలి.
1: Everyone should make an effort to understand the meaning of religion.
0: మానవుడు కొడును గమ్యమును చేరడానికి అర్హుడే.
1: Every man is bound to reach a destination.
0: తన యొక్క నిజతత్వాన్ని తాను గుర్తించడానికి ప్రయత్నించేటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి అధికారం ఉంటుంది.
1: Everyone has got a right to understand one's own nature.
0: ఇది వారికి వీరికి అనేటువంటి భేదము లేదు.
1: There's no difference that it is given.
0: కులమతములతో ఏమాత్రం కూడా మీరు సంబంధం లేదు.
1: It's not related to the caste and religion.
0: కనుక మీరు మానవత్వాన్ని మానవత్వంగా విశ్వసించి,
1: so you should take the human life as
0: మానవత్వాన్ని దివ్యత్వంగా మార్చుకోవడానికి ప్రయత్నించండి, దానవత్వంగా మాత్రం మార్చుకోకూడదు.
1: యూ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు కన్వర్ట్ టు డివినిటీ బట్ నాట్ ఆఫ్ డెమోనిక్ నేచర్.
0: సమస్త ఉపనిషత్తులు కూడాను ఈ పవిత్రమైనటువంటి ఏకత్వాన్ని ప్రబోధిస్తూ వచ్చాయి.
1: ఆల్ ఉపనిషత్స్ ప్రొపగేటెడ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ.
0: ప్రతి మానవుడు కూడాను ఈనాడు భోగమును మాత్రమే అనుసరిస్తున్నాడు కాని ఆశిస్తున్నాడు కాని త్యాగమును మాత్రం ఆశించటం లేదు, అనుసరించటం లేదు.
1: ఎవ్రీ మ్యాన్ డిజైర్స్ ప్రాస్పెరిటీ అండ్ ద వెల్త్ బట్ హీ డస్ నాట్ థింక్ ఆఫ్ సాక్రిఫైస్ టుడే.
0: త్యాగము అత్యవసరం.
1: సాక్రిఫైస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: వేదము చెప్పినటువంటి నకర్మణ నప్రజయాధనేన త్యాగేనేకి అమృతత్వమానసు.
1: It is declared in Veda that the eternity is only possible because of sacrifice.
0: ఈ త్యాగమునకు ఈ భోగమునకు ఉండినటువంటి ఒక సంబంధ బాంధవ్యాన్ని రేపటి దినం మనం ముచ్చటించుకుందాం.
1: Tomorrow the relationship between the sacrifice and prosperity can be discussed.

0: Sharanagata comes from Sharana, means surrender. Paripalana means to protect. Charana refers to the feet. Lord Rama is the supreme example of offering succor and protecting anyone who surrenders at his feet. And the classic instance of this is the surrender of Vibhishana, the brother of the demon king Ravana, and how Rama accepted him during the summer course in Indian culture and spirituality in 1996. Bhagwan gave a series of discourses on the Ramayana, and in the discourse he gave on May 25th, Bhagwan beautifully narrated this episode of Vibhishana surrendering to Rama.
1: Anaga sarvatra Ramachintane, Rama swarupamune nirupistu vastunnadu Hanumantudu.
2: Like this Hanuman demonstrated Rama, who is all pervasive everywhere.
1: As
2: the conversation went on,
1: Rama, Rama, Rama ani arustu vachadu oka vyakti.
2: A person came shouting Rama, Rama.
1: Atani venta naluguru paricharakulu.
2: He is followed by four associates.
1: Ee vanaru akkade atani aapivesaru.
2: The monkeys stopped them there.
1: Neevevaru ani prashninchaaru.
2: They asked, who are you?
1: Nenu Vibhishanunnanu.
2: I am Vibhishana.
1: నాకు ఈ రాజ్యం పైన రోత పుట్టింది.
2: ఐఎమ్ జస్ట్ డిస్గస్టెడ్ విత్
1: మా సోదరుడైనటువంటి రావణుడు చేసేటువంటి కార్యములు చాలా విపరీతమైనటువంటి మార్గాన్ని అనుసరిస్తున్నాయి.
2: మై బ్రదర్ రావణ ఇస్ ప్రొసీడింగ్ అలాంగ్ ద రాంగ్ పాత్.
1: సాక్షాత్ నారాయణుడిని కూడా హింసించడానికి పూనుకుంటున్నాడు.
2: హీ ఇస్ ట్రైయింగ్ టు హార్మ్ ద వెరీ గాడ్.
1: ఇలాంటి క్రూరుడైనటువంటి ఒక సోదరుడి దగ్గర నేను ఉండడానికి ఇష్టం లేదు.
2: ఐ కెనాట్ బీ ఇన్ ద కంపెనీ ఆఫ్ వికెడ్ బ్రదర్.
1: నాకు ఏది అక్కర్లేదు.
2: ఐ డోంట్ వాంట్ ఎనీ.
1: రామ పాదముల యొక్క చేరటమే నా యొక్క ప్రధాన లక్ష్యము.
2: ఐ వాంట్ టు బి అట్ ద ఫీట్ ఆఫ్ రామ.
1: రామునికి నేను కేవలము శరణాగతుడను.
2: హీ వాంటెడ్ టు సరెండర్.
1: అతని యొక్క అనుగ్రహమునకై నేను ప్రాకులాడుతూ వచ్చాను.
2: ఐఎమ్ స్ట్రగ్లింగ్ టు ఎర్న్ హిస్
1: గ్రేస్. నన్ను క్షమించి అతని చెంత చేర్చండి అన్నాడు.
2: సీ దట్ ఐ విల్ హ్యావ్ హిస్ పార్డన్ దట్ ఐఎమ్ ఎక్స్క్యూజ్డ్. సో
1: కానీ ఈ వార్తను తెచ్చి సుగ్రీవునికి చెప్పారు.
2: దిస్ మెసేజ్ ఇస్ కన్వేడ్ టు సుగ్రీవ.
1: సుగ్రీవుడు పోయి విచారించి వచ్చి రామునితో చెప్తున్నాడు.
2: సుగ్రీవ వెంట ఇంక్వైర్డ్
1: స్వామి రామ, విరోధి సోదరుడైనటువంటి విభీషణుడు మీ పాదముల చెంత వచ్చి రాలాలనుకుని ఆశిస్తున్నాడు.
2: స్వామి, విభీషణ ఇస్ ద బ్రదర్ ఆఫ్ యువర్ ఎనిమీ. నౌ హీ వాంట్స్ సరెండర్.
1: కానీ ఇతను నమ్మతగినటువంటిది కాదు.
2: వీ కెనాట్ బిలీవ్ హిమ్ ఇన్ ఎనీవే.
1: ఇతను ఏదో ఒక విధమైనటువంటి మన రహస్యాన్ని గుర్తింపు చేయడానికి కోసం వస్తున్నాడు.
2: హస్ కమ్ హియర్ యాజ్ ఎ స్పై టు నో ద సీక్రెట్స్.
1: ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైనటువంటి యొక్క సలహాలు ఇస్తూ వచ్చారు.
2: ఈచ్ వన్ స్టార్టెడ్ గివింగ్ హిజ్ ఓన్ అడ్వైస్.
1: అప్పుడు హనుమంతుడు లేచి రామచంద్ర,
2: దెన్ హనుమాన్ గాట్ అప్ అండ్ సెడ్ రామచంద్ర,
1: మీరెవరికి మీ శాస్త్ర పరిచయం లేదు.
2: No one has got any direct acquaintance.
1: సత్సంగం యొక్క ప్రభావం లేదు.
2: They have no effect of good company.
1: అందువల్ల పవిత్రమైనటువంటి హృదయాల యొక్క తత్వం వీరికి అర్థం కాదు.
2: Therefore they don't understand the sanctity of heart.
1: రాజుకు రెండు రకములైనటువంటి విరోధులు ఉంటారు.
2: There are many enemies to Ram.
1: మొదటి వారు తన సొంతపు జనులు.
2: First his own people.
1: రెండవది పరదేశం వారు, సమీపస్తులు.
2: The people who belong to other place.
1: ఈ విధంగా ఉండినటువంటి దీంట్లో మనకు విభీషణుడు మనకు ఏ విధమైనటువంటి యొక్క సొంత కులం వారు కాదు.
2: దే డోంట్ బిలాంగ్ టు అస్ ఎనీవే.
1: కనుక అతను మనపైన ద్వేషంతో ఏ విధమైన రహస్యాన్ని గుర్తించడానికి అవకాశమే లేదు.
2: సో దేర్ ఇస్ నో పాసిబిలిటీ ఫర్ హిమ్ టు నో అవర్ సీక్రెట్స్.
1: ఇంకా ప్రక్కరాజ్యం వారు అనుకోవడానికి మనం ఈ రంకకు ప్రక్కరాజ్యం వారు కాదు.
2: If we take that they belong to neighboring kingdom, there is no kingdom
1: near to that.
2: In fact, there is no reason to develop this hatred.
1: కనుక ఇక్కడ ద్వేషభావములకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా,
2: there is no scope for any hatred.
1: అతని యొక్క భక్తి భావములకు మాత్రమే అవకాశం ఇచ్చి అనుగ్రహించండి అన్నాడు.
2: Let's go by his devotion and steadfastness. Please confer your grace on him.
1: ఇది చక్కని సరి అయినటువంటి సలహాలని భావించాడు రాముడు.
2: రామ కన్సిడర్ దిస్ ఎ కరెక్ట్ ఎగ్జాక్ట్ అప్రోప్రియేట్ అడ్వైస్.
1: విభీషణ్ణి పిలిచాడు.
2: హీ కాల్డ్ విభీషణ.
1: ఈ జరిగినటువంటి విషయం అంతా విన్నవించమన్నాడు.
2: హీ వాంటెడ్ ఎవ్రీథింగ్ టు బి టోల్డ్ టు హిమ్.
1: రాముడు చేసినటువంటి క్రూరమైనటువంటి కార్యములకు తాను ఎంతో అడ్డు తగిలి అనేక సలహాలు చెప్పినప్పటికీ తాను దానినంతా విస్మరించి తన కర్తవ్యాన్ని ఏమాత్రం కూడా గుర్తించుకోకుండా క్రూరమైన మార్గంలో మరింత అధికంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు.
2: Vibhishana narrated what all that had happened. That Ravana didn't pay heed to his good advice. He has forgotten his responsibility and resorted to all wicked activities. It is not the quality.
1: కేవలం అల్పులకు తగినటువంటి యొక్క బుద్ధుడు ఇవన్నీ.
2: It is a mean mind.
1: అల్ప బుద్ధులను పెట్టుకుని రాజ్యం ఏరటము రాజ్యమునికే శ్రేయస్కరం కాదన్నాడు.
2: It is not in the interest of the kingdom that he should.
1: నేను ఈ విధంగా రావణుడితో వాదించుండగా రావణుడికి కోపం వచ్చింది. ఇంద్రజిత్తు కోపం వచ్చింది.
2: Why he was arguing like that, Ravana was very angry.
1: ఇలాంటి మిత్రద్రోహి సోదరద్రోహి రాజ్యద్రోహి ఈ లంకలో ఉండకూడదు బయట వెళ్ళమన్నారు.
2: సచ్ ఎ బిట్రేయర్ సచ్ ఎ ట్రైటర్ కెన్ నాట్ బి హియర్ ఇన్ దిస్ కింగ్డమ్ హి షుడ్ బి సెంట్ అవుట్.
1: ఇది నా యొక్క మంచి కోసమనే భావించి తక్షణమే అతని యొక్క ఆజ్ఞను తీసుకుని మీరు మీ లంక క్షేమంగా ఉందురు కాక అని ఆశీర్వదించి నేను వచ్చేశాను.
2: Vibhishana considered that everything happened for his own good and followed his kingdom and wished the welfare of the prosperity of the kingdom. I have no relationship in
1: it.
2: What I want is God.
1: భగవంతుని యొక్క పాద సన్నిధిని చేరి నా జీవితంలో సార్థకం గావించుకోవాలనేటువంటి సంకల్పమే ప్రధాన సంకల్పము.
2: I have my determination to be at the feet of Lord and serve him.
1: నేను ఈనాడు కాదు ఏనాటి నుండియో రామనామాన్ని స్మరిస్తూ ఉంటున్నాను.
2: నాట్ ఓన్లీ టుడే హావ్ బీన్ చాంటింగ్ గాడ్స్ రామాస్ నేమ్స్ ఇన్ సో
1: మెనీ ఇయర్స్. మొదట హనుమంతుడు లంకలో ప్రవేశించినప్పుడు కూడాను అతనికి నాకు కలిగినటువంటి సంబంధ బాంధవ్యం కూడాను ఈ రామభక్తి యొక్క ప్రభావమే ముచ్చటించుకున్నాం.
2: దెన్ హనుమాన్ స్టెప్డ్ ఇంటూ లంక. ఇట్ ఇస్ ఓన్లీ రామాస్ నేమ్ దట్ బ్రాట్ us together.
1: ఈ విషయాన్ని హనుమంతుడు కూడాను అంగీకరించాడు.
2: హనుమాన్ యాక్సెప్టెడ్ దిస్.
1: నీ పాదములు తప్ప నాకు అన్యము నాకు అక్కర్లేదు.
2: I don't want anything else other than your lotus feet.
1: Aalu biddalu kudunu naaku akkaraledu.
2: I don't want wife and children.
1: Naaku kavalsina nee paada sannidhiye.
2: What I want
1: nee seva bhagyame naaku nijamainatundi bhagyamu.
2: The real wealth lies in serving you.
1: Itvanti ఘనమైనటువంటి భాగ్యం నాకుండగా ఈ అల్పమైనటువంటి ఆశలకు నేను ఎందుకు తల్లరుగ్గాలి?
2: When I have that mighty wealth, why should I ask low things?
1: అని విభీషణుడు చెప్పుకోగా దగ్గరికి పిలిచి విభీషణ నీవు భయపడవద్దు.
2: When Vibhishana said like that,
1: నీ సోదరుడు చేసినటువంటి యొక్క క్రూరమైనటువంటి యొక్క కృత్యములకు తగిన శిక్షను త్వరలోనే అనుభవిస్తున్నాడు.
2: Your brother is going to be punished for all his wicked activity very soon.
1: ఈ యొక్క దీనిని త్వరలోని నీ కన్నులారా చూడగలవు.
2: యు ఆర్ గోయింగ్ టు విట్నెస్ వాట్ ఇస్ గోయింగ్ టు హ్యాపన్.
1: నిన్ను ఆ లంకకు రాజుగా చేయగలను.
2: ఐ ఆమ్ గోయింగ్ టు కరోనేట్ యు యాస్ ది కింగ్ ఆఫ్ లంక.
1: సుగ్రీవుణ్ణి పిలిచి ఇతన్ని సముద్రం దగ్గరకు తీసుకుని వెళ్లి సముద్ర జలముతో అతన్ని స్నానం గావించి అతనికి రాజ్యమును అనగా లంకాపట్టణముకు రాజుగా చేయండి అన్నాడు.
2: And he called Lakshmana and he wanted Sugriva to be taken over there near the sea to have his bath so as to be coronated later.
1: విభీషణుడు ప్రార్థించాడు.
2: విభీషణ ప్రే
1: స్వామి నేను రాజాభిమానంతో నేను రాలేదు.
2: ఐ హావ్ నాట్ కమ్ హియర్ ఫర్ పొజిషన్.
1: నాకు ఏ రాజ్యము నాకు అక్కర్లేదు.
2: ఐ డోంట్ వాంట్ ఎనీ కింగ్.
1: రామనామ సామ్రాజ్యమే నా యొక్క రాజ్యము.
2: ఐ బిలాంగ్ టు ద కింగ్డమ్ ఆఫ్ రామ.
1: ఆ రాజ్యంలో నన్ను ఒక వ్యక్తిగా నన్ను భావించండి.
2: టేక్ మీ యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ రామరాజ్.
1: ఆ రాజ్యంలో నన్ను ఒక దూతగా విశ్వసించండి.
2: టేక్ మీ యాజ్ ఎ మెసెంజర్.
1: ఆ రాజ్యంలో నేను ఒక సేవకుడిగా ఉంటాను.
2: టేక్ మీ యాజ్ ఎ సర్వెంట్ ఇన్ రామరాజ్య.
1: కానీ రాములు అంగీకరించక
2: రామ డిడ్ నాట్ యాక్సెప్ట్.
1: ఇంకా యుద్ధం ప్రారంభమే కాలేదు.
2: ద వార్ డిడ్ బిగిన్.
1: లంకకు రాజ్యాధిపతిగా చేశాడు.
2: బట్ ఈవెన్ బిఫోర్ విభీషణ ఇస్ కరోనేటెడ్
1: అప్పటి నుంచి కూడాను సుగ్రీవుడు జాంబవంతుడు అంగదుడు వీరందరూ కూడాను ఒక కన్ను విభీషణ పైన పెట్టుకుని ఇది ఏ విధమైనటువంటి ఒక కుట్రను జరగడానికి వచ్చారా అని విచారణ జరుపుతూనే ఉంటున్నారు.
2: సిన్స్ దెన్ సుగ్రీవ జాంబవాన్ అంగద దే హ్యాడ్ ఎ వాచ్ఫుల్ ఐ అస్ నో
1: నిజముగా విభీషణ యొక్క హృదయము తెల్లని బట్టవలే ఉంటుండాలి నిర్మలంగా ఉంటుంది.
2: ఇన్ఫాక్ట్ ద హార్ట్ ఆఫ్ విభీషణ ఇస్ సో
1: నిశ్చలమైన భావంతో ఉన్నాడు.
2: స్టడీ ఫీలింగ్
1: నిస్వార్థమైనటువంటి సేవలు చేయాలని వచ్చాడు.
2: హీ కేమ్ దేర్ టు రెండర్ సెల్ఫ్లెస్ సర్వీస్.
1: ఇది తత్వాన్ని ఎందరు గమనిస్తే మాత్రము అది బయటపడుతుంది పడదు.
2: అన్లెస్ యూ ఎగ్జామిన్ యూ డోంట్ ఫైండ్ దెమ్.
1: కనుకనే రాములు ఇదన్ని అంగీకరించి
2: ఎక్సెప్టెడ్ వాడు రామ సే
1: నన్ను ఆయన నీవు నావాడుగా నేను భావిస్తున్నాను.
2: Rama said, I consider you as my own.
1: అని చెప్పేటప్పటికి ఆ విభీషణుడు పట్టని ఆనందంతో ఉట్టిపడ్డాడు.
2: On listening to this, Vibhishana was ecstatic.
0: So that was from Summer Course Discourse 1996. So in this line, Sharanagata Paripalana, Sri Charana Rama, we praise the most benevolent Lord Rama, who offers protection to anyone who takes refuge at his feet. Let's move on to the next line.

0: ప్రేమవుడ సత్య సాయి మాట ప్రేమవుడ.
1: పూర్ణ ప్రేమ సే హి సచ్చా సుఖ ఉత్పన్న హోతా హై ఔర్ ఇసీ సే సత్య త్యాగ శాంతి ఆది ప్రాప్త హోతే హై. బినా ప్రేమ కే కుశల్ మంగల్ నహీ హై. యహీ సత్య సాయి కీ వాణీ కీ అద్భుత ప్రేమ సంపత్తి హై.
0: ప్రేమ స్వరూపులార నానానాం దానోత్తమం. ప్రపంచంలో ఎన్నియో విధములైనటువంటి జ్ఞానములు ఉంటున్నవి. సంగీత, సాహిత్య, నృత్య, చిత్ర, శిల్పి ఇత్యాది జ్ఞానములే కాక లౌకిక వైజ్ఞానిక జ్ఞానములు కూడాను లోకంలో అనేక విధములుగా ఉంటున్నవి. కానీ ఈ జ్ఞానములన్నింటికంటే కూడాను ఆత్మజ్ఞానం అనేటువంటిది అత్యంత ఉత్తమమైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది. ప్రపంచంలో మిగిలినటువంటి భౌతిక కళల చేత మానవుడు శాంతి సౌఖ్యములను అందుకొనలేడు. అయితే ఒక ఆత్మజ్ఞానం వల్ల ఈ విధమైనటువంటి శాంతి సుఖములను పొందుటకు అవకాశం ఉంటున్నది మానవులకు. అందువలననే నహి నహి రక్షతి దుఃఖంకరణి అన్నాడు శంకరుడు. మానవులకు ఎన్ని విధములైనటువంటి జ్ఞానం ఉండినప్పటికీ ఇది భౌతిక జ్ఞానములు లోక సంబంధమైనటువంటి సౌఖ్య సంతోషములను ఇవ్వగలదు. కానీ ఆత్మజ్ఞానం సుస్థిరమైనటువంటి శాంతి సుఖములను అందిస్తుంది.
1: ప్రేమ స్వరూపో విశ్వమే అనేక ప్రకార కే జ్ఞాన హై. సంసారమే సంగీత, సాహిత్య, నృత్య, చిత్రలేఖన్, శిల్ప కళకి అలావా

0: अनेक प्रकार के लौकिक और विज्ञान संबंधी ज्ञान भी हैं। इन्हें प्राप्त करने के अनेक अवसर भी हैं। शंकराचार्य ने नहीं नहीं रक्षति दृक्क्रम करणे कहा, अर्थात व्याकरण के नियम कदापि तुम्हारी रक्षा नहीं कर पाएंगे। आज जितने भी ज्ञान उपलब्ध हैं वे मानव को भौतिक सुख ही प्राप्त करा सकते हैं, परंतु आत्मा का ज्ञान शाश्वत शांति और सुख प्रदान करता है।
1: ఆధ్యాత్మిక జ్ఞానములను ఒక్కటే అయితే అనేకత్వంలోని ఏకత్వాన్ని నిరూపించేటువంటిది, మృత్యుత్వంలోని అమృతత్వాన్ని నిరూపించేటువంటిది ఆత్మ జ్ఞానం. ఇట్టి పవిత్రమైనటువంటి సృష్టిస్తును పవిత్రమైనటువంటి యొక్క దివ్యమైన మార్గంలో ప్రబోధించేటువంటిది ఆధ్యాత్మిక జ్ఞానం. అయితే ఈ జ్ఞానమునకు ఆధారం ఏమిటి? దీనికి నిర్మలమైనటువంటి చిత్తం, చిత్తశుద్ధి అత్యవసరం. చిత్తస్య శుద్ధయే కర్మ. ఈ చిత్తశుద్ధికి పవిత్రమైనటువంటి కర్మలు కూడా అత్యవసరం.
0: ఆత్మజ్ఞాన్, బ్రహ్మ జ్ఞాన్ ఔర్ ఆధ్యాత్మిక జ్ఞాన్, ఇన్ తీనో కా అర్థ ఏక హీ హై, పరంతు వివిధతా మే నిహిత ఏకతా ఔర్ నశ్వరతా మే నిహిత అమృతత్వ కో నిరూపిత కర్నే వాలా హీ ఆత్మజ్ఞాన్ హై. आध्यात्मिक ज्ञान ही सृष्टि की पवित्र स्थिति और पवित्र दिव्य मार्ग प्रदान करता है। इस ज्ञान का आधार क्या है? इसके लिए निर्मल चित्त अत्यंत आवश्यक है। चित्तस्य शुद्धये कर्मः, चित्त की शुद्धि के लिए पवित्र कर्म अत्यंत आवश्यक हैं।
1: ई कर्मलो सदाचारम के सत्वगुण के सद्गुणों के सत्संगम के आदिचेटुवंटि योक्क పవిత్రమైన కార్యములు. ఇంతియే కాక పవిత్రమైనటువంటి భారత భాగవత రామాయణ గీత ఉపనిషత్తు బ్రహ్మసూత్రం ఇత్యాది పవిత్ర గ్రంథములు కూడాను పఠింపచేయడానికి కూడాను ఉపయోగించుకునేటువంటిది కూడాను సత్కర్మలే. దాన గంధాదుల యొక్క కర్మలు కూడాను సత్కర్మల కిందనే, యజ్ఞయాగాది కృతములు కూడాను సత్కర్మల కిందనే రూపొందుతుంది. అయితే లోక సంబంధమైన విద్యలను అభ్యసించినటువంటి పండితుడు కావచ్చును, మేధావి కావచ్చును, అతను విద్యావంతుడు కావచ్చును, కాని సర్వజ్ఞుడు కాలేడు, సర్వవేదుడు కాలేడు, సర్వజ్ఞుడు. కనుకనే శోకమును నివారణ చేసుకునేటువంటి మార్గములకు ఉపాయమును బోధించేటువంటిది ఈ ఆత్మ విద్య. తరసి శోకమాత్మవిత్ అన్నారు. అనగా శోకమును దాటేటువంటి ఒక మార్గము ఒక ఆత్మజ్ఞానం చేతనే లభిస్తుంది. అన్య మార్గముల చేత శోకమును నివారణ చేసుకోవటానికి వీలు కాదు.
0: ఈ కర్మ సదాచార, సద్వ్యవహార, సద్గుణ ఔర్ సత్సంగ కే సహారే కియే జానే వాలే కార్య హై. ఇత్నా హీ నహీ, మహాభారత, భాగవత, రామాయణ, గీతా, ఉపనిషద్, బ్రహ్మసూత్ర ఆది పవిత్ర గ్రంథో కా పాఠ భీ సత్కర్మ హీ హై. లౌకిక శిక్షా గ్రహణ కర్నే వాలా పండిత హో సక్తా హై, मेघावी हो सकता है, विद्यावान हो सकता है, परंतु वह सर्वज्ञाता नहीं हो सकता है। शोक से मुक्त होने का उपाय सुझाने वाली शिक्षा ही आत्मविद्या है। तरति शोक मात्मवित कहा गया है, अर्थात शोक से तरने का मार्ग आत्मज्ञान से ही प्राप्त होता है। अन्य मार्गों के सहारे शोक से मुक्त होना संभव नहीं है।
1: ఆనందము ఇప్పించి ఆవేదనను అణగచుక్కి ఆత్మానందము చేకూర్చేటువంటిది ఆత్మ విద్య, అదే ఆధ్యాత్మిక విద్య. కనుక ఈ ఆత్మ విద్య అనేటువంటి దానికి ఇది ఎవరు అర్హులు అనేటువంటి విషయాన్ని కూడా విచారించాలి. దీనికి బాలుల, వృద్ధుల, స్త్రీల, పురుషుల, ఇంకే విధమైనటువంటి దైవ సంబంధించినటువంటి వారా అని విచారణ చేసి ఆత్మజ్ఞానము కలిగించటకు అందరి కూడా అర్హులు.
0: शोक से मुक्ति दिलाकर, आनंद की प्राप्ति कराकर, वेदना को विनष्ट कर आत्मानंद प्रदान करने वाली विद्या ही आत्मविद्या है, वही आध्यात्मिक विद्या है। अतः यह विचारना चाहिए कि इस आत्मविद्या को पाने के योग्य कौन है? बालक, बूढ़े, स्त्री, पुरुष अथवा किसी जाति धर्म वालों में कौन इसे पाने के योग्य है? तो ज्ञात होता है कि सभी इसे पाने के योग्य हैं।
1: ఎవరైతే విద్యను చేయటా కీర్తి గౌరవ ప్రతిష్టను కూడా నువ్వు అందుకోగలరు. కానీ ఆస్త విద్య చేయటా దైవాను కృష్ణునికే పాత్రులై దివ్యమైన ఆత్మతత్వాన్ని కూడా నువ్వు పొందే అవకాశం ఉంటుండాలి. కనుక ఇట్టి విద్యను పొందుటకు లౌకిక విద్యలు ఎందు కానీ లౌకిక ధనకనక వస్తువాసనాదులు ఎందు కానీ కులమత సౌక్ష్యములు ఎందు కానీ ఏమాత్రం కూడా సంబంధం లేదు.
0: లౌకిక శిక్షా కే సహారే యశ్ प्रतिष्ठा और आदर प्राप्त किया जा सकता है, परंतु आत्मविद्या के सहारे ईश्वर के अनुग्रह के पात्र बनकर दिव्य आत्मतत्व को पाया जा सकता है. ऐसी विद्या को प्राप्त करने के लिए लौकिक शिक्षा, संपत्ति अथवा जाति धर्म विशेष की आवश्यकता नहीं है.

0: తిమ్మని కెంతటి తీవి ఉండే.
1: తిమ్మని కెంతటి. కనుక ఈ విధంగా మీరు విచారణ చేస్తే జాతి మత కుల వర్గ ధన కనుక వస్తువాదులతో దైవత్వములకి ఎట్టి సంబంధము లేదు.
0: భక్తి కలిగిన వానికి వసుడవట సత్యమేరి వినియో ఈ తులసీ జడమునకు తూదుగాక
1: అన్నది రుక్మిణి. ఈ భక్తి యొక్క తత్వం అనేటువంటిది మానవత్వంలో ఒక విశిష్టమైనటువంటి స్థానమును ఆక్రమించినటువంటి. యో మద్ భక్త సమే ప్రియ, నన్ను భక్తితో కొంచేటువంటి వాడి అంటే నాకు అధికమైనటువంటి ప్రేమ అన్నాడు భగవంతుడు.
2: వాల్మీకి కిస్ వంశ మే జన్మ, నంద్ కిస్ గావ్ మే పైదా హువా, సుదామా నే కిత్నీ సంపత్తి కమాయి, గజరాజ్ నే కౌన్ సీ శిక్షా పాయి, బాలక్ ధ్రువ కీ ఉమ్ర హీ క్యా థీ, భీల్ తిన్నడు మే బుద్ధి హీ క్యా థీ. జబ్ తుమ్ ఇస్ ప్రకార్ విచారోగే తో జ్ఞాత హోగా కి ఈశ్వర్ కా సంబంధ ధన్ సంపత్తి ఔర్ జాతి ధర్మ సే కతయీ నహీ హై. యది తుమ్ భక్త పరాధీన్ హోనే కీ బాత్ సచ్ హై तो इस तुलसी के पत्ते से तुल जाओगे, ऐसा रुक्मिणी ने कहा. मानव जीवन में इस भक्ति का एक विशिष्ट स्थान है. यो मद भक्त समय प्रिय, भगवान ने कहा जो पूर्ण भक्ति से मेरी उपासना करता है उसी में मेरा अत्यधिक प्रेम है.
1: మొట్టమొదట ఆత్మవిశ్వాసం, నమ్మకము అనేటువంటిది ఉండినప్పుడే, తనపైన దైవం పైన నమ్మకం ఉండినప్పుడే మానవత్వం ఒక విశిష్టమైనటువంటి దివ్యత్వాన్ని పొందుతుంది. కనుకనే ఫెయిత్, ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్, ఫెయిత్ దిస్ ఈస్ ది సీక్రెట్ ఆఫ్ గ్రేట్నెస్ అన్నారు వివేకానంద. కనుక మొట్టమొదట మానవులకు ఒక దివ్యమైనటువంటి ఒక విషయం పైన సంపూర్ణమైనటువంటి విశ్వాసమును పెంచుకోవాలి. ఈనాటి విద్యలు లౌకిక సంబంధమైన అయినప్పటికీ ఇహమున సుఖింప హేమ తారక విద్య, పరమున సుఖింప బ్రహ్మ విద్య. ఇది జీవనోపాధి, అది జీవిత పరమావధి.
2: లౌకిక శిక్షకే ప్రతి హమే లాపర్వాహీ నహీ బరత్నీ చాహియే. सबसे पहले स्वयं पर पूर्ण आस्था और विश्वास के होने पर ही ईश्वर पर विश्वास स्थिर होगा और तभी मानवता विशिष्टता को प्राप्त कर सकेगी. इसीलिए विवेकानंद ने फेथ इन योर सेल्फ इज फेथ इन गॉड, दैट इज द सीक्रेट ऑफ ग्रेटनेस कहा. सबसे पहले मानव को एक दिव्य विषय में पूर्ण आस्था बढ़ानी चाहिए. आज की शिक्षा लौकिक होने पर भी इह में सुख पाने हेतु लौकिक शिक्षा और पर में सुख पाने हेतु ब्रह्म विद्या एक जीवन यापन के लिए है तो दूसरा जीवन मुक्ति के लिए.
1: करुकर जीवनोपाधि विद्या लेकुंडिना जीवित परमावधि अंदुनु जीवित परमावधि मार्गमुनंदुनु मानवुलकु अन्नि विधमैनटुवंटि अदृष्टि कलुगनेरदु. కనుకనే లౌకిక విద్యను కూడాను మీరు అలక్ష్యం చేయరా. చదువులతో పాటు సంస్కారం కూడాను అత్యవసరం. వాల్మీకి, వ్యాసుడు ఇలాంటి మహర్షులందరూ కూడా ఆనాటి సంస్కారంతో పాటు లౌకిక చదువులు కూడా నేర్చుకోవటం చేతనే లోకములకు పవిత్రమైన గ్రంథములను అందించి లోక విద్యులు కాగలిగారు. పద్యములు పురాణములు వేదముల యొక్క విభాగములు ఈ విధమైనటువంటివంతా కూడాను ఆనాడు ఈ మహర్షులు చేయగలిగారంటే లౌకిక విద్యను కూడాను కొంత ఆధారాన్ని తీసుకుంటున్నాయి.
2: జీవన్ యాపన్ సంబంధి లౌకిక శిక్షకే బినా జీవన్ ముక్తి ఔర్ జీవన్ ముక్తి సే సంబంధిత మార్గ కే ప్రతి మనుష్య మే రుచి ఉత్పన్న నహీ హోగీ. ఇసీలియే లౌకిక శిక్షా కీ ఉపేక్షా నహీ కర్నీ చాహియే. శిక్షా కే సాథ్ సాథ్ సంస్కారో కా హోనా అత్యంత ఆవశ్యక హై. अपने समय के संस्कारों को अपनी रचनाओं में जोड़कर वाल्मीकि और वेदव्यास जैसे महर्षियों ने हमें प्रदान किया और वे समूचे विश्व के मित्र बन गए. लौकिक शिक्षा का आदर करने के कारण ही उस समय के महर्षि 18 पुराणों और वेदों के विभाग कर सके।
1: లోకమునందు గల సమస్త పదార్థములు కాని సమస్త లోకములు కాని దైవం నందే ఇమిడి ఉంటున్నవి. కనుక భగవంతునికి ఇవ్వగలిగినటువంటి ఏమాత్రం కూడా లేదు. పవిత్రమైనటువంటి ప్రేమ, ప్రేమ, ప్రేమ. అతను ఆశించేటువంటిది కూడా మరొకటి లేదు. అందుకోసమని పోతన చెప్పాడు,
0: బ్రహ్మాండమంతట బ్రహ్మను చుండడి నీకు ఆలయం పునమచ్చ నలమియగుని

0: సత్యమగుణా. బ్రహ్మాండమంతట బొచ్చలోను నట్టి బొచ్చ భోజము నీకు పెట్టటగునది శ్రీ రామ రామాయణుచు.
1: కేవలము మానవుల యొక్క భ్రాంతి నిమిత్తమై, మానవుల యొక్క ప్రేమ నిమిత్తమై, మానవుల యొక్క ఆనంద నిమిత్తమై భగవంతునకు కొన్ని రూపనామములు కల్పించుకున్నవే కాని భగవంతునకు ఎట్టి రూపములు ఎట్టి నామములు కూడా లేవు. ఈశ్వర సర్వభూతానం ఈశావాస్యమిదం సర్వం వాసుదేవ సర్వమిదం సర్వత్రా నిండి ఉండేటువంటి యొక్క భగవంతునకు ఒక రూపనామం లేనటువంటి మన యొక్క ప్రేమ స్వరూపములే కాని అన్య స్వరూపములు కాదు. ఈ ప్రేమ హృదయముతో దైవాన్ని ఆరాధించినప్పుడు సర్వస్వాన్ని కూడా నువ్వు పొంది జగద్వ్యాప్తిగా కీర్తిని అందుటకు కూడాను అవకాశం ఉంటుంది.
2: విశ్వ కే సభీ పదార్థ ఔర్ సమస్త లోక్ ఈశ్వర్ మే హి సమాయ హువే హై. అతః విశుద్ధ ప్రేమ కే సివా ఈశ్వర్ కో ఔర్ కుచ్ నహీ దియా జా సక్తా హై. ఈశ్వర్ హమ్సే కుచ్ అపేక్షా భీ నహీ కర్తా హై. అతః ఏక్ మహాకవి నే ఇస్ ప్రకార కహా, సమస్త బ్రహ్మాండ మే విరాజమాన్ తుమ్హారే లియే క్యా మందిర్ బనాయా జా సక్తా హై. కోటి సూర్య తేజ సే ప్రకాశమాన్ తుమ్హారే సామ్నే కౌన్ మిట్టీ కా దియా ధర సక్తా హై. సభీ ప్రాణియో మే విద్యమాన్ తుమ్హే కోయి నామ్ దేనా క్యా సంభవ హై. సమస్త బ్రహ్మాండో కో ఉదర్ మే ధారణ కర్నే వాలే తుమ్హే క్యా భోగ లగాయే జా సక్తే హై. మానవ భ్రమవశ ప్రేమ జతానే ఔర్ ఆనంద ప్రాప్త కర్నే కే లియే ఈశ్వర్ కే రూప ఔర్ నామో కీ కల్పనా కర్ రహా హై. యథార్థ మే ఈశ్వర్ కే కోయి రూప ఔర్ నామ్ నహీ హై. ఈశ్వరః సర్వభూతానాం ఈశావాస్యమిదం సర్వం వాసుదేవ సర్వమిదం. సర్వత్ర వ్యాప్త ఈశ్వర్ కే రూప ఔర్ నామ్ కీ పరికల్పనా ఈశ్వర్ కే ప్రతి హమారే ప్రేమ ప్రతి కే అలావా ఔర్ కుచ్ నహీ హై. హృదయ మే పూర్ణ ప్రేమ కో భర్కర్ జబ్ ఈశ్వర్ కీ ఆరాధనా కర్తే హై తబ్ సబ్ కుచ్ ప్రాప్త కర్ అపార యశ్ పానే కే అవసర్ భీ హోంగే.
1: రామకృష్ణ పరమహంస లౌకిక విద్యలను ఏమాత్రం కూడా అభ్యసించలేదు. నిరంతరము దేవి ఆరాధన చెందే తన యొక్క మనసును సాధారణ భావంగా అనుభవిస్తూ వచ్చాడు. అతనికి ఎట్టి విద్యను ఎందుకు అభిరుచి లేదు. అతను ఈ యొక్క ఆరాధన ఎందు తన జీవితం అంకితం చేసినప్పుడు తన తండ్రికి ఒక విధమైన పెన్షన్ అంటారు, అది 5 రూపాయలు వచ్చేటువంటిది. ఈ 5 రూపాయలతోనే జీవితంను ఆనందంగా గడిపేటువంటి వాడు. ఈ పెన్షన్ అనేటువంటిది కూడా అతనికి తెలిసేటువంటిది కాదు. 4-5 రూపాయలు పెన్షన్ వస్తుంది అనేటువంటి వాడు అంత విద్యార్థి. కానీ ఇట్టి లౌకిక విద్య ఎందు తాను వెనుకబడినటువంటి వాడైనప్పటికీ రామకృష్ణ పరమహంస ఈనాడు జగద్వ్యాప్తిగా ఎక్కడ చూసిన కూడా రామకృష్ణ మఠం అని స్థాపించి అందరికీ ఆరాధనమైనటువంటి యొక్క ఆలస్య ప్రాయుడుగా నిలిచగలిగాడు.
2: రామకృష్ణ పరమహంస నే లౌకిక శిక్ష బిల్కుల్ ప్రాప్త నహీ కీ. వే అప్నే మన్ కో నిరంతర దేవి కీ ఆరాధనా మే హీ తాదాత్మ్య రఖతే థే. ఉన్హే కిసీ భీ ప్రకార్ కీ శిక్షా మే కోయి రుచి నహీ థీ. జబ్ వే ఇస్ ప్రకార్ అప్నే జీవన్ కో దేవి కీ ఆరాధనా మే సమర్పిత కర్ చుకే థే ఉస్ సమయ ఉన్కే పితాజీ కో 5 రూపే పెన్షన్ మే మిల్తే థే. వే లోగ్ ఇన్ 5 రూపయో మే హీ సానంద జీవన్ బితాయా కర్తే థే. ఉన్హే ఇస్ పెన్షన్ శబ్ద కా సహీ ఉచ్చారణ కా భీ పతా నహీ థా. वे कहते थे कि मुझे 5 रुपए पेंशन मिलते हैं. वे इतने अशिक्षित थे. लौकिक शिक्षा के संदर्भ में वे बहुत पिछड़े हुए थे. परंतु आज विश्व भर में रामकृष्ण मठ के नाम से संस्थाएं स्थापित हैं और वे सबके लिए आदर्श व्यक्ति ही नहीं बल्कि विश्व भर में पूजनीय हैं.
1: రత్నకారుడు వాల్మీకిగా మారటకు భగవత్ యొక్క ప్రేమ నాముడు యొక్క స్వభావమే. రాక్షసపుత్రుడైనటువంటి ప్రహ్లాదుడు కూడాను భగవంతునిపై గలైనటువంటి ప్రేమ యొక్క ప్రభావం చేతనే ఇంత జగద్వ్యాప్తిని పొందగలిగాడు. పవిత్ర చరిత్రుడు కాగలిగాడు. వామన జాతికి సంబంధించినటువంటి వాడైనప్పటికీ నిరంతరం కూడాను రామ రామ రామ అనేటువంటి యొక్క నామము చేతనే తన యొక్క జీవితంలో సార్థకం గావించుకొని దైవ ఆరాధనలు ఎందు తాను కూడా ప్రధానమైనటువంటి వ్యక్తి స్వరూపుడుగా నిరూపించాడు హనుమంతుడు. ఇంతే కాదు, పక్షి జాతికి సంబంధించినటువంటి జటాయు కూడాను రామనామను చింతించి ప్రేమతత్వంతో రాముని ఆరాధించడం చేత దశరథను కూడాను పొందినటువంటి యొక్క మహాభాగ్యాన్ని పొందగలిగింది జటాయు. పక్షికి మానవుడని కాని, దానవుడని కాని, జంతువుని కాని, పక్షి అని కాని భేదం ఏమాత్రము లేదు. సర్వులు కూడాను, సర్వజీవులు కూడాను ప్రేమతత్వం చేత దైవత్వాన్ని పొందుటకు అధికారం కాగలరు.
2: ఇసీ తరహ ईश्वर का नाम स्मरण सप्रेम करने के प्रभाव से डाकू रत्नाकर भी वाल्मीकि बन गया। राक्षस का पुत्र होने पर भी प्रह्लाद ईश्वर के प्रति प्रेम के कारण विश्वविख्यात हो गया। अत्यंत विशुद्ध चरित्र वाला भी हुआ। हनुमान ने वानरों की जाति का होने पर भी निरंतर राम नाम के स्मरण से अपने जीवन को सार्थक ही नहीं किया, बल्कि दैव आराधना के संदर्भ में स्वयं भी पूजनीय हो गया। एक पक्षी होते हुए भी जटायु ने सप्रेम राम नाम का स्मरण किया और ऐसे सौभाग्य को प्राप्त कर सके जो दशरथ को भी प्राप्त नहीं हो सका। भक्ति के संदर्भ में मनुष्य, राक्षस, जानवर और पक्षी जैसा कोई अंतर नहीं है। सभी प्राणियों को प्रेम के आधार पर दिव्यता प्राप्त करने का अधिकार है।
1: కనుక ఇట్టి పవిత్రమైనటువంటి భక్తి మార్గమునందు భగవద్గీతను 12వ అధ్యాయమును ప్రధానమైనటువంటి మార్గముగా ఈనాడు ప్రారంభిస్తూ వచ్చారు. భక్తి భక్తి భక్తి అనగా కేవలము భజనలు చేయటము, ధ్యానము చేయటము, జపములు చేయటము, చంద్రములు పోవటము, దివ్యమైనటువంటి దర్శన స్పర్శన సంభాషణ పొందటం, ఇంత మాత్రమే కాదు భక్తి యొక్క లక్షణములు. ఇది నిర్మలమైనటువంటి యొక్క ప్రేమతత్వమే, భగవంతుని పైన కలిగినటువంటి ప్రేమ భావమే భక్తికి సరి అయినటువంటి యొక్క గుణం. ఇది స్వార్థరహితమైనటువంటిది, ఇది దోషరహితమైనటువంటిది, నిశ్చలమైనటువంటిది, నిర్మలమైనటువంటిది. ఇలాంటి దివ్యమైనటువంటి భక్తిని మొట్టమొదట ప్రాప్త సంబంధమైనటువంటి మార్గంలో మనము ప్రారంభించాలి.
2: భగవద్గీతకే 12వ అధ్యాయకి ఆధార పర్ భక్తి మార్గకి మహత్తాకు బతానేకి లియె आज से प्रवचन आरंभ हुए हैं। भजन, ध्यान, जप आदि करना, तीर्थ यात्राएं करना और दिव्य दर्शन स्पर्शन और संभाषण प्राप्त करना मात्र ही भक्ति नहीं है। भगवान के प्रति व्यक्त विशुद्ध और निर्मल प्रेम भावना ही भक्ति है। यह नितांत निस्वार्थ होता है, सभी प्रकार के दोषों से मुक्त रहता है, सतत निश्चल रहता है। ऐसी दिव्य भक्ति का आरंभ हमें सबसे पहले प्राकृतिक मार्ग से करना चाहिए।
1: प्राकृतिक मार्ग मोटमोट तत्व मोटमोट गुर्त प्रयत्न देशमें ना देशमें मई बाडी अब मई प्रत्येक बाडी प्रत्येक పోనీ నా హృదయమే దైవమని అనుకోవటానిక మై హార్ట్ అంటున్నాం, మై వేరేగా ఉంది, హార్ట్ వేరేగా ఉంది. ప్రతి మార్గములు ప్రాథమిక మార్గంలో ప్రయత్నపూర్వకంగా సాధించే సమయంలో మై బాడీ, మై మైండ్, మై బుద్ధి, మై చిత్త, మై ఇంద్రియ, మై అంతఃకరణ, బట్ వేర్ మై అని క్వశ్చన్ వేసుకోవడానికి ప్రయత్నించాలి. మై ప్రత్యేకంగా ఒప్పుకుంటారు. అదే అన్నింటి ఎందుకు సాక్షిభూతమైనటువంటి అదే దానిని కాన్షియస్నెస్ అంటారు. దానికి చైతన్యమని కూడా చెప్తారు. ఈ చైతన్య తత్వం అనేటువంటిది సర్వత్రా వ్యాపించి ఉంటున్నది. ఆ చైతన్యమే చిత్ అని చెప్తూ వచ్చారు. ఈ చిత్ అనేటువంటి యొక్క తత్వంతో కూడినటువంటి యొక్క చైతన్యము సర్వవ్యాపి అనిపిస్తున్నది. చైతన్యమును మనం గుర్తించాలనుకున్నప్పుడు బాహ్య ప్రపంచంలో మనము ప్రయత్నపూర్వకంగా వెతికిన మనకు లభించదు.
2: ప్రాకృతిక మార్గమే సబ్సె పహలే హమే మై సే సంబంధిత తత్వ కో పహచాన్నే కా ప్రయత్న కర్నా చాహియే. మై కౌన్ హూ? క్యా మై యహ శరీర హూ? యది మై శరీర హూ తో మేరా శరీర క్యో కహనా చాహియే? यदि माय बॉडी कहा जाए तो माय अलग से है और बॉडी अलग से। यदि यह मान लिया जाए कि मेरा हृदय ही ईश्वर है तो माय हार्ट कह रहे हैं, यहां भी माय अलग से है और हार्ट अलग से है। इसलिए हर कोई माय माइंड, माय बुद्धि, माय चित्त, माय इंद्रिय, माय अंतःकरण कह रहा है, फिर उसे स्वयं से हु एम आई का क्वेश्चन पूछने का प्रयत्न करना ही चाहिए। माय अलग से है, वही सभी तत्वों में साक्षी बना हुआ है, उसी को कॉन्शियसनेस कहते हैं, उसी को चैतन्य भी कहते हैं। यह चैतन्य तत्व सर्वत्र व्याप्त है, उस चैतन्य को चित कहते हैं। इस चित से युक्त चैतन्य तत्व सर्वत्र व्याप्त है, इन यू, विद यू, अबव यू, बिलो यू। इसलिए उस चैतन्य तत्व को पहचानना चाहें तो बाह्य संसार में प्रयत्न पूर्वक अन्वेषण करने पर भी वह हमें प्राप्त नहीं होगा।
1: अंतर्मुखम का वाद दृष्टि अंतर्मुखम लाभ ఇలాంటి పవిత్రమైనటువంటి చైతన్యము నీకు లభ్యమవుతుంది. వేదాంతము నందు నేతి నేతి నేతి, నాట్ దిస్ నాట్ దిస్ నాట్, బాడీ నాట్, మైండ్ ఇస్ నాట్, బుద్ధి ఇస్ నాట్, చిత్తం ఇస్ నాట్, ఐఆమ్ ఐ, ఐఆమ్ ఐ, ఐఆమ్ ఐ, ఇలాంటి తత్వానికి అది నిర్ణయం చేసుకుంటుంది. కనుక ఈ విధమైనటువంటి యొక్క నీ సత్వరూప సందర్శన భాగ్యములకై సరైనటువంటి సాధనలు కలిపి నిత్యమైనటువంటి మార్గంలో సత్యాన్ని నిరూపింపజేసేటువంటిది ఈ యొక్క భక్తి మార్గం. కాన దైవాన్ని వెతుకుటకు ప్రత్యేకించినటువంటి మార్గం మనకు అత్యవసరం కాదు. సర్వత్రా ఉండేటువంటి యొక్క జీవిత్వాన్ని ఎక్కడైనా కూడా మనం సందర్శించవచ్చు. అయితే నిర్గుణ నిరాకార పరబ్రహ్మమైనటువంటి తత్వము సగుణ సాకారంతో కొంత ఆధారాన్ని తీసుకోవాలి. సగుణ సాకారములు లేక నిర్గుణ నిరాకారంలో ప్రవేశించలేదు. కనుక ప్రారంభంలో సాకారం యొక్క ఆరాధన అత్యవసరం.
2: मन को अंतर्मुख होना चाहिए, दृष्टि को अंतर्मुख करने पर ही उस चैतन्य तत्व को पाया जा सकता है। इसीलिए वेदांत में नेति नेति नेति, नॉट दिस नॉट दिस नॉट दिस कहा गया है। बॉडी इज नॉट दिस, माइंड इज नॉट दिस, चित्त इज नॉट दिस, बुद्धि इज नॉट दिस, आई एम आई, आई एम आई जैसे तत्व का निर्णय वह दृष्टि ही करती है। अतः भक्ति मार्ग वही है जो स्वस्वरूप का दर्शन कराने की दिशा में सही साधना मार्ग पर चलाकर सत्य को पहचानने के लिए नित्यता के मार्ग में अग्रसर करता है। ईश्वर का अन्वेषण करने के लिए विशेष मार्ग की आवश्यकता नहीं है। सर्वत्र व्याप्त दिव्यता का दर्शन हम कहीं भी कर सकते हैं, परंतु निर्गुण निराकार परब्रह्म सत्य को पहचानने के लिए कुछ सीमा तक सगुण साकार की सहायता लेनी चाहिए। सगुण साकार के बिना निर्गुण निराकार में प्रवेश नहीं कर सकते हैं। आरंभ में साकार की आराधना अत्यंत आवश्यक है।
1: క్రమక్రమేణ కూడాను అది అంతర్ముఖముగా ఉంచుకుని నిరాకార నిర్గుణత్వం లోపల మనము ప్రవేశించవచ్చు. నారాయణ ఎక్కడ చూసినా కూడా నారాయణత్వం ఉండేటువంటి సమయంలో మనము ఒక్క ప్రదేశంలో పోవాలని కాదు. అయితే అట్టి నమ్మకము, అట్టి విశ్వాసము, అట్టి దృఢమైనటువంటి యొక్క శక్తి మనకు లభించేటప్పుడు ఒక రూపమును, ఒక నామమును మనం ఆధారం చేసుకోవాలి. ఈ విధంగా భక్తి మార్గములో మనం ప్రవేశించి తదుపరి దివ్యత్వమైన యొక్క సాధారణ భావన పొంది పరిపూర్ణమైనటువంటి ఆత్మజ్ఞానంలో మనం చేరవచ్చు. పుష్పమే లేక కాయి కాదు, కాయి కాక ఫలం ఏర్పడదు. కనుక పుష్పము కాయి ఫలము మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి ఆత్మతత్వం.
2: ధీరే ధీరే అంతర్ముఖ్ హోకర్ నిర్గుణ నిరాకార తత్వమే ప్రవేశ్ కియా జా సక్తా హై. अंतर बहिश्च तत्सर्वम व्याप्य नारायण स्थितः। सर्वत्र व्याप्त इस नारायण तत्व में पूर्ण आस्था और शक्ति प्राप्त होने तक एक ही रूप और एक ही नाम को आधार बनाना चाहिए। इस प्रकार भक्ति मार्ग में प्रवेश कर इसके उपरांत दिव्यता से युक्त तादात्म्य स्थिति को पाकर परिपूर्ण आत्मज्ञान में मग्न हो सकते हैं। बिना पुष्प के कच्चा फल नहीं हो सकता, कच्चे फल के बिना पका फल नहीं हो सकता। अतः पुष्प, कच्चा फल और पका फल इन तीनों की एकता ही सच्चा आत्म तत्व है।
1: पुष्प में कर्म मार्ग ఇది క్రమక్రమేణా ఇది భక్తి మార్గం అనే కాయగా లోపొందుతుంది. ఇది దీన్ని మనం పోషిస్తూ రాగా ఫలము అనేటువంటి జ్ఞానంగా తయారవుతుంది. ఈ ఫలము పూర్తి కాగానే ఇందులో మాతృక్యం అనేటువంటి యొక్క ఇది ప్రవేశించి తద్వారా డిటాచ్మెంట్ వైరాగ్యము అనేటువంటి ఇందులో సహజంగా ఏర్పడుతుంది. కర్మ ఉపాసన జ్ఞానం యొక్క తత్వము వైరాగ్యములో ఇది ఫలిత చేస్తుంది. కనుకనే మనము కర్మ మార్గంలో ప్రవేశించాలి. ఏది చేసినా కూడా భగవత్ ప్రీత్యార్థము అనేటువంటి క్రింద చేయాలి. విద్యను మనం అభ్యసించాలి. ఆ అభ్యసించినటువంటి విద్యను ఆచరణలో పెట్టాలి.
2: यह पुष्प ही कर्म मार्ग है। यह धीरे धीरे भक्ति मार्ग रूपी कच्चे फल में परिवर्तित होगा। इसे संभाले रखने पर यही फल रूपी ज्ञान में परिवर्तित होगा। इस फल के पूरी तरह पक जाने पर इसमें सहज रूप में माधुर्य रूपी वैराग्य आ जाता है। कर्म, उपासना और ज्ञान इसी वैराग्य में प्रतिफलित होते हैं। अतः हमें कर्म मार्ग में प्रवेश करना चाहिए। हम जो कुछ भी करें ईश्वर की प्रीति के लिए करना चाहिए। इस संसार में रहने तक लौकिक शिक्षा ग्रहण करनी चाहिए। जिस शिक्षा का अभ्यास करते हैं उसे आचरण में रखना चाहिए।
1: మానవునికి ఆలోచన శక్తి ఆచరణ శక్తి ప్రధానమైనటువంటి నెగిటివ్ పాజిటివ్ వంటివి. కనుకనే మనస్సు ఏకం వచస్సు ఏకం కర్మణ ఏకం మహాత్మనం అన్నారు. ఏది చేసే హృదయపూర్వకంగా మాటతో పాటు క్రియను మనం ఆచరించాలి. ఈ క్రమక్రమేణ ఫలత్యాగములకి ఇది కొనిపోతుంది. ఫలాపేక్ష కొట్టబడ్డ అవసరమే. క్రమక్రమేణ నిష్కామ కర్మలు కావాలి. మొదలు వాంచలేక నిష్కామ కర్మను ఆచరించడం సాధ్యం కాదు. కనుక ఈ డిజైన్ ను మనం క్రమక్రమేణ వర్క్ ను వర్షిప్ గా మార్చుకోవాలి. వర్క్ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటు వర్షిప్. ఏది చేసినప్పటికీ అది దైవ ప్రీత్యార్థంగా మనం చేయాలి. అట్టి దైవత్వం ఒక్కటే ఉండేది. ఈ దైవత్వానికి అనేక విధమైన రూపనామాలను ధరించారు. ఏకం విప్రా బహుదా వదంతి అనేటువంటి అనేక విధమైనటువంటి పేర్లతో పిలిచబడుతూ వచ్చారు. కనుక దైవము ఏకం.
2: मानव में विशेषतः विचार और आचरण की जो दो शक्तियां हैं वे ही नेगेटिव और पॉजिटिव हैं। इसीलिए मनस्येकम वचस्येकम कर्मण्येकम महात्मनम कहा गया है। अतः जो कुछ भी करते हैं उसे वचन के साथ हृदय पूर्वक ढंग से कर्म के रूप में करना चाहिए। यह धीरे धीरे फल की अपेक्षा के परे ले जाएगा। प्रथमतः फल की अपेक्षा अवश्य करनी चाहिए। इसके बाद धीरे धीरे निष्काम कर्म में प्रवेश करना चाहिए। पहले पहल फल की अपेक्षा किए बिना कर्म करना संभव नहीं है। अतः इस वर्क को धीरे धीरे वर्शिप के रूप में परिवर्तित करना चाहिए। वर्क विल बी ट्रांसफर्ड इंटू वर्शिप। हम जो कुछ भी करें उसे दैव प्रीति की भावना से करना चाहिए। वह ईश्वर एक ही है। इस ईश्वर के कई रूप और नाम हैं। एकम सत विप्रा बहुधा वदन्ति। कई लोग इसे कई नामों से पुकारते रहे हैं। ईश्वर एक ही है। एको हम बहुश्याम।
1: పసిబిడ్డ 10 సంవత్సరములు అయ్యేటప్పటికీ అతన్నే బాయ్ పిల్లవాడు అని, అదే 30 ఇయర్స్ వచ్చేటప్పటికి 30 వర్షములు అయ్యేటప్పటికి అతను ఒక మనిషి మ్యాన్ అని పిలుస్తారు. అతని 75 ఇయర్స్ అయ్యేటప్పటికి గ్రాండ్ ఫాదర్ అని గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అంటారు. చైల్డ్ బాయ్ మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్ ఒక్కడే. అదేవిధంగా మొట్టమొదటి ఆర్తి అకార్తి జిజ్ఞాసి దాని ఈ నామకులు ఒకే స్థితి అండి. మనకు స్థానములు వేరువేరు కానీ దివ్యత్వం అనేటువంటి ఒక్కటే గమ్యం ఒక్కటే కోరు. ఇవి క్రమక్రమేణ పరిణామం పొందేటువంటి స్థితులు. కనుక ఈ పరిణామములకు సాధన అత్యవసరం. ఈ సాధనల చేతనే సాధనమున్న పనులు సమకూరు ధరలో ఉన్నాయి.
2: आप अच्छी तरह जानते हैं जन्म लेते ही बच्चे को चाइल्ड कहते हैं। 10 वर्ष के बाद उसे ही बॉय लड़का कह रहे हैं। 30 वर्ष के बाद उसे मैन आदमी कह रहे हैं। जब वह 75 वर्षों का हो जाता है तो उसे ग्रैंडफादर, ग्रेट ग्रैंडफादर कहते हैं। चाइल्ड, बॉय, मैन, ग्रैंडफादर सब एक ही हैं। इसी प्रकार आरंभ में आर्त, अर्धार्थी, जिज्ञासु और ज्ञानी, चार प्रकार के लोग और स्थान अलग अलग होते हैं, परंतु दिव्यता एक ही है और सबका लक्ष्य एक ही है। ये धीरे धीरे परिवर्तित होने वाली स्थितियां हैं। इन परिवर्तनों के लिए साधना अत्यंत आवश्यक है। इसीलिए कहा गया है कि साधना के द्वारा सभी काम निपटाए जा सकते हैं।
1: భగవద్గీత ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క శ్లోకం ప్రత్యేకంగా చెప్పి ఈనాడు ప్రారంభ దినం కనుక కొంత మీకు కొన్ని అవుట్ లైన్ కొన్ని విధమైనటువంటి యొక్క ఆదర్శాలను అందించినప్పుడే ఈ భగవద్గీత యొక్క సహజ స్వరూపాన్ని మీరు సాక్షాత్కరింప చేసుకోవడానికి చక్కని అవకాశం ఉంటుంటారు.
2: కల్సే ప్రతిదిన్ సంధ్యాకే 4:30 బజే గీతా కా ఏక్ ఏక్ శ్లోక్ సమ్జాఊంగా. ఆజ్ పహలా హీ దిన్ హోనే కే కారణ तुम्हें कुछ आउटलाइंस मात्र बताऊंगा, तभी इस भगवत गीता के यथार्थ तत्व को समझ पाने का अवसर तुम्हें प्राप्त होगा.
1: प्रेम स्वरूप भगवद्गीत स्वरूप मोटमोट हृदय में चिंत भगवदगीत सार ज्ञान ఒకరు భక్తి అంటారు, ఒకరు కర్మ అంటారు, మరొకరు యోగం అంటున్నారు. ఇది వారి వారి స్థాయిలో వారికి అది సత్యం కావచ్చు. ఒక మనిషి యొక్క సరి అయినటువంటి ఒక రూపాన్ని మనం గుర్తించాలంటే కాళ్ళ నుంచి తల వరకు మనం చూసినప్పుడే అలాంటి మనిషి అని మనం నిర్ణయించాం. కేవలం పాదము చూస్తే మాత్రం అతని మనిషిని గుర్తించుకోలేము, కేవలం కళను చూస్తే మాత్రమే మనం గుర్తించుకోలేము, కూడా ఉండాలి. అందువలననే భగవద్గీతలో ఫస్ట్ మొదటి శ్లోకము ధర్మచేత్యే కురుచేత్యే సమవేతాయుచ్చవ మామక పండవాత్యేవ కిం కురువత్ సంధియ. ఈ శ్లోకములో ధర్మ ఫస్ట్ శ్లోకములో ఫస్ట్ వర్డ్ ధర్మ. కట్టకడపటి శ్లోకము ఎత్ర యోగి శరకృష్ణ ఎంత పాత్రో నరుద్ర తస్తస్తి విజయ విభూతి ధ్రువాదీతి మతి మమ. ఈ కడపటి శ్లోకములో కడపటి పదము మమ కనుక ఇక్కడ ధర్మ ఇక్కడ మమ రెండూ చేస్తే మమ ధర్మ బోధించింది గీత. కనుక ఎవరెవరి కర్తవ్యాన్ని వారు నిర్వర్తించుకునేటువంటిదే గీత యొక్క ప్రధానమైనటువంటి బోధ.
2: ప్రేమ స్వరూపో सबसे पहले भगवत गीता के स्वरूप को अपने हृदय में चित्रित कर लो. भगवत गीता का कथित सार क्या है? कोई ज्ञान कहता है, कोई भक्ति कहता है, कोई कर्म कहता है, तो और कोई योग कहता है. अपने अपने स्तर पर वह उनके लिए सत्य हो सकता है. एक आदमी को पैरों से सर तक देखने के बाद ही निश्चय किया जा सकता है कि वह अमुक व्यक्ति है. मात्र पैरों को देखकर तो निश्चय नहीं किया जा सकता है, मुंह को देखना भी जरूरी है. भगवद गीता का पहला श्लोक धर्म क्षेत्रे कुरुक्षेत्रे समवेता युत्सव मामकाः पांडवाश्चैव किम कुर्वत् संजय. इस श्लोक का पहला शब्द धर्म है. भगवद गीता का अंतिम श्लोक यत्र योगेश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर विजयो भूति ध्रुवा नीतिर मतिर्मम. इस अंतिम श्लोक का अंतिम शब्द मम है. यहां धर्म और वहां मम, इन दोनों को जोड़ने पर मम धर्म बनता है. भगवत गीता इसी का उपदेश देती है. अतः गीता का उपदेश है कि सबको अपने अपने कर्तव्यों का पालन करना चाहिए.
1: బ్రహ్మచారుడు బ్రహ్మచర్యం యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. గృహస్థులు గృహస్థుల యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. వానప్రస్థులు వానప్రస్థుల యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. సన్యాసులు సన్యాసి యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. ఎవరెవరి స్థానములకు తగినటువంటి యొక్క దీన్ని వారు కర్తవ్యంగా భావించి నిర్వర్తించేటువంటిది గీత యొక్క ప్రబోధం.
2: ఛాత్రులకు అప్నే కర్తవ్యం కా పాలన కర్నా చాహియే, బ్రహ్మచారియోకు అప్నే కర్తవ్య నిభానే చాహియే, गृहस्थियों को गृहस्थों के कर्तव्य निभाने चाहिए, वानप्रस्थियों को अपने कर्तव्य निभाने चाहिए और सन्यासियों को अपना धर्म निभाना चाहिए. सबके द्वारा अपने अपने कर्तव्य निभवाने का काम गीता करती है.
1: కానీ ఈనాటి మానవుని యొక్క ప్రభావము కేవలం ఒక విధమైనటువంటి తికమకల పొంది కన్ఫ్యూజన్ లోపల తాను అన్ని విధములు కూడా నిరుత్సాహానికి నిస్పృహకు గురి అవుతున్నాడు. అర్జునుడు గృహస్థుడే, తన కర్తవ్యం అనేటువంటి యుద్ధమును నిర్వర్తించడమే కనుక ప్రతి విషయమునందు కూడా తన యొక్క మార్గమును తాను నిరూపింపజేసేటువంటిది ఈ భగవద్గీత యొక్క అంతరార్థం. ఈ మోహము చేతను అభిమానము చేతను కట్టుబడి ఈ మమకార బంధము చేత తాను పరితపించుచున్నటువంటి యొక్క అర్జునుకు బోధించి తన యొక్క కర్తవ్యము లోపల ప్రవేశపెట్టాడు. ప్రశ్నించాడు, నిన్ను మోహం నిరహంకారం సదానికి వలగచ్చతి, అయ్యా అర్జున నీకు మోహ అహంకారము ఇప్పుడు తగ్గినవా అని ప్రశ్నించాడు. నాకిప్పుడు ఈ మోహం అనేటువంటి పూర్తి పోయింది అన్నాడు. ఈ మోహము ఉండినంత వరకు కూడా ఈ యొక్క బంధన మనకు తప్పింది కాదు అని మోక్షము అన్నారు. మోహక్షయం మోక్షం.
2: పరంతు ఆజ్ కా మానవ్ పేషోపేష్ మే పడకర్ సభీ ప్రకార్ సే నిరాశ్ హోతా జా రహా హై. అర్జున్ గృహస్థ హీ థా, ఉస్కా కర్తవ్య యుద్ధ కర్నా హీ థా. భగవద్గీతా కా ఆంతరిక్ తత్వ సబ్కో అప్నే అప్నే విషయ మే మార్గ నిర్దేశన్ కర్నా హీ హై. మోహ ఔర్ అభిమాన్ కే బంధనో మే బంధకర్ మమతా కే ప్రభావ్ సే వ్యథిత్ అర్జున్ కో శ్రీకృష్ణ నే కర్తవ్య కా ఉపదేశ్ దియా. నిర్మమో నిరహంకారః ప్రశాంతి మదిగచ్చతి. శ్రీకృష్ణ నే అర్జున్ సే పూచా, హే అర్జున్ క్యా తుమ్హారే మోహ ఔర్ అహంకార్ అబ్ కమ్ హో గయే హై? నష్టో మోహ. అర్జున్ నే కహా, అబ్ మేరా మోహ పూరి తరహ సమాప్త్ హో గయా హై. ఇస్ మోహ కే బనే రహనే తక్ బంధన్ భీ బనా రహా. మోహక్షయం మోక్షం, యహీ మోక్ష హై.
1: ప్రత్యేకించినటువంటి ఎయిర్ కండిషన్ కాదు, ఒక గృహం కాదు, సర్వసుఖములతో సంతోషంతో తొలిదూగేటువంటి ఒక భవనం కాదు. మోహక్షయం మోక్షం, ఇది కర్తవ్యాన్ని నిర్వర్తించుకుంటూ మానవుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క జీవితానికి ఆదర్శవంతమైనటువంటి జీవితం ఐడియల్ లైఫ్ గా తయారు కావాలి.
2: మోక్ష కోయి విశేష రూప్ మే బనా ఎయిర్ కండిషన్ వాలా ఘర్ నహీ హై, వహ సభీ సుఖ భోగో సే యుక్త్ కోయి భవన్ నహీ హై. మోహ కా వినష్ట హోనా హీ మోక్ష హై. అప్నే కర్తవ్యం కో నిభాతే హువే మానవ్ కో ఆదర్శ పూర్ణ జీవన్ బితానా చాహియే.
1: కనుక రేపటి నుంచి ఈ భగవద్గీత యొక్క తత్వం ప్రతి ఒక్క వ్యక్తి కూడాను ఒక్కొక్క శ్లోకమును ప్రధానంగా తాను కంఠస్థం చేయటమే కాకుండా దాని అర్థమును కూడాను అనుభవించి ప్రాక్టికల్ లోపల మనం దాన్ని పెట్టి జీవితాన్ని ఒక్క దీనిని మనం ఆచరణలో పెట్టి కూడా ధన్యులమైపోతాం. కానీ అనేక మంది భక్తులు కాలం వ్యర్థం చేస్తున్నారు. కానీ దీనిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. టైం ఈజ్ ఎవ్రీథింగ్, డోంట్ వేస్ట్ టైం. టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్. టైం ప్రధానమైన స్థితిగా తీసుకోవాలి. కాలస్వరూపుడే భగవంతుడు. ఇట్టి కాలమును పవిత్రం చేసే నిమిత్తమై దినము ఒక్కొక్క శ్లోకంలో కంఠస్థం చేసుకుని దానిని కంఠస్థం చేసుకునేటువంటి విషయంలో కాలాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మీరు ప్రయత్నించాలి. ఇది కేవలం శ్లోకంలో కంఠస్థం చేసుకున్నంత మాత్రం ప్రయోజనం లేదు. దీన్ని కంఠస్థం చేసి అడిగిన సమయంలో ఈ శ్లోకాలు చెప్పేటువంటి స్థితికి మీరు రావాలి. మీరు ఏనాడైనా కూడా ఏ శ్లోకమైనా అడగవచ్చు. కనుక ఈ శ్లోకాన్ని మీరు అర్థసహితంగా మీరు రూపంగా ధరించినప్పుడే మీ శ్లోకం నివారణ అవుతుంది. కేవలం శ్లోకం మాత్రమే కనుక్కొని దీని యొక్క అంతరార్థాన్ని మీరు ఆచరణలో పెట్టకుండా శ్లోకమే అభివృద్ధి అవుతుంది. దాని అర్థమును గ్రహించాలి. గ్రహించినటువంటి అర్థమును ఆచరణలో పెట్టాలి. ఈ మూడింటి యొక్క ఏకత్వంతోనే పూర్ణత్వంగా మానవత్వం మారిపోతుంది.
2: కల్సే ప్రత్యేక్ వ్యక్తి ప్రతిదిన్ ఏక్ శ్లోక్ కంఠస్థ కర్నే కే సాథ్ ఉస్కా ఆచరణ భీ కరేగా తో ధన్య హో జాయేగా. అనేక భక్త సమయ కో వ్యర్థ మే బితా రహే హై. టైమ్ ఇస్ ఎవ్రీథింగ్, డోంట్ వేస్ట్ టైమ్. టైమ్ వేస్ట్ ఇస్ లైఫ్ వేస్ట్. టైమ్ బహుత్ అహం హై, ఈశ్వర్ కాల స్వరూప్ హై. ఐసే సమయ కో అత్యంత పవిత్ర కర్నే కే లియే ప్రతిదిన్ ఏక్ శ్లోక్ కంఠస్థ కర్నే కే సాథ్ సమయ కా సదుపయోగ్ కర్నే కే ప్రయత్న తుమ్హే కర్నే చాహియే. మాత్ర శ్లోక్ కంఠస్థ కర్నే సే భీ కోయి ప్రయోజన్ నహీ హై. ఇస్కే సాథ్ ఉస్కే అర్థ కో భీ సమజ్నా చాహియే ఔర్ సమజే హువే అర్థ కో ఆచరణ మే రఖనా చాహియే. ఇన్ తీనో కీ ఏక్తా సే హీ మానవ్ మే పూర్ణతా ఆ జాయేగీ. ఉపసంహార్. ఇస్ ప్రవచన్ మే ఛాత్రో కో సంబోధిత్ కర్తే హువే భగవాన్ బాబా నే విద్యార్థియో కో గీతా కీ ఉత్కృష్టతా ఔర్ ఉస్కే మహత్వ కో జాననే కా సప్రేమ్ ఉపదేశ్ దియా. ఇత్నా హీ నహీ, గీతా కే సార తత్వ కో अत्यंत सरल शब्दों में सामान्य भक्तों की समझ के अनुकूल बना दिया। स्वामी ने कहा कि सबके लिए गीता का विशेष संदेश अपने कर्तव्यों का पूर्ण निष्ठा के साथ निर्वाह ही है। स्वामी ने जोर देकर कहा कि गीता को पढ़ने मात्र से कोई प्रयोजन नहीं है, सबको इसके कथनों का आचरण करना चाहिए। लौकिक ज्ञान की अपेक्षा आत्मज्ञान से ही व्यक्ति का उद्धार होता है और यह आत्मज्ञान की अमूल्य निधि ही गीता है। इस आत्मज्ञान को पाने के लिए प्रथम योग्यता निर्मल चित्त है, जो गीता के उपदेशों में भरा पड़ा है।
3: अभी आपने भगवान बाबा द्वारा श्रीमद् भगवद गीता पर दिनांक 2 अगस्त 1984 को दिया गया प्रवचन सुना।
4: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagwan Sri Satya Sai Baba.

0: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.
1: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 24th discourse on Gita Bhagavan delivered on 5th September 1984. In this discourse, Bhagavan throws light on one of the important qualities that a spiritual aspirant must possess, namely Kshama or forbearance. He also reveals certain spiritual tips and secrets in his own divinely humorous way, which help us solve perplexing moral dilemmas which we might face in life. Sai Bhagavan Uvacha.
2: Kshama Satyam Satyavatam. Kshama Yajnaha. Kshama Shamaha. Satyavantula Yokka Satyame Kshamam.
3: Kshama or forbearance is the very truth of people who are following truth.
2: Yajnami Kshama.
3: Forbearance is also Yajna.
2: Shamami Yajnam.
3: Shama also is Yajna.
2: Tejovantula Tejami Kshama.
3: Kshama is the very effulgence of people who are splendorous.
2: Tapasvikula Brahmane Kshama.
3: The very Brahman of people who have done penance, that is Kshama.
2: Kshama Satyamu.
3: Forbearance is truth itself.
2: Kshama Dharmamu.
3: Forbearance is Dharma.
2: Kshama Vedamu.
3: Forbearance is Veda.
2: Kshama Ahimsa.
3: Forbearance is non-violence.
2: Kshama Yajnambu.
3: Forbearance is also Yajna.
2: Kshama Santoshamu.
3: Forbearance is
2: Kshama Daya.
3: Forbearance is compassion.
2: Kshama Sarvasvambu.
3: It is everything.
2: Sarva Lokamulandu.
3: In all the worlds, it is everything.
2: ప్రతి మానవుడు తన జీవితములో ప్రధానముగా సాధించవలసినటువంటి సద్గుణము ఓర్పు.
3: వన్ థింగ్ విచ్ ఎవ్రీ పర్సన్ హ్యాస్ టు అచీవ్ ఇన్ హిస్ లైఫ్ ఈజ్ ఫర్బెరెన్స్.
2: నిత్య సత్యమైనటువంటి, అచలనమైనటువంటి, అనంతమైనటువంటి, అవ్యయమైనటువంటి ఆత్మతత్వాన్ని గుర్తించడం అందరికీ సాధ్యం కాదు.
3: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు రికగ్నైజ్ ది ప్రిన్సిపల్ అండ్ ది డాక్ట్రైన్ ఆఫ్ ఆత్మ ఫర్ పీపుల్. ఆత్మ విచ్ ఈస్ పర్మనెంట్, విచ్ ఈస్ ఎవర్ లాస్టింగ్, విచ్ ఈస్ అన్చేంజింగ్, విచ్ ఈస్ ఎఫల్జెంట్.
2: ఆత్మ అనిత్యమని భావించుకునేటువంటి వ్యక్తులకు, సత్యమే దేహం అనేటువంటి విశ్వసించేటువంటి వ్యక్తులకు ఆత్మతత్వం అర్థం కాదు.
3: People who consider Atma as unreal and body as real, they would not be able to understand the principle of Atman.
2: Dehatma bhavana kaliginatvanti vyaktulaku paramatma tattvamu bodhapadadu.
3: For people who identify body as Atman, they would not be able to understand the significance of Paramatman.
2: Atmanu gurinchi aneka vidhamuluga manamu bodhinchavachunu.
3: We may be able to explain and describe Atman in different ways.
2: Charchinchavachunu.
3: We may discuss.
2: Aite idi nitya jeevitamlo undina konni abhyasamula chetanu, konni sadhanala chetanu itti nitya satyamainatundi Atmanu gurtinchadam sadhyam avutundi.
3: This can be recognized only by practicing certain things in daily life and in a, by observing certain things.
2: Chakkara teepiga unnadani cheppinappudu anubhavam lenatundi vyaktiki aa teepi emito artham kaadu.
3: When sugar has been described as sweet, for a person who does not have any experience, he would not be able to understand this.
2: Aa chakkarani ruchi chuchinatundi vyaktike chakkara yokka teepi artham kaagaladu.
3: Only for a person who has tasted sugar, he would be able to appreciate and understand the sweetness of it.
2: Kanukane bhagavantuni yokka gunaganamulanu, bhagavantuni yokka nitya satyamainatundi yokka భావములను కొన్ని మార్గములు యందు అభ్యాసరీతిగా మనము అనుభవించినప్పుడే నిర్వికారమైనటువంటి ఆత్మ కొంత అర్థం కాగలదు.
3: వీ వుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది అన్మానిఫెస్టెడ్ ఆత్మన్ ఈవెన్ టు అ స్మాల్ ఎక్స్టెంట్ ఓన్లీ వెన్ వీ ప్రాక్టీస్ సర్టన్ స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ అండ్ అండర్స్టాండ్ ది డిఫరెంట్ అట్రిబ్యూట్స్ ఆఫ్ ద లార్డ్.
2: అమృతత్వంలో చేరేటువంటి మార్గం ఏమిటి?
3: వాట్ ఈస్ ది పాత్ విచ్ లీడ్స్
2: టు ఇమ్మార్టాలిటీ?
3: వాట్ ఈస్ ది వే టు ఇమ్మార్టాలిటీ?
2: దీనికి అనేక పర్యాయం చెప్పాం. Removal of immoralities is the only way to immortality.
3: Swami had just said a number.
2: భావములను కొన్ని మార్గములు యందు అభ్యాసరీతిగా మనము అనుభవించినప్పుడే నిర్వికారమైనటువంటి ఆత్మ

0: Removal of immoralities is the only way to immortality.
1: Swami has just said a number of times that removal of immorality is the only way.
0: Manavuni endundinatvanti balaheenatalu manavuni endundinatvanti okka konni chestalu anaga కోపము తాపము ఈర్ష్య అసూయ దంభము ఇత్యాది వికార గుణములను మనం కొంతవరకును దూరం చేసుకున్నప్పుడే ఈ అమృతత్వం అనేటువంటి యొక్క సత్యము మనకు అర్థమవుతుంది.
1: ఓన్లీ వెన్ మ్యాన్ రిమూవ్స్ వీక్నెసెస్ విచ్ ఆర్ ఇన్హెరెంట్ ఇన్ హిమ్ లైక్ జెలసీ యాంగర్ హేట్రెడ్ అండ్ సచ్ అదర్ పాంపాసిటీ ఎట్సెట్రా హీ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ డివినిటీ.
0: కనుకనే గీత యందు బోధించినటువంటి 26 గుణములలో ప్రధానమైనటువంటి కొన్ని గుణములైనా కూడాను మనము అభ్యసించినప్పుడే ఈ నిత్య సత్యమైనటువంటి ఆత్మతత్వము కొంతవరకు నేను అర్థం చేసుకున్నట్టు సాధ్యమవుతుంది.
1: దేర్ ఫార్ ఓన్లీ బై అండర్స్టాండింగ్ అట్లీస్ట్ 1 or 2 ఇంపార్టెంట్ క్వాలిటీస్ ఆఫ్ ది 26 క్వాలిటీస్ విచ్ ఆర్ మెన్షన్ ఇన్ భగవద్గీత అండ్ లర్నింగ్ దెమ్ దెన్ ఓన్లీ వుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద ఇమ్మార్టాలిటీ ఆఫ్ ఆత్మన్.
0: ఇందులో ఓర్పు అత్యవసరమైనటువంటిది.
1: ఆఫ్ ది ఆల్ దిస్ ఫర్బరెన్స్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ అట్రిబ్యూట్.
0: ఇది గ్రంథములతో చదువుకోవటం సాధ్యం అయ్యేటువంటిది కాదు.
1: దిస్ కెనాట్ బి లెర్న్డ్ బై స్టడీయింగ్ బుక్స్.
0: ఇది గురు బోధన వల్ల మనకు లభ్యం కాదు.
1: దిస్ కెనాట్ బి ఈవెన్ బి అక్వైర్డ్ ఈవెన్ బై ది టీచింగ్స్ ఆఫ్ గురు.
0: లేక ఓర్పు బజార్లో లభించేటువంటి పదార్థం కాదు.
1: దిస్ ఫర్బరెన్స్ ఈజ్ నాట్ ఎ థింగ్ విచ్ కెన్ బి పర్చేస్డ్ ఇన్ బజార్.
0: కొన్ని సాధనల చేతను కొన్ని సన్నివేశముల చేతను కొన్ని పరిస్థితుల వల్లను ఈ ఓర్పును మనం సాధించుటకు ప్రయత్నించాలి.
1: బై సర్టన్ స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ అండ్ బై సర్టన్ ప్రాక్టీసెస్ సర్కమ్స్టాన్సెస్ వి షుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ అండ్ ప్రాక్టీస్ దిస్ ఫర్బరెన్స్.
0: కష్టములు దుఃఖములు విచారములు నష్టములు నింద నిష్ఠూరములు ఇత్యాది పరిస్థితులు యందు ఈ ఓర్పు అనేటువంటిది ఒక పరీక్ష సమయం వంటివి.
1: ఫర్బరెన్స్ ఆఫర్స్ ఏ టైప్ ఆఫ్ టెస్ట్ ఫర్ అస్ అండర్ సర్కమ్స్టాన్సెస్ విచ్ ఆర్ ట్రయింగ్ విచ్ ఆర్ ఫుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ విచ్ ఆర్ ఫుల్ ఆఫ్ ట్రయల్స్ ట్రిబులేషన్స్ ఎట్సెట్రా.
0: కష్టములు దుఃఖములు విచార సమయం నందే మన ఓర్పును అభివృద్ధి పరచుకోవాలి సాధించాలి.
1: విల్ హ్యావ్ టు కల్టివేట్ అండ్ అచీవ్ ఫర్బరెన్స్ ఓన్లీ అండర్ సర్కమ్స్టాన్సెస్ విచ్ పుట్ అస్ టు టెస్ట్ అండ్ ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్స్.
0: మానవుని యందు గోప్యముగా దాగి ఉండినటువంటి ఒక బలహీనత ఒకటి ఉన్నది.
1: దెర్ ఈస్ ఎన్ ఇంపార్టెంట్ వీక్నెస్ విచ్ ఇస్ హిడన్ ఇన్ మ్యాన్.
0: ఇది ఇలాంటి సమయమునందు అది వెలువడుతూ ఉంటుంది.
1: అండ్ అస్ దోస్ సర్కమ్స్టాన్సెస్ దట్ హిడన్ వీక్నెస్ మానిఫెస్ట్.
0: ఆ బలహీనతనే మన యొక్క కోపము, ఆ బలహీనతనే మన యొక్క అహంకారము, ఆ బలహీనతనే మన యొక్క ద్వేషము.
1: దట్ వీక్నెస్ ఈజ్ ద యాంగర్ ఈజ్ ఈగోయిజం అండ్ ఈజ్ హేట్రెడ్.
0: కనుక ఇట్టి బలహీనతలు ఏర్పడేటువంటి సమయం నందు ఓర్పును విధిగా మనం అవలంబించాలి.
1: దేర్ఫోర్ వెన్ సర్కమ్స్టాన్సెస్ పుట్ అస్ టు టెస్ట్ విల్ హ్యావ్ టు ప్రాక్టీస్ ఫర్బరెన్స్.
0: ఓర్పే లేకుండినా మనం అనేక అశాంతులకు గురి కావచ్చును.
1: ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ఫర్బరెన్స్ వీ గెట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అన్హాపీనెస్ అండ్ ల్యాక్.
0: అనేక విధములైనటువంటి యొక్క అపమార్గములను మనం ప్రవేశించవచ్చును.
1: వీ మే టేక్ టు రాంగ్ అండ్ ఈవిల్ వేస్ ఆల్సో.
0: కనుకనే ఓర్పు యొక్క నిత్యత్వాన్ని సత్యత్వాన్ని గుర్తించి విచారించి దానిని అవలంబించడానికి ప్రయత్నించాలి.
1: దేర్ఫోర్ వీ హావ్ టు రికగ్నైజ్ ద ట్రూత్ అండ్ ద పర్మనెంట్ క్వాలిటీస్ ఆఫ్ దిస్ ఫర్బరెన్స్ అండ్ ప్రాక్టీస్ ఇట్.
0: ఎన్నియో విద్యలు ఉండినప్పటికీ ఎన్నో విధముల కష్టపడి ఆర్జించినటువంటి యొక్క శక్తి సామర్థ్యములు కూడాను ఓర్పు కోల్పోవటం చేత వాటిని కూడాను మనము కోల్పోతున్నాము.
1: ఎడ్యుకేషన్ స్ట్రెంగ్త్ అండ్ ప్రొవెస్ అక్వైర్డ్ ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్ వుడ్ ఆల్సో బి ఆఫ్ నో యూస్ ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ఫర్బరెన్స్.
0: అనేక మంది మహనీయులు తపశ్శక్తి చే సమస్త శక్తులను సాధించి కూడాను ఈ ఓర్పును కోల్పోవటం వల్ల వారు పతనమైపోతూ వచ్చారు.
1: ఎ నంబర్ ఆఫ్ గ్రేట్ అకాంప్లిష్డ్ పీపుల్ హూ హ్యావ్ అక్వైర్డ్ డిఫరెంట్ పవర్స్ బై పెనన్స్ దే వర్ నాట్ ఏబుల్ టు జస్ట్ ఎంజాయ్ దోస్ ఫ్రూట్స్ బికాస్ దే డిడ్ నాట్ హ్యావ్ ఫర్బరెన్స్.
0: రాజులు రాజ్యభ్రష్టులు కావడానికి కూడాను ఈ ఓర్పును కోల్పోవటమే మూల కారణము.
1: ది మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఫర్ లూజింగ్

0: various kingdoms by the kings also is lack of forbearance.
1: ఓర్పును కోల్పోవడం చేతనే పండితులు కూడాను పతనమవుతూ వచ్చారు.
0: Lack of forbearance has made people scholars lose their prestige.
1: కనుక ఓర్పు అనేటువంటిది మానవునికి ప్రధానమైనటువంటి యొక్క అందమైనటువంటి ఒక నగ వంటిది.
0: Forbearance may be compared to a very important shining principle which will decorate any person.
1: ఇలాంటి ప్రాణ సమానమైనటువంటి ఓర్పును మానవుడు కోల్పోవటం చేతనే అనేక విధమైనటువంటి దుఃఖములకు, కష్టములకు, నిందలకు, నిష్ఠూరములకు గురి అవుతూ వచ్చాడు.
0: సచ్ ఎన్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఆస్ ఫర్బరెన్స్, వెన్ ఇట్ ఈస్ లాస్ట్ బై పీపుల్, వెన్ పీపుల్ డు నాట్ హ్యావ్ ఇట్, దే ఆర్ పుట్ టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రీఫ్, సారో, ట్రబుల్స్ అండ్ సచ్ అదర్.
1: ముఖ్యంగా మానవత్వమునకు ఉండవలసినటువంటిది ఓర్పు.
0: The most important thing which humanity should have is forbearance.
1: ఇది మానవతా గుణము.
0: This is an important quality of humanity.
1: ఈ గుణము రాణింపకుండినా మానవత్వమే ఒక నిర్మూలమైపోతుంది.
0: If this quality does not shine well in humanity, humanity itself will come to ruin.
1: కనుక ఇట్టి మానవత్వమునకు ప్రధానమైనటువంటి ఒక అంగమైన ఈ ఓర్పును కొన్ని కఠినమైనటువంటి ఒక చర్యల ద్వారా లేక సమస్యల ద్వారా దీన్ని సాధించడానికి ప్రయత్నించాలి.
0: We have to cultivate such an important quality as forbearance by the difficult process of putting ourselves to certain tests and in the difficult way and difficult process.
1: ఈ ఓర్పు మానవునికి కవచం వంటిది.
0: Forbearance may be compared to a protection for man.
1: ఈ కవచమును ధరించినటువంటి ఒక వ్యక్తిని ఏ దుఃఖములు, ఏ బాధలు, ఏ నష్టములు, ఏ నిందలు, ఏ నిష్ఠూరములు కూడాను ఏమాత్రం కూడా అతను ఛేదించలేవు.
0: వన్ హూ ఈస్ ఎక్విప్డ్ విత్ ఫర్బరెన్స్ విల్ నాట్ బి ట్రబుల్డ్ బై ఎనీ గ్రీఫ్, ఎనీ డిఫికల్టీ, ఎనీ ప్రాబ్లం, ఎనీ సచ్ డిఫికల్ట్ సిచ్యుయేషన్ అట్ ఆల్.
1: అయితే వేమన చెప్పాడు, ఉపకారికి ఉపకారము నెపమెన్నక చేయువారు నేర్పరి. అయితే అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడు నేర్పరి. ఉపకారికి ఉపకారము విపరీతము కాదు చేయ వివరింపంగా, అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడు నేర్పరి సుమతి అన్నాడు.
0: వేమన హాజ్ జస్ట్ సెడ్ దట్ ఫర్ డూయింగ్ గుడ్ ఫర్ గుడ్ దర్ ఇస్ నథింగ్ ఎక్స్ట్రాడినరీ అబౌట్ ఇట్, ఫర్ డూయింగ్ బ్యాడ్ ఫర్ గుడ్ దిస్ ఇస్ అన్ ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ, దిస్ నీడ్స్ అ లాట్ ఆఫ్ స్కిల్.
1: ఇతరులు మనల్ని అనేక విధములుగా దూషించినప్పటికీ, పరుషవాక్యములు ఆడినప్పటికీ, ఎన్ని విధములు అవమానం చేసినప్పటికీ మనము ఈ ఓర్పును కోల్పోకుండా మనం సరి అయిన స్థితిలో మనం దాన్ని పోషించుకోవాలి.
0: హౌఎవర్ మచ్ అదర్ పీపుల్ మే క్రిటిసైజ్, కామెంట్, కండెమ్, వీ షుడ్ నాట్ లూజ్ ఫర్బరెన్స్ అండ్ వుడ్ బి వీ షుడ్ ఎంజాయ్ పీస్ అండ్ ఫర్బరెన్స్.
1: ఒకరు మనల్ని దూషించినంత మాత్రమున, ఒకరు మనలను విమర్శించినంత మాత్రమున మనకు ఒరిగేదేమీ లేదు.
0: When some people criticize, admonish, we are not going to lose much.
1: కాని ఆ బలహీనత చేత మన ఓర్పును కోల్పోయినా మనం సర్వస్వాన్ని కూడా కోల్పోయిన వారం అవుతాం.
0: బట్ బై ఛాన్స్ అన్ అకౌంట్ ఆఫ్ వీక్నెస్ ఇఫ్ వీ లూజ్ ఫర్బరెన్స్ అండ్ పేషెన్స్ వీ లూజ్ ఎవ్రీథింగ్ ఎల్స్.
1: అయితే కొన్ని కొన్ని సమయములందు ఈ చమను అతి జాగ్రత్తగా మనము విచారించి వినియోగించాలి.
0: బట్ under certain circumstances we'll have to inquire into the consequences of forbearance and use and employ forbearance.
1: Jagattulo jeevakotiki pradhanamainatunti yokka sahayakaralainatunti vrutchamu nadulu govulu.
0: There are three important things which are very useful for man in the world. One is the tree, the other is the cow, and the third is the river.
1: Vrutchamulu nadulu govule lekapothe manavatme cheenistundi.
0: Without trees, rivers and cows, humanity would not be able to function well.
1: Aithe ruchchamuni enta mandi vachi enni kommalu kotti enni remmalu kotti enni vidhuluga kudadu dani himsinchinappatikini tana krinda cherinatunti vaniki needanichi tiyani phalamunichi varini aneka vidhumula aanandanni chekurustundi.
0: Whatever violence is done to tree, however much trouble is given to tree by cutting the branches and by giving the trouble, it would give shelter to a person who takes shelter under it and gives him joy.
1: Apakaram chesinatunte vyaktulake ivi upakaram chestu vachayi vrutchamulu.
0: Trees have been doing good for people who might in their turn do bad to it.
1: Inka nadulu ఈదు నదులను అనేక విధములుగా త్రిప్పి, అనేక విధములుగా అశుద్ధము చేసి, అనేక విధములుగా ఉపయోగించి, ఏ విధమైనటువంటి కృతజ్ఞత కూడాను తాను అందించకపోయినప్పటికీ ఈ నదులు ఏమాత్రం కూడాను తమ యొక్క ఓర్పును కోల్పోక జీవరాశులకు ఆనందమునిచ్చి తన గమ్యమైనటువంటి సముద్రాన్ని చేరటానికి ప్రయత్నంతోనే ఉంటున్నాయి.
0: Then the rivers. In case of rivers also, however much the rivers may be dirtied by people, in whatever way they may use it, without having any sense of gratitude towards them, still they will be serving the humanity and they will concentrate all the while to reach the ocean, which is their goal.
1: Jalamu jeevulaku pranam.
0: Water gives life to the
1: prana samanamainatundi jalamunu ee vidhamainatundi yokka దుర్వినియోగం కానీ సద్వినియోగం కానీ చేసినప్పటికీ ఈ జలం ఏమాత్రం కూడాను తమ యొక్క స్వభావమును మార్చుకునటలేదు.
0: వాటర్ విచ్ ఇస్ ఈక్వల్ టు లైఫ్ టు హ్యూమానిటీ, వెదర్ దే ఇట్ ఇస్ యూ పుట్ టు గుడ్ యూస్ ఆర్ బ్యాడ్ యూస్, వాటర్ డస్ నాట్ మైండ్ ఇట్.
1: ఇంకా గోవులు తాము కన్నటువంటి బిడ్డల నోర్లైనా కట్టి తమ పాలను, తమ క్షీరమును, తమ మధురమైనటువంటి శక్తిని జనులకు అందిస్తూ వచ్చినాయి.
0: దెన్ కౌస్, denying their own milk to the children, to their own calves, they are providing milk to humanity, which is fully nourishing type of food for humanity.
1: Ee yokka govunu himsinchinappatikini tana yokka cheeramunu maduramainatundi cheerangane andistu vachayi, kaani idi kevalam oka chedu rakamainatundi yokka cheeramunu andinchatam ledu.
0: Whatever trouble you may give to cow, still it gives you only sweet milk.
1: ఈ విధంగా అపకారం చేసినటువంటి యొక్క జీవులకి ఉపకారం చేస్తూ వచ్చాయి ఈ యొక్క జీవులు.
0: దిస్ కౌస్ ఆల్సో హ్యావ్ బీన్ డూయింగ్ గుడ్ టు ద హ్యూమానిటీ, విచ్ ఇన్ టర్న్ మే బి డూయింగ్ సర్టన్ బ్యాడ్ టు ది కౌస్.
1: అట్లనే అన్నింటి ఎందుకును మనం ఉపకారం చేయడానికి ప్రయత్నం చేయకూడదు.
0: బట్ వీ షుడ్ నాట్ గో ఆన్ డూయింగ్ గుడ్ అండర్ ఆల్ సర్కమ్స్టెన్సెస్ ఐదర్.
1: సమయ సందర్భాలను కూడా కొంత విచారించుకొని దాని యొక్క విచక్షణ జ్ఞానమును కొంతవరకు వినియోగించుకుని ఈ యొక్క చమను మనం ఉపయోగించుకోవాలి.
0: వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ది సర్కమ్స్టెన్సెస్ అండ్ ది కండిషన్స్ అండ్ వీ హ్యావ్ టు ఎంప్లాయ్ డిస్క్రిమినేషన్ అండ్ దెన్ యూజ్ ఫర్బరెన్స్.
1: మీకు చరిత్రలో చాలా వరకు తెలిసినటువంటి విషయం పృథ్వీరాజును గోరి మహమ్మద్ అనేక విధములుగా కూడాను హింసిస్తూ వచ్చాడు.
0: ఫ్రమ్ హిస్టరీ ఇట్ ఈస్ వెరీ క్లియర్ అండ్ వెరీ వెల్ నోన్ టు యూ దాట్ ఘోరి మహమ్మద్ గేవ్ ఎ లాట్ ఆఫ్ ట్రబుల్ టు పృథ్వీరాజ్.
1: 17 పర్యాయములు ఈ పృథ్వీరాజు రాజ్యం పైన దండెత్తి వచ్చాడు ఘోరి మహమ్మద్.
0: హి ఇన్వేడెడ్ ది కంట్రీ ఆఫ్ పృథ్వీరాజ్ 17 టైమ్స్.
1: కేవలము దండెత్తి రావటమే కాకుండా ఆ దేశం నందుండినటువంటి విలువైనటువంటి వాటినంతా ధ్వంసం చేస్తూ వచ్చాడు.
0: హి నాట్ మేర్లీ ఇన్వేడెడ్ ది కంట్రీ 17 టైమ్స్, హి డిస్ట్రాయిడ్ వెరీ వాల్యుబుల్ ప్రాపర్టీ,
1: సంపదలను దోచుకున్నాడు.
0: He took away a lot of wealth.
1: అనేక విధమైన నష్ట కష్టములకు గురి చేశాడు.
0: He put the entire country to different difficulties and losses.
1: ఇన్ని చేసినప్పటికీ పృథ్వీరాజు అతని యొక్క ప్రార్థనను అంగీకరించి అతన్ని క్షమించి వెనుక పంపుతూ వచ్చాడు.
0: In spite of all these things done by him, Prithviraj, he excused him and he allowed him to go back.
1: పట్టుపడినప్పటికీ అతన్ని ఏమాత్రం కూడాను హింసించక క్షమించి వెనుకకు పంపుతూ వచ్చాడు పృథ్వీరాజు.
0: పృథ్వీరాజ్ ఎక్స్క్యూజ్డ్ హిమ్, ఈవెన్ వెన్ హీ కుడ్ క్యాచ్ హిమ్, హీ డిడ్ నాట్ గివ్ హిమ్ ఎనీ పనిష్మెంట్, హీ జస్ట్ సెంట్ హిమ్ బ్యాక్ హోమ్.
1: ద్రౌపది చెప్పినట్టుగా పృథ్వీరాజు యొక్క స్వభావము చాలా ఉత్తమమైనటువంటి యొక్క స్వభావము.
0: యాజ్ టోల్డ్ బై ద్రౌపది, ది క్వాలిటీ ఆఫ్ పృథ్వీరాజ్ ఇస్
1: ఎలాంటి వారిని మనం క్షమించాలి అనేటువంటి విషయము అశ్వత్థామను పట్టి తెచ్చినప్పుడు ద్రౌపది అర్జునునకు బోధించింది.
0: ద్రౌపది టాట్ అర్జున అట్ ఎ టైమ్ వెన్ అర్జున బ్రాట్ అశ్వత్థామ అండర్ వాట్ సర్కమ్స్టెన్సెస్ యూ షుడ్ ఎక్స్క్యూజ్.
1: ఇక్కడ పృథ్వీరాజు కూడాను అదే విధంగానే ఈ ఘోరి మహమ్మద్ ను క్షమిస్తూ వచ్చాడు.
0: పృథ్వీరాజు ఆల్సో ఇన్ ది సేమ్ వే హ్యాస్ ఎక్స్క్యూజ్ ఘోరి మహమ్మద్.
1: వెరచిన వాని,
0: ఎ పర్సన్ హూ ఇస్ అఫ్రైడ్,
1: దైన్యమున వేదురునుందిన వాని,
0: a person who is humble and who just
1: nidramai marachina vani,
0: a person who has lost consciousness,
1: saukhyamuga madhyamutraavina vani,
0: a person who is drunk,
1: bagnudai parachina vani,
0: a person who is with a broken heart,
1: sadhujana bhavam vanini kaavu manchuva tarachina vani,
0: a person who just approaches and requests
1: kaaminula స్త్రీలను
0: విమెన్
1: చంపుట ధర్మము కాదు పల్గున.
0: ఓ అర్జున, ఇట్ ఈస్ నాట్ ప్రాపర్ టు కిల్ సచ్ పీపుల్.
1: అదే విధంగాని గోరీ మహమ్మద్, శరణార్థుడై నన్ను క్షమించాలి, నన్ను రక్షించాలని కోరుకోవటం చేత ఆ పరిస్థితి ఎందుకు ఉండినప్పటికీ ఈ పృథ్వీరాజు క్షమించి వెనుకకు పంపించాడు.
0: సిమిలర్లీ వెన్ గోరీ మహమ్మద్ సరెండర్డ్ హిమ్సెల్ఫ్ అండ్ ఆస్క్డ్ ఫర్ పార్డన్ అండ్ ఎక్స్క్యూజ్ అండ్ ప్రొటెక్షన్, పృథ్వీరాజ్ ఎక్స్క్యూజ్ హిమ్ అండ్ సెంట్ హిమ్ బ్యాక్.
1: కానీ దీనికి కృతజ్ఞత లేక పూర్తి కృతజ్ఞుడిగా మారిపోయాడు గోరీ మహమ్మద్.
0: బట్ గోరీ మహమ్మద్ డిడ్ నాట్ హ్యావ్ ఎనీ సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్. హీ వాజ్ ఎన్ అబ్సల్యూట్లీ అన్గ్రేట్ఫుల్ ఫెలో టువర్డ్స్ పృథ్వీరాజ్.
1: తిరిగి రెండవ సంవత్సరమే తిరిగి పృథ్వీరాజు పైన దండెత్తి వచ్చి అనేక విధములుగా కుట్రలు పన్ని మోసములు చేసి తన యొక్క దగ్గర వారి వల్లనే అతని చిక్కించుకొని దక్కించుకొని అతని కన్నులు తీసివేశాడు.
0: ది సెకండ్ ఇయర్ ఇట్సెల్ఫ్ హీ ఇన్వేడెడ్ అగైన్ అండ్ హీ సక్సీడెడ్ ఇన్ క్యాచింగ్ హోల్డ్ ఆఫ్ పృథ్వీరాజ్ అండ్ హీ రిమూవ్డ్ ది ఐస్.
1: కనుక ఇలాంటి త్రాసుపాము స్వభావం కలిగినటువంటి వారిని ఎందు మనం క్షమ అనేటువంటిది అమితంగా మనం ఉపయోగించరాదు.
0: వీ షుడ్ నాట్ యూజ్ ఫర్బరెన్స్ టు పీపుల్ హూ ఆర్ అన్గ్రేట్ఫుల్ లైక్ దాట్, లైక్ ఎ స్నేక్.
1: తెలుగులో చెప్తారు, తుమ్మ చెట్టుకు నీరు పోసినా పాముకు పాలు పోసినా ప్రమాదము తప్పదు అంటారు.
0: ఇట్ ఈస్ సెట్ ఇన్ తెలుగు దాట్ గివింగ్ వాటర్ టు ఎ పర్టికులర్ స్మాల్ ప్లాంట్ కాల్ తుమ్మి ప్లాంట్ అండ్ టు
1: థార్నీ బుషెస్
0: అండ్ గివింగ్ మిల్క్ టు ఎ స్నేక్ ఈజ్ నాట్ ప్రాపర్ అండ్ అప్రోప్రియేట్.
1: కనుక మన యొక్క ఓర్పు ఇలాంటి కృతజ్ఞుల పైన మనం ఏమాత్రం కూడా ఉపయోగించరాదు.
0: ఫర్బరెన్స్ షుడ్ నాట్ బి షోన్ టువర్డ్స్ పీపుల్ హూ ఆర్ అన్గ్రేట్ఫుల్.
1: ఈ సమయ సందర్భాన్ని కూడా నువ్వు పురస్కరించుకుని ఆధ్యాత్మిక మార్గమునందు, పరోపకార సంబంధమైన మార్గమునందు, పరమాత్మిక తత్వమునందు ఈ యొక్క ఓర్పును అమితంగా మనం సాధించాలి.
0: Understanding all these things, forbearance will have to be employed in the spiritual world, in the world which leads to paramatma tattva.
1: Jesus daggara 12 mandi pradhanamaina shishyulu undetundi varu.
0: There were 12 disciples who are important disciples who are living with Jesus.
1: Kani tana shishyulu ani visheshinchi aneka vidhuluga varini rakshinchi varini poshinchi aadarinchi ప్రేమించి అనురాగంతో అండజేర్చుకున్నటువంటి శిష్యుల లోపల కూడాను జూడాస్ అనేటువంటి వాడు ధనమునకు లొంగి గురుద్రోహమునకే పాల్పడ్డాడు.
0: జీసస్ హూ ఎక్స్టెండెడ్ ఆల్ లవ్, ఆల్ ప్రొటెక్షన్, ఆల్ షెల్టర్ అండ్ ఆల్ ది కంపాషన్, దేర్ వాజ్ వన్ జూడాస్ హూ బికేమ్ అన్గ్రేట్ఫుల్. టెంప్టెడ్ బై మనీ హీ టర్న్డ్ అవుట్ టు బి ఎ ట్రెజరర్ టు హిస్
1: జూడాను కూడాను క్షమించాడు జీసస్.
0: జీసస్ ఈవెన్ ఎక్స్క్యూజ్ సచ్ ఎ ట్రెజరస్.
1: కనుక మనకు అపకారం చేసేటువంటి వ్యక్తులను మనం ఏమాత్రం కూడా దూషించకపోయినప్పటికీ దైవమా వీరికి తగినటువంటి శిక్ష విధించమని ప్రార్థన కూడా చేయరాదు. కారణం ఏమనగా తన దోషమే అతన్ని హింసిస్తుంది. మనం ప్రార్థన చేసి దైవంతో ఇంకొక శిక్షను ఇప్పించవలసిన అవసరం లేదు.
0: Therefore, there is no need for us to pray to God to see that such people are punished because their own acts will bring ruin to them.
1: Evaru chesinatundi karma varu anubhavinchaka tappadu.
0: The action done by any person, the fruits of it will have to be borne by him alone.
1: Oka Ramayanam nandu kudanu మహాభారతం నందు కూడాను ఇలాంటి చిన్న చిన్న కొన్ని ఓర్పును కోల్పోయినటువంటి వ్యక్తుల లోపల అనేక దోషములు కూడాను నిరూపిస్తూ వచ్చింది.
0: ఇన్ రామాయణ యాజ్ వెల్ యాజ్ మహాభారత ఎ నంబర్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ ఆర్ దేర్ విచ్ గో టు షో హౌ పీపుల్ హూ డు నాట్
1: ఎవరు చేసిన కర్మ వారు అనుభవింపక ఏరికైన తప్పునన్న.
0: ఇట్ ఈస్ సెడ్ దట్ ఈస్ దర్ ఎనీ పర్సన్ హూ కెన్ ఎస్కేప్ ద ఫ్రూట్స్ ఆఫ్ హిజ్ ఓన్ యాక్షన్.
1: ఏనాడు ఏ తీరు ఎవరు చెప్పగలరు అనుభవించుట సిద్ధమన్నా.
0: వన్ మే నాట్ బి ఏబుల్ టు జస్ట్ సే అండర్ వాట్ సర్కమ్స్టెన్సెస్ వెన్ వన్ ఈస్ గోయింగ్ టు సఫర్ ది కాన్సిక్వెన్సెస్, బట్ సఫరింగ్ ఈస్ సర్టన్.
1: అలనాటి పాండవులు ఆకులను మిల్మేసి అడవి పాలైపోయిరన్నా.
0: దోస్ పాండవాస్ వర్ దే నాట్ పుట్ టు ది సఫరింగ్ ఆఫ్ గోయింగ్ టు ఫారెస్ట్ అండ్ ఈటింగ్ గ్రీన్స్.
1: రాములంతటి వాడు రమణి సీతను వాసి పామునుని వలె ఏర్చెనన్నా.
0: ఏ గ్రేట్ పర్సన్ లైక్ రామా హింసెల్ఫ్ had to cry like an ordinary person.
1: Thondara paatu valni ee vidhamainatundi phalitamlanta lavistu vacha.
0: On account of haste alone all these consequences will
1: evaro chakalavaadu emo annadani moorkudainatundi vyakti edo dushinchadani vinna tachaname sitanu adaviki pampinchadu oorpunu koolipoyadu.
0: Rama did not have sufficient patience and immediately after listening to the క్రిటిసిజం అండ్ ది కామెంట్ ఆఫ్ సమ్ యూస్లెస్
1: వాచ్మెన్. దైవ విషయం లోపల దీనికి అంతరార్థములు అనేకంగా ఉంటుంటాయి.
0: బట్ ఇన్ కేస్ ఆఫ్ ది డివైన్ యాక్ట్స్ దేర్ బి ఎ నంబర్ ఆఫ్ మీనింగ్స్.
1: కానీ ప్రాపంచికంగా లౌకికమైనటువంటి ఒక జగత్తులను విచారించినప్పుడు ఓర్పును కోల్పోవటం చేతని ఈ విధమైనటువంటి పరిస్థితి ఏర్పడింది అని అర్థమవుతుంది.
0: బట్ వెన్ వన్ ట్రైస్ టు అండర్స్టాండ్ ఇన్ అ వర్లీ వే అన్ అకౌంట్ ఆఫ్ లూజింగ్ పేషెన్స్ రామా హ్యాడ్ టు డూ దట్ పర్టికులర్ యాక్ట్.
1: కృష్ణుడు ఎన్ని బోధించినప్పటికీ, సోదరులైనటువంటి యొక్క పాండవులు ఎన్ని విధమైనటువంటి చెప్పినప్పటికీ, తాను ఆ యొక్క దీనిని కోల్పోయి యుద్ధము లోపల లేక జూదముడాడేటువంటి విషయం లోపల ధర్మరాజు బలహీనుడయ్యాడు.
0: ధర్మరాజ ఆల్సో ఇగ్నోర్డ్ ఆల్ ది లవింగ్ ఇన్స్ట్రక్షన్స్ గివెన్ బై కృష్ణ అండ్ బ్రదర్స్ అండ్ హీ ఎంటర్డ్ ఇన్ టు గ్యాంబ్లింగ్ ఇన్ హేస్ అండ్ హీ సఫర్డ్ ది కాన్సిక్వెన్సెస్.
1: అందువలననే అనేక విధమైనటువంటి కష్టములకు గురి కావాల్సి వచ్చింది.
0: దేర్ ఫోర్ దే వర్ పుట్ టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్యూమరబుల్ ట్రబుల్స్.
1: కనుక ఈ ఓర్పును కూడాను సమయ సందర్భానుసారంగా విచక్షణా జ్ఞానమును కొంతవరకు వినియోగించి ఈ ఓర్పును ఉపయోగించుకోవాలి.
0: దేర్ ఫోర్ ఈవెన్ పేషెన్స్ అండ్ ఫర్దరెన్స్ విల్ హావ్ టు బి యూజ్ నాట్ ఇండిస్క్రిమినేట్లీ డిపెండింగ్ అపాన్ ది సర్కమ్స్టాన్సెస్ అండ్ కండిషన్స్.
1: ఉపకారం చేసినటువంటి వారికి అనేక విధమైనటువంటి అపకారములు జరుగుతూ ఉండటం మనం ఈ జగత్తులో చూస్తూనే ఉంటాం.
0: For people who do good and welfare of the others, who take care of welfare of the others, they only get all types of troubles. This is a daily experience.
1: ఈ కొంతవరకు మనం ఓపికతో ఉండవచ్చునే కాని మితిమీరిపోయినప్పుడు ఈ ఓపికను కోల్పోతుంటాం.
0: To some extent we may have patience, but when it exceeds limits we lose patience.
1: ఇది ఎలాంటి సందర్భంలో మనం కోల్పోవాలి?
0: Under what circumstances should we lose patience?
1: ఇది ఎలాంటి సందర్భంలో కోల్పోతే ఎలాంటి సందర్భంలో ఎలాంటి చిక్కులు సంభవిస్తాయి?
0: Under what circumstances when we forego or when we lose the patience what would be the consequences
1: of that? సమయం లోపల పూర్తి ఓర్పు ప్రమాదమే తెప్పిస్తుంది.
0: Under certain circumstances having complete forbearance may lead to all sorts of problems.
1: కొన్ని సందర్భం లోపల తొందరపాటు ప్రమాదం తెప్పిస్తుంది.
0: Under circumstances haste will lead to certain problems.
1: వేగిరించినచోనది విషం యగును.
0: If you are unduly hasty it will become poison.
1: ఆలస్యం అమృతం విషం అన్నారు.
0: But it is also said if you are unduly if you are a little slow
1: aithe ee rendu padamulu kudanu viruddhamainatundi padamulaga untunnayi.
0: Slowness and haste are two opposite words.
1: Alasyam amrutam visham nidanam cheyakuddu chesthe amrutam kuda visham avutundi ani oka vaipuna.
0: On the one hand it is just said you should not unduly delay turns even
1: వేగిరించినచోనది విషయం ఏగను తొందరపడితే అది విషయం అవుతుంది అని మరొక వైపున. ఇది పరస్పర విరుద్ధమైనటువంటి రెండు పదములుగా ఏర్పడుతున్నాయి.
0: ఇన్ వన్ సెన్స్ ఇట్ ఇస్ జస్ట్ సెడ్ ఇఫ్ యు ఆర్ అన్డ్యూలీ హేస్ట్ ఇట్ బికమ్స్ పాయిజన్ అండ్ ఇఫ్ యు డిలే ఆల్సో ఇట్ విల్ బికమ్ పాయిజన్. దీస్ ఆర్ ద టూ స్టేట్మెంట్స్ విచ్ ఆర్ గివెన్.
1: ఈ సమయం నందు మనము విచక్షణ జ్ఞానం ఉపయోగించాలి.
0: అండ్ అట్ దీస్ సర్కమ్స్టాన్సెస్ వీ హావ్ టు యూజ్ అవర్
1: సమయ సందర్భానుసారంగా మనం ఈ ఓర్పును ఉపయోగించుకోవాలి.
0: వీ హావ్ టు యూజ్ పేషెన్స్ డిపెండింగ్ అపాన్ ది సర్కమ్స్టాన్సెస్.
1: ఒక రోగి ప్రమాద స్థితిలో ఉంటుండాలి.
0: A particular person who is not well,
1: who is chamlo pranam idichetunte paristhitilo untundali,
0: he is likely to lose his life itself within a few minutes.
1: Akkada vegirinchinatho unadi visham yagununte potundi ga oka tondar paatu avasaram.
0: There you should be very hasty, you cannot delay there.
1: Akkada alasyam amrutam visham, akkada alasyam cheyakuddu. Mottamota aarogya sambandhinchinatundi treatment oka vaidyam manam sarapali.
0: And under those circumstances delay becomes poisonous. You should be hasty there, you should be hurried up.
1: కనుకని కొన్ని కొన్ని పరిస్థితి లోపల కొన్ని దుష్టత్వమును కొన్ని దుర్మార్గత్వమును కొన్ని అపమార్గంలో ప్రయాణమయ్యేటువంటి వాటిని ఖండించడం లోపల కొంతవరకు మనం ఓర్పును కోల్పోవటం కూడా పర్వాలేదు.
0: దేర్ఫోర్ వెన్ వీఆర్ ఫేస్ విత్ సర్కమ్స్టాన్సెస్ అండ్ పీపుల్ హూ ఆర్ వికెడ్ హూ ఆర్ టేకింగ్ టు రాంగ్ వేస్ లూజింగ్ పేషెన్స్ ఇస్ ఇన్ ఎ వే గుడ్.
1: ఆ సందర్భం నందు కొంత సౌండ్ ను కూడా మార్చడం అవసరమవుతుంది.
0: Under such circumstances changing the sound and voice a little is also good.
1: ee sound nu maarchinanta maatram oorpu nu kolipoyinamani bhavincharadu.
0: By merely increasing the volume of sound it is not as if we have lost patience.
1: ee oorpu nu kolipokunda sound nu maarchi mani yokka hriday pavitratanu అభివృద్ధి పరచుకోవటానికి కూడా అవకాశం ఉంటున్నాయి.
0: ఇట్ ఈస్ పాసిబుల్ టు మెయింటైన్ అండ్ డెవలప్ ది సేక్రెడ్నెస్ ఆఫ్ అవర్ హార్ట్ బై మియర్లీ చేంజింగ్ ది సౌండ్ బట్ వితౌట్ లూజింగ్ పేషెన్స్.
1: సత్యం సత్యవతాం అన్నారు. సత్యవంతులకు సత్యమే నిజమైనటువంటి క్షమ అన్నారు.
0: ఇట్ ఈస్ సెడ్ for people who are following the path of truth, truth itself is forbidden.
1: Aithe ee satyamunu manam marchakunda shabdamunu marchatamlo kudanu satyamunu nilabettukunna varam avutam.
0: Without changing the truth itself, but by changing the sound, we'll be able to follow the path of
1: meek andarki telisinatundi visheme ashvatthama visheyam.
0: It is a thing which is very well known to all of you about
1: ashvatthama. Tellavaraka puramee pandavulnu hatam cheyalani cheppina pratigna pattadu ashvatthama.
0: Ashvatthama has taken a vow that he was going to destroy all the Pandavas before the sunrise.
1: Ardharatri kaabothundadi.
0: It was becoming midnight.
1: Pandavulu chikkaledu.
0: He was not able to get at Pandava.
1: Kani tana pratigna tella suryodayam kaaka puramme ee Pandavulnu hatamarchalani pratigna pettadu.
0: But he had taken a vow to see that the Pandavas were destroyed before the sunrise.
1: Ee puramme deeniki puramme Ashvatthama yokka pratignanu gurtinchinatvanti oka Krishnudu Pandavulnu samrakshinchadaniki tagina prayatnalanta chesi pettadu.
0: Krishna, who knew all these vows of Ashvatthama, also had taken steps to protect Pandavas.
1: Ikkada Durvasudu asatyamaadetunti vaadu kaadu.
0: Durvasa was one who was not prepared to tell a lie.
1: Maha kopiste kani asatyam matra adadu.
0: He was given to a lot of fits of anger, but he would not.
1: Aa kopam kudanu konni taapamulanta kudanu teechindi.
0: That particular anger also only to quench the
1: satyamunu kaapadukune nimittamai shabdalu kudanu maarustu vachadu.
0: He was changing the sound only to protect his own truth.
1: Aa mundu ratri Krishnudu ee Durvasana daggariki vellaadu.
0: The previous night Krishna happened to go to Durvasa.
1: Durvasudu santasinchi swami yokka raakanuku kaaranam emtani prashninchadu.
0: Durvasa was supremely happy to receive Krishna and he questioned him, "Swami, what is the reason for your coming?"
1: Ee naadu nee yokka sahayam naaku kontha avasaram annadu Krishnudu.
0: Krishna said that I need your help today.
1: Loka samrakshakudai jagatpati ainatundi bhagavantude tana daggariki vachi naa sahayanni korutunnadani atanu marinta garvinchi ee sahayam kavalsina nenu chestanu annadu.
0: Durvasa was in his own heart of hearts happy that a person like Krishna, who was the protector of all the worlds and the master of all the worlds, has approached him.
1: Kani chese sahayamlo kudanu oka haddu untundali.
0: But even in the help extended, there is a particular limit.
1: Anni vidhala konchu buddhi kusalata kaliginatunte vaadu ganaka Durvasudu, "Swami, ye sahayamaina chestanu, asatyam matram nenu cheppanu" annadu.
0: Durvasa, who is extremely clever and who knows all the things, he just said, "Swami, I am prepared to do any help, but I am not prepared to utter a lie."
1: Durvasa, "Rishimanas sanchari nenu, nenu matram asatyam adamani cheptana, ilanti daniki nenu kuda nu palpadanu" annadu.
0: Krishna said, "Well, I am the indweller of all the hearts of
1: dharma samsthapana thaya sambhavami yuge yuge dharma samsthapana cheyatame naa yokka pratigna.
0: I am born again and again to establish dharma, and how can I ask you to utter a lie?"
1: Dharmam deeni pai aadharapadundi, satyam nasti paro dharma, satyamane punadi paina dharmam aneetundi goda nilchi undi.
0: Dharma or righteousness is based on the foundation of truth.
1: Kaana asatyam aadamani nenu kudanu cheppanu.
0: I would not ask you to tell a lie.
1: Aithe kontha shabdamu marchu annadu.
0: But you change the sound a little.
1: సరే ఆ విధంగా అయితే తమరు ప్లాన్ ఇవ్వండి, ఆ ప్లాన్ ప్రకారం నేను నడుచుకుంటానన్నాడు.
0: ఇఫ్ దట్ ఈస్ ద కేస్ ఐ హావ్ నో అబ్జెక్షన్, ఐ విల్ ఇంప్లిమెంట్ యువర్ ప్లాన్, గివ్ మీ ది ప్లాన్స్.
1: ఒక 5 మంది అందులో నివసించేటట్టుగా ఒక గుంత తవ్వమన్నాడు కృష్ణుడు.
0: కృష్ణ ఆస్క్డ్ టు డిగ్ ఎ పిట్ వేర్ఇన్ 5 పీపుల్ కెన్ స్టే.
1: దాని లోపల పాండవులను కూర్చోమన్నాడు.
0: కృష్ణ ఆస్క్డ్ పాండవాస్ టు సిట్ ఇన్ దట్.
1: పైన పలకలు వేశాడు.
0: Plans were put on the pit.
1: ఆ పలక పైన దుర్వాసుని యొక్క చీరను వేసుకున్నాడు.
0: Durvasa's chair was put on those planks.
1: ఆ చైర్ పైన దుర్వాసుడు కూర్చున్నాడు.
0: Durvasa sat in that chair.
1: అశ్వత్థామ వస్తాడు, పాండవులు ఎక్కడ ఉన్నారు అని చెప్పి అడుగుతాడు. నీవు సత్యమే చెప్పు, కానీ సౌండ్ మార్చి చెప్పమన్నాడు.
0: అశ్వత్థామ విల్ కమ్ అండ్ విల్ ఆస్క్ యూ వేర్ ఆర్ పాండవాస్. యూ టెల్ ది ట్రూత్, బట్ వైల్ టెలింగ్ చేంజ్ ది సౌండ్ ఎ లిటిల్.
1: అశ్వత్థామ కృష్ణుడు చెప్పినట్టుగా రానే వచ్చాడు, "స్వామి, త్రికాల జ్ఞానులు మీరు, పాండవులు ఎక్కడ ఉన్నారో మీకు తెలుసును. దయచేసి నా గడువు మించిపోతుంటుండాలి, పాండవులు ఎక్కడున్నారో దయచేసి చెప్పండి" అన్నాడు.
0: As was predicted by Krishna, Ashvatthama came and just said that, "Swami, you know all the things in all the 3 times. Please let me know, Swami."
1: చెప్పినట్టుగా సౌండ్ మార్చి, "పాండవులు నా కింద ఉన్నారు" అన్నాడు కోపంతో.
0: Instructed by Krishna, Durvasa did say that they are there, but by changing the sound he said, "Is it Pandavas? well, they are under me.
1: ఈ కోపంగా ఈ దుర్వాసుడు నా కింద ఉన్నారనేటప్పటికీ ఈ అశ్వత్థామకు భయం వేసింది. ఏ పాండవులను నేను చంపడానికి పోతున్నాను, నన్నే చంపేస్తాడు అని నమస్కారం చేశాడు, వెళ్లిపోయాడు.
0: When Durvasa pretending anger told Ashwatthama that those Pandavas are under him alone, Ashwatthama got frightened that Durvasa is very angry. Instead of killing Pandavas, I may be killed by Durvasa, he thought, and he ran away.
1: Kanuka సత్యము చెప్పినప్పటికీ పరులను రక్షించడం కోసమని పరమాత్మ ఆగ్రహం నిలబెట్టుకునే నిమిత్తమై తాను మహర్షిని అనేటువంటి సార్థక నామాన్ని పొందే నిమిత్తమై సౌండ్ మార్చినాడు, కానీ అసత్యం చెప్పలేదు.
0: దూర్వాస ట్రూ టు హిజ్ ఓన్ స్టేచర్ అండ్ నేచర్ యాజ్ మహర్షి, హీ ఇన్ ఆర్డర్ టు ఫాలో ది కమాండ్ ఆఫ్ లార్డ్ హింసెల్ఫ్, ఇన్ ఆర్డర్ టు గివ్ ప్రొటెక్షన్ టు పీపుల్, హీ అటర్డ్
1: కనుక మనము క్షమా క్షమా అని అన్ని సమయములందు అన్ని విషయములు అందు కూడాను దీనిని ఉపయోగించుకోవటం ప్రమాదం అవుతుంది.
0: If we say patience and patience, well, we should know under what circumstances how to use.
1: సాధనలు ఎందు, పవిత్రమైన కార్యములు ఎందు, పరులను మనము దూషించేటువంటి యొక్క మార్గములు ఎందు మనం ఓపికను సాధించాలి.
0: We should use patience in spiritual exercises, sadhanas, and in controlling our own words against people.
1: ఆధ్యాత్మిక మార్గమునకు ఆత్మతత్వమునకు అడ్డు తగిలేటువంటి దానిపైన మనం ఓపును సాధించాలి.
0: We should have control over things which come in the way of the principle of spirituality, practices of spirituality.
1: ఇది ఒక పరీక్షా ఘట్టములుగా మనం విశ్వసించాలి.
0: We should take it as a type of test.
1: ఇది సాధకులకు ఓర్పు ప్రధానమైనటువంటి యొక్క సోప.
0: For sadhakas, patience and forbearance is an important quality which is very important.
1: ఇది ఇలాంటి ఓర్పును మనం సాధించినప్పుడే నిత్య సత్యమైనటువంటి యొక్క ఆత్మతత్వం కూడాను మనకు కొంచెం అర్థమవుతుంది.
0: ఓన్లీ ఆఫ్టర్ achieving forbearance and patience would be able to understand the true principle of spirituality and divinity.
1: ee oopunaku rendu vidhamulainatvanti yokka aacharamulu kodunu athyavasaram.
0: For practicing forbearance and patience there are two other things which you will have to be practiced.
1: ee oopunaku dvesha asuyamulu kodunu kontha cherakunda chuchukovali.
0: If you want to practice forbearance and patience, there should not be anger and hatred.
1: Dvesha asuyalu indulo kontha varaku nena emana praveshiste ee yokka oppu chanamulu kolipotam manam.
0: If you have hatred and jealousy even in the smallest measure, you will not be having patience.
1: Idi sadhakuniki undavalsinatundi sariyainatundi sadgunalu.
0: These are things which are essential virtues for every sadhaka.
1: Ee dvesha asuyamulu gurinchi repati dinam maatladukundam.
0: About hatred and jealousy, we'll speak about this tomorrow.
2: That was the 24th in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which he delivered on 5th September 1984, Bhagavan spoke about one of the most important qualities of a spiritual aspirant, which is kshama or forbearance.

فبتوب عليهم.